ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 తరంగ శ్రేణిపై ఈనాటి మా ప్రభాత ప్రసారాలకు స్వాగతం పలుకుతున్నాం. శక సంవత్సరం 1948 శ్రావణమాసం 22వ రోజు, అలాగే ఆంగ్ల సంవత్సరం 2026 ఆగస్టు నెల 10వ తేదీ సోమవారం. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఇవాల్టి భక్తిరంజని కార్యక్రమంలో శివ పంచాక్షరి నక్షత్రమాల వింటారు.

0: ఇప్పుడు విందాం శ్రీ టి నాగరాజు వినిపించిన వినదగు మాట.
1: విశ్వాసమే నీ శ్వాస. విశ్వాసము లేదా నమ్మకం కోల్పోతే జీవితం భయంకరంగాను దుర్భరంగాను ఉంటుంది. అపనమ్మకం వలన అపరాజితులం అవడమే కాకుండా అధర్మం పాలవుతాం. నమ్మకం వలన ధైర్యము, ధైర్యం వలన విజయము పొందగలుగుతాం. విజయాన్ని అంతిమధ్యేయంగా కాంక్షించే ప్రతి ఒక్కరికి ఆదిలో కావలసినది బలమైన విశ్వాసమే. అధైర్యము అపనమ్మకములతో మొదలుపెట్టే పని అపజయం పాలవుతుంది. భారత యుద్ధంలో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. భగవద్గీత ప్రారంభములో ధృతరాష్ట్రుడు సంజయునితో ఇలా అంటాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకా పాండవాశ్చైవ కిం కురువత్ సంజయ. కురుక్షేత్రము ధర్మక్షేత్రం, ధర్మానికే విజయం చేకూరుస్తుంది. తన కుమారుల శక్తి సామర్థ్యాలపై నమ్మకము లేదు. ఏలనగా వారికి పెద్దలపై గౌరవము, భగవంతునిపై విశ్వాసములు లేని వారగుటిచే అధర్మ పరులు అయ్యారు. అందుచేత ఈ ధర్మక్షేత్రమునందు వారి స్థితి ఎటులుండునో అన్న భయము అక్కడ కనిపిస్తుంది. ఇక 3వ శ్లోకములో దుర్యోధనుడు రారాజైనప్పటికీ సేనాపతి అయిన ద్రోణాచార్యుల వద్దకు వెళ్ళి, పశ్చైత్యాం పాండవ పుత్రాణ ఆచార్య మహతీం చమాం వ్యూఢాం ద్రుపద పుత్రేణ తపశిష్యేణ ధీమతౌ, ఓ ఆచార్య, బుద్ధి కుశలుడైన మీ శిష్యుడగు ద్రుపద పుత్రునితో దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండుసుతుల గొప్ప సేనను కాంచుము అనుటయందు శిష్యులైన అర్జునుడు దృష్టద్యుమ్నులపై వాత్సల్యముతో తన పరంగా యుద్ధం శ్రద్ధగా చేయలేడేమో అను అపనమ్మకము ద్రోణునిపై దుర్యోధనికి కలిగింది. అందుచేత రారాజైనా కూడా మరచి సేనాపతి వద్దకు వెళ్ళి అర్థించవలసి వచ్చింది. దీనికి కారణం అపనమ్మకం. ఆదిలోనే అపనమ్మకం వలన కలిగిన భయము చేత చివరికి కౌరవులు అపజయం పాలైనారు. నమ్మకములో గుడ్డి నమ్మకం కాదు కావలసినది, ఆత్మవిశ్వాసముతో కూడిన నమ్మకము అవసరం. సర్వత్రా భగవంతుడున్నాడు అనే ప్రగాఢ విశ్వాసము కలిగిన ప్రహ్లాదుని, ఈ స్తంభంలో ఉన్నాడా శ్రీహరి అని ప్రశ్నించిన హిరణ్యకశిపునికి ప్రహ్లాదుని నమ్మకమే భగవంతుని స్తంభము నుండి ఆవిర్భవింపచేసినది. నమ్మకం అనేది ఒక భవనమునకు పునాది వంటిది. పదిలమైన పునాదిపై ఎంతటి విలువైన సుందరమైన భవనాన్ని అయినా నిర్మించవచ్చు. అదేవిధంగా గట్టి నమ్మకముతో ఎంతటి కార్యాలైనా విజయవంతంగా సాధించవచ్చును. చక్కటి వైవాహిక జీవితానికి భార్యాభర్తల మధ్య మొట్టమొదటిగా కావలసినది నమ్మకం. అది కరువైన జంటల మధ్య అశాంతిని వేరే చెప్పనక్కర్లేదు. మన ఇంటి నుండి బయటకు కానీ పొరుగూర్లకు కానీ మనము తిరిగి మన ఇంటికి వస్తామనే నమ్మకంతోనే వెళుతున్నాం. ఆ నమ్మకమే లేకపోతే ఏ పనిని చేయాలన్నా భయం, నిరుత్సాహం, నిస్పృహతతో జీవితం దుర్భరమవుతుంది. తల్లి నిజం, తండ్రి నమ్మకం అంటారు. తండ్రిని చూపుతుంది తల్లి. పిల్లలు అమ్మపై నమ్మకముతో తండ్రిని పూజిస్తారు. అదేవిధంగా భగవంతుడు ఉన్నాడనే నమ్మకమే మనకు ధైర్యాన్నిస్తుంది, సత్యమైన ఆలోచన సరళికి మార్గం చూపుతుంది, ధర్మాచరణకు మళ్ళిస్తుంది, శాంతివంతమైన జీవనాన్ని, ప్రేమభరిత హృదయాన్ని, అహింసా మార్గాన్ని ప్రసాదిస్తుంది. కాన నమ్మకం సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలను కలిగిన మానవునిగా మారుస్తుంది.

0: శ్రోతలింత వరకు శ్రీ టి నాగరాజు వినిపించిన వినదగు మాట విన్నారు. ఇప్పుడు విందాం సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో మేకపిల్లల పెంపకం గురించి శ్రీ డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విందాం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మేకపిల్లల సంరక్షణలో మెలకువలు గురించి తెలుసుకుందాం. జీవాల పెంపకందారులు తమ మందలోని మేకపిల్లలను ప్రత్యేక శ్రద్ధతో పోషించడం ద్వారా లాభపడే అవకాశం ఉంది. అలా కాక పిల్లల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అవి వివిధ రోగాలతో మరణించే అవకాశం ఉంది. అందువల్ల మేకపిల్లలు బలంగా పెరగడానికి ఇప్పుడు చెప్పే మెలకువలను పాటించాలి. పిల్లలు పుట్టిన వెంటనే వాటి ముక్కు రంధ్రాలకు అంటి ఉండే స్రావాలను శుభ్రంగా తుడిచి అవి సక్రమంగా గాలి పీల్చుకునేలా చూడాలి. లేకపోతే స్రావాలు దుమ్ము ధూళి ఊపిరితిత్తుల్లో చేరి న్యూమోనియాకు దారితీసి చనిపోయే ప్రమాదం ఉంది. పిల్లలు పుట్టిన వెంటనే వాటి బొడ్డును శరీరం నుంచి 2 నుంచి 3 అంగుళాలు వదిలి దారంతో కట్టాలి. మిగిలిన భాగాన్ని శుభ్రమైన కత్తెరతో కత్తిరించి వేరు చేసి టించర్ అయోడిన్ అద్దాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల బొడ్డు ద్వారా సూక్ష్మక్రిములు ప్రవేశించి బొడ్డు వాపు ధనుర్వాతం వంటి రోగాలకు స్వస్తి చెప్పవచ్చు. అలాగే 1% పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో తల్లి పొదుగును కడిగి శుభ్రమైన పొడిగుడ్డతో తుడిచి పిల్లలు పుట్టిన గంటలోపు తల్లి పాలు తాగేలా చూసుకోవాలి. ఈనిన తర్వాత 3 నుంచి 4 రోజుల వరకు తల్లి నుండి లభించే జున్ను పాలు పిల్లలకు రోగ నిరోధక శక్తి పెంచడానికి అలాగే ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడతాయి. అందువల్ల తప్పనిసరిగా పిల్లలు జున్ను పాలు తాగేలా చూడాలి. కొన్ని సందర్భాల్లో తొలుచూలు లేదా రాత్రివేళ మేకలు తమ పిల్లలకు అలవాటు లేకను గుర్తించలేకను పాలివ్వడానికి ఇష్టపడవు. ఇటువంటప్పుడు తల్లి మేకను పట్టుకొని పిల్లలకు పాలు తాగేలా ఏర్పాటు చేయాలి. తల్లి మేక చనిపోయినా లేక పొదుగులో పాలు లేకపోయినా అలక్ష్యం చేయకుండా వేరొక తల్లి పాలు తాగించి పిల్లలను కాపాడుకోవాలి. మేక పిల్లలను పుట్టిన 1 నుంచి 2 రోజుల వరకు వాటి తల్లులతో పాటు ఉంచి తర్వాత పిల్లల కొరకు కేటాయించిన పాకల్లోకి మార్చాలి. ఉదయం సాయంత్రం పిల్లలను తల్లులతో కలిపి అవి పాలు తాగిన తర్వాత తిరిగి వాటి పాకలను మారుస్తూ ఉండాలి. అలా కాక ఎప్పుడు పిల్లలను తల్లులతో కలిపి ఒకే పాకలో ఉంచడం వల్ల వాటి పెంట మూత్రం అంటడం అపరిశుభ్రత వల్ల అంటురోగాలు సంక్రమించి పిల్లలు మరణించే అవకాశం ఉంది. పిల్లల పాకలు విశాలంగా గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించే ఏర్పాటు చేసుకోవాలి. మేక పిల్లలకు చలి వర్షం ఎండ వడగాలుల నుంచి రక్షణకు పాకలు నిర్మించాలి. పాకల్లోకి కుక్కలు అడవి జంతువులు రాకుండా కట్టుదిట్టం చేసుకోవాలి. పిల్లలు 3 నుంచి 4 వారాల వయస్సు నుంచి గడ్డి కొరకడం నీరు త్రాగడం ప్రారంభిస్తాయి. కనుక మెత్తని గడ్డిని సన్నటి ఆకులున్న చెట్ల కొమ్మలను పాకల్లో వేలాడదీస్తే పిల్లలు తినటానికి అలవాటు పడతాయి. అలాగే పిల్లలకు 30 నుంచి 50 గ్రాములు చొప్పున ప్రతిరోజు దాణా మిశ్రమాన్ని ఇవ్వడం ప్రారంభించి పిల్లలు పెరిగే కొద్దీ దాణా పరిమాణాన్ని కూడా నెమ్మదిగా పెంచుతూ 100 గ్రాముల వరకు ఇచ్చి పోషించడం ద్వారా పిల్లలు బలంగా ఆరోగ్యంగా పెరుగుతాయి. మేక పిల్లలకు పరిశుభ్రమైన తాగునీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. పిల్లలు పుట్టిన 10 రోజుల తర్వాత ఒకసారి 3 నెలల వయసులో మరోసారి నట్టల నివారణ మందులు త్రాగించి అంతర పరాన్నజీవులను నివారించాలి. అలాగే గోమార్లు పిడుదులు పేలు దోమలు వంటి బాహ్య పరాన్నజీవులను 1% బ్యూటాక్స్ టినిక్స్ లేదా డెర్మిజ్ వంటి మందుల ద్రావణాన్ని పిచికారీ చేయడం ద్వారా నివారించుకోవచ్చు. మగపిల్లలకు 3 మాసాల వయసులో విత్తులు కొట్టిస్తే పెరుగుదల బాగుంటుంది. తక్కువ వయసులో ఎక్కువ బరువు తూగుతాయి. పశు వైద్యుని సలహా మేరకు మేకపిల్లలన్నింటికీ సకాలంలో వివిధ వ్యాధులకు తగిన నిరోధక టీకాలు వేయించుకోవాలి. ఈ విధంగా

0: సరైన సంరక్షణ చేపడితే మేకపిల్లలు ఆరోగ్యంగా దృఢంగా ఎదిగి లాభసాటిగా ఉంటుంది. ఇక అలాగే పాడి పశువుల్లో పొదుగుబాపు వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం. గ్రామీణ ప్రాంతాల రైతులు పొదుగుబాపు వ్యాధి పట్ల అవగాహన లోపంతో అశ్రద్ధ చేయడం వల్ల పాడి పశువులు శాశ్వతంగా పాడికి పనికిరాకుండా పోతున్నాయి. పశువు పాడి దశలో ఎప్పుడైనా సంక్రమించే పొదుగుబాపు వ్యాధిని గుర్తించి సకాలంలో చికిత్స నివారణ చర్యలు పాటించాలి. ఈ వ్యాధి ఏ విధంగా వస్తుందంటే, సరైన విధానంలో పాలు పితికినప్పుడు పాలు పితికే వారి చేతి గోళ్ళ వల్ల, పొదుగు లేదా చన్నులపై గాయాలు ఏర్పడినప్పుడు, దూడ పాలు తాగేటప్పుడు ఏర్పడిన కొరుకుడు పుండ్ల ద్వారా సూక్ష్మజీవులు పొదుగులోకి వ్యాపించి పొదుగుబాపు వ్యాధి సంక్రమిస్తుంది. పొదుగుపై దెబ్బ తగిలిన అపరిశుభ్రమైన పరిసరాలలో అపరిశుభ్రమైన చేతులతో పాలు పిన్నటం వల్ల కూడా ఈ పొదుగుబాపు వ్యాధి వస్తుంది. ఇక లక్షణాల విషయానికి వస్తే, పశువు పొదుగు రొమ్ములు వాచి పట్టుకున్నప్పుడు వేడిగా ఉండి తీవ్రమైన నొప్పితో పశువు బాధపడుతూ ఉంటుంది. పొదుగు లేదా రొమ్ములు గట్టిగా ఉంటాయి. పొదుగువాపు ఏకకాలంలో ఒక రొమ్ము కానీ నాలుగు రొమ్ములకు కానీ సంక్రమించవచ్చు. పాలు పితికినప్పుడు కుదపలుగా కానీ నీరుగా కానీ ఉండి అతి తక్కువ పరిమాణంలో వస్తాయి. ఒక్కోసారి పాలదారతో పాటు చీము లేదా రక్తపచారులు కూడా వస్తాయి. ఇలాంటి స్థితిలో పిండిన మొత్తం పాలు దాదాపు గోధుమ లేదా ఎరుపు రంగులో ఉంటాయి. పొదుగువాపు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు పశువు జ్వరంతో మేతమేయలేక నీరసపడిపోతుంది. ఇక చికిత్స నివారణ విషయానికి వస్తే, ఈ పొదుగువాపును గమనించిన వెంటనే రైతు సోదరులు పశువేదిని సంప్రదించి పెన్సిలిన్ గ్రూప్ యాంటీబయాటిక్ మందులతో పాటు యాంటీహిస్టమిన్ మందులు వాడాల్సి ఉంటుంది. నొప్పి వాపు తగ్గించేందుకు మెలాక్సికామ్ లేదా నెమిసిలైడ్ మందులను, మాస్టిలప్ లేదా ఇన్ఫ్లామిన్ ఆయింట్మెంట్లు వాడాల్సి ఉంటుంది. నివారణ చర్యల్లో భాగంగా పాడి పశువుల పొదుగుపై గాయాలు కురుపులు ఏర్పడకుండా, దెబ్బలు తగలకుండా సంరక్షించుకోవాలి. పరిశుభ్రమైన పరిసరాల్లో పరిశుభ్రమైన చేతులతో సరైన విధానంతో పాలు పితకడం పూర్తి చేయాలి. ఆరోగ్యవంతమైన పశువులు పొదుగు నుంచి పాలు పితికిన తర్వాతనే వ్యాధిగ్రస్త పశువు నుంచి పాలు పితకాలి. పాడి పశువులకు నాణ్యమైన ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు 40 నుంచి 50 గ్రాములు వాడి పొదుగువాపుతో పాటు అనేక అనారోగ్య సమస్యలను అధిగమించి పాలలో అధిక దిగుబడిని సాధించవచ్చు. అలాగే పశువుల్లో నట్టల వ్యాధుల గురించి తెలుసుకుందాం. నట్టల వ్యాధిని అలక్ష్యం చేస్తే పశువుకు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. రైతు ఆర్థికంగా నష్టపోతాడు. అందువల్ల పశువుల్లో వచ్చే ఈ వ్యాధి పట్ల రైతు సోదరులు అప్రమత్తంగా ఉండి వ్యాధి నివారణ చర్యలు చేపట్టుకుంటే పశువులను కాపాడుకోవచ్చు. ఈ వ్యాధి గేదెలు, ఆవులు, దూడలు, మేకలు, గొర్రెల్లో కూడా ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధి పశువులను ఆశించే పరాన్నజీవుల వల్ల సంక్రమిస్తుంది. నులి పురుగులు, ఏలికి పాములు, కొలకి పురుగులు, బద్దెపురుగులు మొదలైనవి నట్టల వ్యాధి రకాలు. ఈ వ్యాధి సోకిన పశువులు మేత కోసం పచ్చిక బయలుకు వచ్చినప్పుడు అక్కడ మల విసర్జన చేస్తాయి. మలం ద్వారా వెలువడిన వ్యాధికారక పరాన్నజీవి లార్వాలు గడ్డిని పట్టుకొని అలాగే ఉంటాయి. ఆరోగ్యమైన పశువు ఈ గడ్డిని వేసినప్పుడు ఆహారంతో పాటు ఇవి శరీరంలోకి ప్రవేశిస్తాయి. లక్షణాల విషయానికి వస్తే, వ్యాధి సోకిన పశువు బలహీనపడుతుంది, రక్తహీనత వస్తుంది, ముక్కు రంధ్రాలు, చిగుళ్ళు, కనురెప్పల లోపలి భాగాలు పాలిపోయి ఉంటాయి, ఆహారం తీసుకోలేకపోతాయి, పారుడు వ్యాధి సంక్రమిస్తుంది, ఎదుగుదల లోపించి బరువు తగ్గిపోతుంది. పారా ఆంఫిస్టోక్స్ పరాన్నజీవుల వల్ల గొంతు కింద వాపు ఉంటుంది, గంగడోలు కూడా వాస్తుంది. ఈ పరాన్నజీవులు కాలేయం, క్లోమగ్రంథుల్లో ఉంటాయి. నివారణకు వస్తే, పశువులను మేపే ప్రాంతాలను మారుస్తూ ఉండాలి. నట్టల నివారణ మందును ఉదయం పూట తాగించాలి. నట్టల నివారణ మందులు వేసిన తర్వాత 8 గంటల పాటు ఆహారం ఇవ్వకూడదు. ఈ విధంగా ఈ పశువుల్లో సకాలంలో వ్యాధులను గుర్తించి వాటి నివారణ చర్యలను చేపట్టడం ద్వారా నష్టాలను అరికట్టవచ్చు.
1: శ్రోతలు ఇంతవరకు సేద్యప శుద్ధులు విన్నారు. సమయం 6 గంటల 45 నిమిషాలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు విజయవాడ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తిరాణి. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసపుస్తకాలను అందజేస్తారు. తరువాత కలిదండిలో నిర్వహించే ప్రజావేదిక సభలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగిస్తారు. ముఖ్యమంత్రి పర్యటనపై మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఒక కాల పరిమితి విధించి అంటే మార్చి 2027 కల్లా ప్రభుత్వ తరపు నుంచి పరిష్కరించాల సమస్యలన్నింటినీ పరిష్కరించాల్సిందని చెప్పేసి కలెక్టర్ కి ఆదేశం ఇచ్చిన ప్రభుత్వం ఏదంటే కేవలం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. అది కార్యక్రమాన్ని అందరు కూడా అద్దె ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా నేను అందరినీ కోరుతున్నాను.
0: రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో విస్తారమైన వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. నాగార్జున సాగర్లోని విజయ్ విహార్ ప్రాంగణంలో వరుణయాగం ఈ తెల్లవారుజామున ఆదిపూజతో యాగక్రతువు ప్రారంభమైంది. మధ్యాహ్నం జరిగే పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట మంత్రులు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు యాగక్రతువులో పాల్గొంటారని అధికారులు తెలిపారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయనిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్ధిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసవర్మ మాట్లాడుతూ, ప్రతి పేదవాడి ఆరోగ్యం సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. అనారోగ్యంతో బాధపడే పేద కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా సహాయనిధి ఆర్థిక భరోసా కల్పిస్తోందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో విమానాశ్రయ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరులో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్రంలోని విమానాశ్రయ ప్రాజెక్టుల్లో కుప్పం తరువాత దగదర్తి విమానాశ్రయానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. విమానాశ్రయ పనులను వెంటనే వేగవంతం చేయాలని కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఇప్పటికే ఆ దగదర్తి ఎయిర్పోర్ట్ను కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సివిల్ ఏవియేషన్ ద్వారా దీన్ని వెంటనే తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా ప్రస్తావన చేయడం జరిగింది. భూసేకరణకి అవసరమైనటువంటి ఇంకా కొంత భూమిని సేకరించడానికి కూడా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకి అనుమతి ఇచ్చి దాన్ని తీసుకోవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి దానిలో నెక్స్ట్ ఫేజ్ లో మన స్టేట్ లో వచ్చేటువంటి 1-2 ఎయిర్పోర్ట్లలో కుప్పం తర్వాత దగదర్తి ఎయిర్పోర్టే వెంటనే తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తొందరలో దానికి కూడా టెండర్లు పిలవడం జరుగుతుంది.
0: హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ, దేశ ఐక్యతకు దేశభక్తికి త్రివర్ణ పతాకం ప్రతీకగా నిలుస్తోందని, భారతీయుల పోరాట స్ఫూర్తికి వందే మాత్రం గత 150 ఏళ్లుగా శాశ్వత ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ నెల 17వ తేదీ

నిర్వహిస్తున్న హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కిషన్ రెడ్డి కోరారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీ తీసుకుని హర్ఘర్ తిరంగా వెబ్సైట్లో పంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా వందే మాతరం స్ఫూర్తి ప్రతి భారతీయుడిలో మరింత బలపడాలని కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ నెల 3వ తేదీన యువకులు కారుతో ఢీకొట్టడంతో గాయపడిన ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందటంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ ఎస్పీలతో శ్రవణ మాధ్యమం ద్వారా నిన్న సమీక్ష నిర్వహించి కేసు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ ముఖ్యమంత్రికి వివరించారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలియజేశారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు. ఈ సందర్భంగా తెలుగు సాహితీ రంగానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటున్నారు. 1914 ఆగస్టు 10వ తేదీన నాటి చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించిన ఆయనకు తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఉపాధ్యాయునిగా, పాఠశాల పర్యవేక్షునిగా బాధ్యతలు నిర్వహించిన ఆయన ఆంధ్ర పత్రికలో కూడా పనిచేశారు. 1977 ఏప్రిల్ 8వ తేదీన సుందరాచారి తుదిశ్వాస విడిచారు. సుందరాచారి కలం నుంచి జాలువారిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఒకసారి విందామా?

0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 955 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనిపై విజయవాడ డివిజన్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో మాట్లాడుతూ, గుల్లిపాడు రైల్వే స్టేషన్లో అదనపు లూప్ లైన్ ఆధునిక సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వేలో ఎంఈఐ 634 వ్యవస్థను తొలిసారిగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ఆధునీకరణ వ్యవస్థతో రైళ్ల నిర్వహణ మరింత సురక్షితంగా, సమర్థవంతంగా జరుగుతుందని పేర్కొన్నారు. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిషా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ఇక తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 2 రోజుల పాటు తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏలూరు జిల్లాలో నిర్వహించే మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటారు. రైతులకు మేలు జరిగేలా రాష్ట్రంలో వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం వరుణయాగం నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో విమానాశ్రయ నిర్మాణ పనులు వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

0: సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు. ఈ ఉదయం 7 గంటలకు లలిత గీతం, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో ముందుగా సమాచార వేదిక, ఆ తర్వాత నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు నవల 18వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. అనంతరం సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ మద్దిపట్ల రామశేషయ్య గారి స్వీయ కవితలు, అనంతరం భక్తిమాల వింటారు. 8:15 ఆంగ్లంలో వార్త ప్రసారం, 8:30 పశ్చిమ గోదావరి జిల్లా సమాచార లేఖ, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 నాన్నకు నమస్కారం శీర్షికన వేదాంతం సత్యనారాయణ శర్మ తమ్ముని కుమారుడు వేదాంతం రాధేశ్యామ్ గారితో పరిచయం వింటారు. 9:30 డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కస్టమైజ్డ్ స్పాన్సర్ ప్రోగ్రాం వింటారు. 9:45 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. ఇక 10:00 నుండి వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:00 శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరే సినిమా పాటల కార్యక్రమం లేపాక్షి, 5:30 విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం, 6:00 లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ బి రామాంజనేయులు బృందం వారిచే చెక్క భజనలు వింటారు. 7:45 వికసిత్ భారత్, 8:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 8:15 పార్లమెంటు సమావేశాలపై సమీక్ష, 8:45 హిందీ చిత్రగీతాల కార్యక్రమం చిత్ర జగత్, 9:00 ఆంగ్లంలో వార్తా ప్రసారం, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ, 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం, అనంతరం కర్ణాటక సంగీతం వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల్లోని ముఖ్య అంశాలు.

లలితగీతమింటున్నారు. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి

0: ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31వ తేదీ నాటికి 300 గిగావాట్ల సామర్థ్యాన్ని చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపైన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన చేస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ప్రతి ఒక్కరూ హర్ ఘర్ తిరంగా ఉద్యమంలో ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ నిర్మాణానికి తోడ్పాటును అందించే దిశగా తమ సామూహిక సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియాలో ఒక పోస్టులో మన త్రివర్ణ పతాకం మనకు గర్వకారణమని, దేశం కోసం ఎల్లప్పుడూ ఉత్తమమైన సేవలు అందించేందుకు అది నిరంతర స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ ఏడాది వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా ఈ ఏడాది చేపడుతున్న ప్రయత్నాలను వందే మాతరానికి అంకితం చేయడం తనకెంతో సంతోషాన్నిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. తిరంగా యాత్రలు, తిరంగా ర్యాలీలు, తిరంగా కాన్సర్ట్లు, వందే మాతరం సామూహిక గానం ద్వారా ఈ ఏడాది హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా దేశభక్తి భావాలను వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తుందని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా పౌరులు జాతీయ గీతాన్ని జరుపుకోవడానికి వందే మాతరం 150వ వార్షికోత్సవం ఒక అవకాశం కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది వేడుకల్లో సూర్యపథ్ తీరంగా ఒక కీలకమైన విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను త్రివర్ణ పతాక ఉత్సవంలో ఏకం చేసే లక్ష్యంతో చేపట్టే మొట్టమొదటి వినూత్న కార్యక్రమం అని మంత్రిత్వ శాఖ అభివర్ణించింది. పౌరులు ఇళ్లపై జాతీయ జెండా ఎగరేసి హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో తమ సెల్ఫీలను అప్లోడ్ చేయాలని మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. స్వాతంత్ర దినోత్సవంతో ముడిపడి ఉన్న హర్ ఘర్ తిరంగా ప్రచారం దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో కూడిన ఒక భారీ కార్యక్రమంగా రూపుదిద్దుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలోని తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకం గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో పంచుకున్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వారి అసాధారణ ప్రదర్శనలతో ప్రతి ఒక్కరూ దేశం గర్వపడేలా చేస్తారని, ఈ క్రీడాకారుల విజయం ఎంతో మంది యువజనులకు స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. క్రీడల్లో కృషి చేసేవారే ఎదుగుతారని పేర్కొంటూ మోదీ ఒక వీడియో సందేశాన్ని కూడా పంచుకుని భారత్ను ఉత్సాహపరచాలని, భారత క్రీడాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
1: జో ఖేలేగా వో ఖేలేగా, ఆల్వేజ్ చీర్ ఫర్ భారత్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.
0: ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిల్ ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23వ తేదీ నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. వివిధ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు 13 స్వర్ణ పతకాలు, 17 రజత పతకాలు, 9 కాంస్య పతకాలతో కలిపి మొత్తం 39 పతకాలు గెలుచుకున్నారు. సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 300 గిగావాట్ల స్థాయిని మన దేశం దాటింది. గత నెల 31వ తేదీన సాధించిన ఈ మైలురాయి 2030 నాటికి నిర్దేశించుకున్న 500 గిగావాట్ల సామర్థ్య లక్ష్యంలో 60% పైగా వాటాగా ఉంది. దేశంలో మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో సాంప్రదాయేతర విద్యుత్ సామర్థ్యం వాటా 54% చేరుకుందని నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. వివిధ రంగాల నుంచి లభించిన బలమైన సహకారంతోనే పరిశుద్ధ ఇంధన ఉత్పాదకతలో వృద్ధి సాధ్యమైందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. 2014లో కేవలం 2.8 గిగావాట్లుగా ఉన్న సోలార్ విద్యుత్ సామర్థ్యం ప్రస్తుతం 165 గిగావాట్లకు చేరుకుంది. 2025-26లో దేశంలో రికార్డు స్థాయిలో 55.29 గిగావాట్ల సాంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం చేర్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏకి సంబంధించిన అంశాలపైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సంస్థాగతంగా యంత్రాంగాలను మరింత బలోపేతం చేయడం, విద్యార్థుల పట్ల మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించేందుకు దృష్టి పెట్టాల్సిన కీలకమైన అంశాల గురించి చర్చించినట్లు ప్రహ్లాద్ జోషి పేర్కొన్నారు. వినియోగదారుల వ్యవహారాలు

0: ఆహారం, ప్రజా పంపిణీ శాఖల మంత్రి కూడైన ప్రహ్లాద్ జోషి ప్రస్తుత చక్కెర సీజన్కు సంబంధించి చక్కెర నిల్వల పరిస్థితి, ఉత్పత్తి అవసరాలను అంచనా వేసేందుకు ఒక ఉన్నతస్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. చక్కెర మార్కెట్లో అందుబాటులో నిరంతరం ఉండేలాగా పర్యవేక్షణ జరపడం, తగినంత స్థాయిలో చక్కెర నిల్వలు ఉండేలా చూడడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్షా సమావేశంలో చర్చించారు. భారత నౌకాదళం, అమెరికా నౌకాదళం సంయుక్తంగా పేలుడు పదార్థాల నిర్వీర్యకరణ విన్యాసాలు 2026 ఈవేళ నుంచి 14వ తేదీ వరకు కొచ్చిలోని సదర్ నెవల్ కమాండ్లో నిర్వహించనున్నాయి. రెండు దేశాల నేవీల ప్రత్యేక డైవింగ్ ఈఓడి బృందాల మధ్య పరస్పర సహకారం పెంపొందించేందుకు, నావిక సంబంధాలను బలపరిచేందుకు ఈ ద్వైపాక్షిక విన్యాసాలు తోడ్పడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. జార్ఖండ్లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు కొనసాగుతుండగా జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చెందిన 3 ఇన్ సర్వీస్ సభ్యులు తమ పదవులకు రాజీనామా చేశారు. జేపీఎస్సీ సభ్యులు అజితా భట్టాచార్య, జమీల్ అహ్మద్, అనీమా హన్స్దా నిన్న గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్కు తమ రాజీనామాలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు మేరకు జేపీఎస్సీ 3 సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై తమ డిమాండ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన అబద్దాలు ప్రచారం చేస్తోందని మరోపక్కన జార్ఖండ్లోని విద్యార్థి నిరసనకారులు ఆరోపించారు. నిరసన తెలుపుతున్న విద్యార్థులు పెట్టిన డిమాండ్లలో 98% ఆమోదించినట్లు ప్రభుత్వం నియమించిన ఒక కమిటీ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత విద్యార్థులు ఈ ఆరోపణలు చేశారు. రాంచీలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ విద్యార్థి ప్రతినిధులు తమ కొనసాగుతున్న నిరసనకు మద్దతివ్వాలని రాజకీయ పార్టీలను, ప్రజలను అభ్యర్థించారు. మరోపక్క విధానసభ మార్చ్కు విద్యార్థులు పిలుపునిచ్చిన దృష్ట్యా రాంచీలో జార్ఖండ్ పోలీసులు అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ నిషేధాజ్ఞలు విధించి కట్టుదిట్టమైన భద్రత చేశారు. ఇరాన్ అత్యున్నత నాయకుడు ముస్తఫా ఖమేనీ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్కి తన ప్రతినిధిగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ మాజీ అధ్యక్షుడు మొహసెన్ రజాయ్ను నియమించారు. ఈ పదవిలో ఉన్న మహమ్మద్ బాకిర్ జోల్గాధర్ స్థానంలో ఆయన నియమితులయ్యారు. మార్చిలో అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హత్యకు గురైన అలీ లారిజాని ఆ తర్వాత మొహమ్మద్ బాకిర్ జుల్ఖాద్ ఈ పదవిని నిర్వహించారు. పార్లమెంట్కు అభ్యర్థులను పరిశీలించే గార్డియన్ కౌన్సిల్కు, ఇరాన్ ఎక్స్పీడియన్సీ డిసెంటైన్మెంట్ కౌన్సిల్కు మధ్య ఉన్న విద్వేషాలను ఇది పరిష్కరించనుంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఈ రోజుకు వాతావరణ సూచన జారీ చేసింది. ఈ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, అస్సాం, మేఘాలయ, తూర్పు మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ముంబైలో జరిగిన ఎఫ్ఐఎస్యు వరల్డ్ యూనివర్సిటీ స్క్వాష్ ఛాంపియన్షిప్లో టీమ్ ఈవెంట్లో భారత్ రజత పతకం గెలుచుకుంది. ఓం సెంవాల్, షమినారియా, సూరజ్ కుమార్ చంద్, నిరుపమ దుబేలతో కూడిన భారత్ స్క్వాష్ జట్టు క్వార్టర్ ఫైనల్స్లో హాంకాంగ్ చైనాతో తలపడగా మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఈ నెల 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఎఫ్ఐబిఏ అండర్-18 ఏషియన్ బాస్కెట్బాల్ కప్ పోటీలు అహ్మదాబాద్లో జరుగుతాయి. భారత్ తరఫున కోచ్గా, ఫిజియోథెరపిస్ట్గా ప్రాతినిధ్యం వహించేందుకు గుజరాత్కు చెందిన 3 స్థానికులను ఎంపిక చేశారు. విశేషాలు మరొకసారి. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పాల్గొని వికసిత్ భారత్ సాధనకు తమ సంకల్పాన్ని ప్రకటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పౌరులకు పిలుపునిచ్చారు. పునర్వినియోగ ఇంధన ఉత్పత్తి లక్ష్యాన్ని గడువు కంటే ముందే మన దేశం గత నెల 31 నాటికి 300 గిగావాట్ల సామర్థ్యానికి చేరుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఎన్టీఏకి సంబంధించి నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జార్ఖండ్లో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థుల డిమాండ్లను ఆమోదించాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను విద్యార్థులు ఖండించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హేమావతి. ప్రభాత సంచిక.

హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది మీ మధుసూదన్ రెడ్డి. ఇవాళ హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక నవలా స్రవంతి శీర్షికన పున్నాగపూలు, సాహితీ కార్యక్రమంలో సృజన, అనంతరం భక్తిమాల. ఈ కార్యక్రమాలు ఉంటాయి. ముందుగా

సీతా స్వయంవరం ప్రకటించిన పిమ్మట జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదే పదే చూడగా శ్రీరామచంద్రమూర్తి కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు.

స్వాతిముత్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ గానం విన్నాం. సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి, సంగీతం ఇళయరాజ. ఇప్పుడు విందాం వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన కార్యక్రమం సమాచార వేదిక. తుంగభద్ర పరవళ్ళు, కృష్ణమ్మ గలగలలు, నేటి రాత్రికి జీడిపల్లికి చేరిక. మాల్యాల పంప్ హౌస్ వద్ద 8 మోటార్ల ద్వారా దాదాపు 3,000 క్యూసెక్కులను హంద్రెనివా ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ప్రతి గంటకు 4 కిలోమీటర్ల మేర వేగంగా ప్రవహిస్తున్నాయి. ఆదివారం రాత్రికి జిల్లా సరిహద్దు దాటాయి. సోమవారం ఉదయం 174 కిలోమీటర్ వద్ద రాగులపాడు 8వ పంపు నుండి ఎత్తిపోసే ప్రక్రియ శ్రీకారం చుడతారు. ఇదే రోజు రాత్రికి 216 కిలోమీటర్ల వద్ద నున్న వెలుగుప్ప మండలం జీడిపల్లి జలాశయానికి చేరుతాయని హంద్రెనివా ఎస్సి రాజగోపాల్ పేర్కొన్నారు. కనీసం 1500 క్యూసెక్కులకు పైగా జలాలు ప్రవాహం కొనసాగనుంది. ప్రధాన కాలువలో సాఫీగా ప్రవాహం నడుస్తుండటంతో అధికార యంత్రాంగం ఆనందం వ్యక్తపరుస్తోంది. నేడు కలెక్టరేట్లో అర్జీల స్వీకరణ. ఈ నెల 10వ తేదీ ఉదయం 9 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల ద్వారా ప్రజల నుండి అర్జీలు తీసుకుంటామని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. తనతో పాటు జేసీ, ఇతర శాఖ జిల్లా అధికారులు ఇందులో పాల్గొంటారని చెప్పారు. ఏ సమస్య ఉన్నా అర్జీలు ఇవ్వచ్చునన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గతంలో అర్జీలు ఇచ్చి ఉంటే తగిన రసీదు వెంట తీసుకురావాలన్నారు. ఇదే కార్యక్రమం డివిజన్, మండల స్థాయిల్లోనూ

0: పీజీఆర్ఎస్ జరుగుతుంది. సచివాలయాల్లోనూ అర్జీలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. త్వరలో గుంతకల్లు విశాఖపట్నం మధ్య రైలు. గుంతకల్లు విశాఖపట్నం మధ్యలో త్వరలో రైలు ప్రారంభం కానుంది. ప్రస్తుతం బెంగళూరు నుండి గుంతకల్లు విశాఖపట్నం మీదుగా భువనేశ్వర్కు వెళ్తున్న ప్రశాంత్ ఎక్స్ప్రెస్ రైలులో విపరీతమైన రద్దీ నెలకొంది. గుంతకల్లు డివిజన్ విశాఖపట్నం జోన్లో విలీనం కావడంతో ఇక్కడి అధికారులు సిబ్బంది విధులపై తరచూ విశాఖపట్నానికి వెళ్లాల్సి వస్తోంది. ప్రశాంత్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బంది రాకపోకలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులతో పాటు రైల్వే సిబ్బందికి సౌలభ్యంగా ఉండేందుకు గుంతకల్లు విశాఖపట్నం మధ్య రైలును నడపాలని ప్రతిపాదించినట్లు అధికారులు వెల్లడించారు. సిపిఆర్తో గుండెకు ఊపిరి. రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన. వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురై ఇటీవల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. సిపిఆర్ చేయడంపై అవగాహన లేక గుండెపోటుకు గురైన వ్యక్తి పక్కన ఎందరున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. గుండె నొప్పి వచ్చిన వారి ప్రాణాలను కాపాడే ప్రథమ చికిత్స సిపిఆర్. గుండెపోటు వచ్చినప్పుడు గుండె మెదడుకు రక్త ప్రసరణ కొనసాగించేందుకు ఛాతీపై ఒత్తిడి తెచ్చే ప్రక్రియనే ఇది. ప్రజలందరికీ సిపిఆర్పై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం అనంతపురంలోని రెడ్ క్రాస్ సంస్థకు అనుమతులిచ్చింది. శ్రోతలు ఇంతవరకు వార్తాపత్రికల ఆధారంగా రూపొందించిన కార్యక్రమం సమాచార వేదిక విన్నారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
3: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
2: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
3: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
2: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
3: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
2: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
3: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
2: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇప్పుడు విందాం నవల స్రవంతి శీర్షికన పున్నాగపూలు. నవల 18వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర.
4: నవలా స్రవంతి శీర్షికన ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగపూలు 18వ భాగం వింటారు. రచన శ్రీమతి జలంధర. ఇంతవరకు జరిగిన కథ. తాగుడికి బానిస అయిన భర్త రాజారావుని కుటుంబ సభ్యుల సలహా మీద జీకే హీలింగ్ సెంటర్లో చేర్పిస్తుంది రాధ. అక్కడికి వచ్చిన తర్వాత ఆ హాస్పిటల్ తన పెదనాన్న గోకులకృష్ణ పేరిట కట్టబడినదని తెలుసుకుని అక్కడి క్రమశిక్షణకు, చికిత్సా విధానానికి ఆశ్చర్యపడుతుంది. తన జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనల వల్ల మాతృత్వాన్ని కోరుకోని రాధ అక్కడే చికిత్స పొందుతున్న మరో రోగి తాలూకు కొడుకు సుందర్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంటుంది. కుటుంబ సభ్యుల నిరాదరణ వల్ల మాదక ద్రవ్యాలకు బానిసగా మారిన స్వప్న అనే రోగికి అండగా నిలుస్తుంది. ఎంతో పలుకుబడి ఉన్న మంత్రిగారి భార్య కాంతం ఆంటీ 6 నెలల కన్నా బ్రతకదని తెలుసుకుని బాధపడుతుంది. ఈలోగా స్వప్న ఎక్కడికో పరారైపోతుంది. తన భర్తని బాగు చేయడంలో భాగంగా తను కూడా షీలా మేడం దగ్గరికి కౌన్సిలింగ్కి వెళుతుంది రాధ. కాంతం గారు 6 నెలల కన్నా బ్రతకదన్న విషయాన్ని ఆవిడ మొహాన్నే నిర్మోహమాటంగా చెప్పేసిన డాక్టర్ కృష్ణని అలా ఎందుకు చెప్పారని నిలదీస్తుంది. కృష్ణ ఆవిడికి నచ్చజెబుతుండగా స్వప్న రాధకి ఫోన్ చేస్తుంది. ఫోన్

ఇంతలోనే రాధ స్వప్నకి సూచనలు ఇస్తుంది. డ్యూటీ ముగించుకుని వస్తున్న నర్స్ గౌరీ రాధని పిల్లల వార్డుకి తీసుకెళ్తుంది. అక్కడ పనిచేసేవారు పిల్లల్ని తమ సొంత బిడ్డలా చూసుకోవడం గమనించిన రాధ ఆశ్చర్యానికి లోనవుతుంది. ఆ పిల్లల్ని చూస్తుండగా రాధకి సుందర్ గుర్తుకొస్తాడు. ఒకరోజు పౌర్ణమి నాడు షీలా మేడం రాధని కమ్యూనిటీ హాల్లో కృష్ణ లెక్చర్ ఉందని తనతో పాటు తీసుకెళ్తుంది. అనాసక్తిగా వెళ్లిన రాధ కృష్ణ లెక్చర్ వింటూ అందులో లీనమైపోతుంది. అతని ఉపన్యాసంలో చాలా చాలా విషయాలు గ్రహిస్తుంది, అర్థం చేసుకుంటుంది. మనిషి చనిపోయిన తర్వాత మనం చేసే ఖర్చులు మన మీద ఒత్తిడిని కలిగిస్తాయి అన్న కృష్ణ మాటలు విన్న రాధకు తమ ఇంటి ఎదురుగా ఉంటున్న కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చి నిజమే అనిపిస్తుంది. అలా అనిపించిన రాధకు అప్పటి సంఘటనలు గుర్తుకొస్తాయి. ఆ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటుంది. జీకే బ్రతికుండగా రోగి మానసిక స్థితిని బట్టి ఎలా చికిత్సను అందించేవారో విని ఆశ్చర్యపోతుంది. జీకే ఏ పద్ధతిలో అయితే పేషెంట్స్ని ట్రీట్ చేశారో అదే పద్ధతిని కృష్ణ అవలంబిస్తున్నందుకు అందరూ అతన్ని అభినందిస్తారు, చప్పట్లతో వాళ్ల హర్షాన్ని వ్యక్తం చేస్తారు. ఇక వినండి పున్నాగపూలు నవల 18వ భాగం. షీలా మేడం దగ్గర సెలవు తీసుకుని చీకట్లో ఆలోచిస్తూ తన రూమ్ దగ్గరకు వెళుతోంది రాధ. ఏదో సుదీర్ఘమైన కళ నుంచి బయటకు వచ్చినట్టు, గొప్ప కథల పుస్తకంలో దూరిపోయి పాత్రలతో ప్రయాణించేసి మధ్యలో దారి తెలియక ఆగిపోయినట్టు, చిమ్మ చీకటిలో తన చేతిలో దివిటిని తానే బలవంతంగా మూసివేసి వెలుతురు వెతుక్కుంటున్నట్లు ఏమిటేమిటో ఆలోచనలు. ఇది కొత్త ప్రపంచం, కానీ నిజమా? నిజంగా డాక్టర్ కృష్ణకు పెదనాన్నంటే ఇంత ఆరాధన? వీళ్ళందరికీ ఆయనంటే ఎంత ఆప్యాయత? ఎలా ఒక మనిషి ఇంత ప్రేమను పొందగలడు? తన జీవితంలో తారసపడ్డవాళ్లంతా, నీకిది చేసి నాకేం లాభం, నాకు నువ్వు చేయక తప్పదు, అదే నీ డ్యూటీ అని మాట్లాడేవాళ్లే. అది తప్పుగా కూడా అనిపించలేదు ఇంతకాలం. అది మనుషుల స్వభావం అనుకునేది. మరి ఇప్పుడు తను చూసిన వాళ్ళ స్వభావం ఏమిటి? దాని పేరేమిటి? డాక్టర్ కృష్ణ సక్సెస్ అయ్యాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే వీళ్ళంతా ఒక బంచ్ ఆఫ్ ఫూల్స్ అనిపించేవాళ్ళు. ఆనాడు డాక్టర్ కృష్ణ తల్లి ప్రభావతి గారి మాటను నమ్మి తను ఏ విధంగా మాట్లాడింది కృష్ణతో. తలుచుకున్నప్పుడెలా తలకాయ భూమిలో దాచేసుకుని చచ్చిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ పండగంతా చూసిన తర్వాత మరీ అనిపిస్తోంది. డాక్టర్ కృష్ణ సంస్కారవంతుడు కాబట్టి తన దగ్గర ఆ విషయం అస్సలు ప్రస్తావనకు రాకుండా తనను రక్షిస్తున్నాడు. ఇంతకు ఆ తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన కృష్ణ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆయన వాళ్ళతో కలిశాడో లేదో. ఎవరు ఆయన వాళ్ళు? నా పేషెంట్స్ నా ఆత్మీయులు అంటాడేమో. ఒక మనిషికి అంత పంతం సాధించగల శక్తి ఎలా ఉంటుంది? తను కనీసం పేక మేడలు పూర్తిగా కట్టలేదు, మధ్యలో విసుగొచ్చి మేడను పడేస్తుంది. ఒక మనిషి చేత ప్రేమ భక్తి ఇంత పని చేయిస్తున్నాయా? ఆలోచిస్తూ మెట్లు ఎక్కి పైకి తన గది దగ్గరకు వచ్చింది రాధ. చాలా లేట్ అయింది. రాజారావు మంచి నిద్రలో ఉండి ఉంటాడు, అనవసరంగా లేపి పిచ్చి తగాదా పెట్టుకోవడం అనవసరం అని చప్పుడు చేయకుండా లోపలికి వెళదామనుకున్నది రాధ. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లబోయిన ఆమెకు రాజారావు గదిలోంచి గట్టిగా మాటలు వినిపిస్తున్నాయి. ఇంత రాత్రి ఎవరొచ్చారబ్బా అనుకుంటూ బయటే ఆగి విన్నది రాధ. అతను సెల్ఫోన్లో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు. రాజారావుకు ఒక అలవాటుంది, మామూలుగా మెత్తగా మాట్లాడడం ప్రారంభించి తనకు ఏదైనా వ్యతిరేకమైన వాదన వచ్చిందంటే మెల్లగా శృతి పెంచుకుంటూ పోతాడు. ఆ తర్వాత అరుస్తూ, ఇంకా గట్టిగా అరుస్తూ మాట్లాడతాడు. చుట్టుపక్కల ఎవరైనా వింటున్నారేమో అని కూడా ఆలోచించడు. ఎందుకు అలా అరుస్తున్నారు, మెల్లిగా మాట్లాడండి అని ఎవరైనా అన్న కొద్దీ రెచ్చిపోతాడు. నా ఫోను నా ఇష్టం, నువ్వెవరూ మాట్లాడడానికి అని రెచ్చిపోయి చేయి చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అది అభద్రతాభావం ఉన్నవాళ్ల మొదటి లక్షణం అని అతనికి తెలియదు, రాధకు తెలియదు. నర్సులు వార్డ్ బాయ్స్ వింటున్నారేమో అని భయం వేసింది రాధకు. వాళ్ళంతా మేలుకుని డ్యూటీ మీదే ఉన్నారు. అన్నిటికన్నా భయంకరమైన విషయం, ఇప్పటిదాకా ఎక్కడున్నావు, ఎందుకు వెళ్ళావు అని అడిగితే తన దగ్గర జవాబేమున్నది? అతనికి అర్థం ఎలా అవుతుంది? గత 10 రోజులుగా ఎక్కువ గోలలు లేని తమ జీవితంలో ఇప్పుడు అందరూ చూసి నవ్వుకునే ఒక సీను ఎదురుగా కనబడి ఉణిగిపోయింది రాధ. ఇది అవసరమా తనకు? ఆ మీటింగ్కి వెళ్ళకపోయినా బాగుండేది. అయినా తన జీవితంలో కాసేపు ఆనందం అనుభవిస్తే వెంటనే భయంకరమైన బాధ వెంటాడుతూనే ఉంటుంది. ఇది నాకు శాపం, ఇలా ఆలోచిస్తోంది రాధ. మనలో చాలామంది రాధలు ఉంటారు. నవ్వు 4 విధాల చెడుపు అన్న సజెషన్ ఇచ్చేసుకుంటారు.

0: తక్కువగా నవ్వామా, హాయిగా ఉన్నామా, తప్పకుండా ఈరోజు ఏడుస్తాం. ఈ థాట్ను సజెషన్గా సబ్కాన్షియస్కు పంపించేస్తారు. అది ఎంత బలంగా ఉంటే అంత త్వరగా నిజమవడం ప్రారంభిస్తుంది. ఒక గొప్ప కళాకారిణి చాలా కష్టాల నుంచి మెట్టుమెట్టుగా పైకి వచ్చి రవ్వల దుద్దులు కొనుక్కునే స్థితికి వచ్చింది. కొనుక్కున్న దగ్గర నుంచి తన కుటుంబ సభ్యులు అవి చూసి ఏమనుకుంటారో అన్న భీతి, తనకు అసలు అవి పెట్టుకునే అర్హత ఉన్నదా అన్న కాంప్లెక్స్ ఆమెను కట్టి కుదుపుతున్నాయి. ఆ సాయంత్రం చిన్న విషయం చిలికి చిలికి గాలివాని ఆమె వెక్కి వెక్కి ఏడ్చింది. చిచి, ఈ రబ్బర్ దుద్దుల వల్లే ఈ అనర్థం, వీటి వల్లే ఏడ్చాను ఇలా అన్న సజెషన్ని బలంగా సబ్కాన్షియస్కి పంపించింది. ఆ తర్వాత అవి పెట్టుకున్నప్పుడు ఒకసారి జారిపడింది, మరొకసారి తనంత తానే ఇవి పెట్టుకున్నాను కదా, ఏదో జరిగి ఏడవాలే నేను అనుకుని చచ్చిపోయిన తల్లిని గుర్తుకు తెచ్చుకుని మాట్లాడుతూ మాట్లాడుతూ ఏడవడం ప్రారంభించింది. అంతే, నేను దుద్దులు పెట్టుకుంటే ఏడుస్తున్నాను అన్న సజెషన్ చాలా బలంగా అనుకుని ఆవిడ జీవితాంతం వాటిని పెట్టుకునేది కాదు. ఆ తర్వాత చాలా డబ్బులు సంపాదించి చాలా ఆస్తులు సంపాదించింది. ఎన్నో నగలు అమ్మిరాయి. ఇంట్లో వాళ్ళను కూడా ఆస్తిపరులను చేసింది. నగలు కొనిపెట్టింది. చాలా ఉన్నతమైన బిరుదులు పొందింది. కానీ ఈ సజెషన్ నుంచి బయటపడలేకపోయింది. ఎందుకనీలా అని ఆమె ఏనాడు ఆలోచించలేదు. ఆమెను ఏ హిప్నోథెరపిస్ట్ దగ్గరకు తీసుకెళ్ళి సబ్కాన్షియస్ నుంచి ఆ సజెషన్ను న్యూట్రలైజ్ చేయించాలని ఆమె చుట్టూ ఉన్న బంధువులకు, ఆశ్రిత జనానికి ఎప్పుడూ అనిపించలేదు. పైగా ఆ విషయానికి విపరీతమైన పబ్లిసిటీ చేశారు. ఎప్పుడైనా ఆమె ముచ్చటికి దుద్దులు పెట్టుకుందామని ఆశపడ్డా, అయ్యో ఎందుకు పెట్టుకున్నావు, నీకు మంచిది కాదు కదా, ఏదన్నా జరుగుతుందేమో అని వీళ్లే భయపట్టే స్థితికి వచ్చారు. ఇలా చాలామంది వస్తువుల గురించి, వీధి వాకిలి నుంచి లోపలికి రాకుండా వెనకదారి వచ్చేవారు, ఫలానా రోజు తేదీనో మంచిది కాదు అనుకునేవారు, కలిసి రానివి అని నిర్ణయించుకుని వాటి వల్ల నష్టపోయేవారు. వీరి సంఖ్య సంఘంలో చాలా చాలా ఎక్కువ. వీళ్ళు మిగతా వాళ్లకు మూర్ఖులుగా కనిపించవచ్చు, కానీ వాళ్ళు ఎంత బలంగా సబ్కాన్షియస్కు సజెషన్ ఇస్తారంటే తప్పకుండా అట్లానే జరుగుతుంది. కుంకుమ, దేవుడి విభూతి ఇవి పెట్టుకుని బయటకు వెళితే రక్షణ వలయంలో ఉంటాము, ఈ స్తోత్రం చదివితే పరీక్ష బాగా రాస్తాను, సక్సెస్ అవుతాను, ఇట్లాంటి సజెషన్స్ వల్ల ఎంతో కొంత మేలు జరుగుతుంది, కీడు జరుగుతుందేమో అన్న సజెషన్ విపరీతమైన బాధ కలిగిస్తుంది. ఇప్పుడు రాత పరిస్థితి అదే. నాకు అసలు హాయిగా ఉండే హక్కు ఎక్కడున్నది, కొంచెంసేపు సుఖంగా ఉండి వచ్చాను కాబట్టి ఇప్పుడు తప్పకుండా శిక్ష అనుభవించాలి, తప్పదు అనుకుంటూ భయం భయంగా గదిలోపలికి అడుగుపెట్టింది. తలుపు దగ్గర నుంచి వెనుకకు తిరిగి పారిపోదాం అనిపించింది రాధకు మొదట్లో, కానీ అది మరింత భయంకరమైన పరిణామాలకు దారి తీయవచ్చునేమో అన్న భయం. రాజారావు ఫోన్ మాట్లాడుతూ ఓరగా చూశాడు ఆమెను. ఒళ్ళు చల్లబడిపోయింది రాధకు. భయంతో అరచేతులు ఐసుముద్దలాగా అయిపోయాయి. ఆమెను ఉరిమి చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉన్నాడతను. మెల్లగా లోపలికి వెళ్ళి స్నానం చేద్దామని అనిపిస్తున్నా ఫోన్ పెట్టేసి బాత్రూం తలుపు దడదడ తట్టి అల్లరి పెడతాడేమో అని బట్టలు మార్చుకోవడం ప్రారంభించింది రాధ. అంత టెన్షన్లోనూ ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నాడా అని వింటోంది. వద్దన్న మాటలు వినబడుతున్నాయి. నేను 100 సార్లు చెప్పాను, నేను నువ్వు అడిగేవి ఏమి చెయ్యలేను, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, అదే నా కండిషన్ అని ఎన్నిసార్లు చెప్పాలి. నేను హాస్పిటల్లో ఉంటున్న సంగతి నీకెందుకు చెప్పలేదంటావేమిటి, చెప్పను. అయితే ఏమంటావు, నీకు డబ్బులు పంపే ఏర్పాటు చేశాను చాలదా, నాకు రోగం ఉంది అని పబ్లిసిటీ చేయడం అసహ్యం, పలకరింపులకు వచ్చేవాళ్ళంటే మంట, అందరితో నేను సమానమా అంటే నాకెందుకు గిట్టదు, అంతే. నా భార్య ఉండలేదా అంటావా, ఇట్లాంటి వ్యధ ప్రశ్నలు వెయ్యవద్దని 100,000 సార్లు చెప్పాను. అర్ధరాత్రి ఫోన్ చేసి నాకు తలకాయ నొప్పి తెప్పకు, పెట్టే. రేపు నేను ఫోన్ చేస్తాను, గుడ్ నైట్, నేను ఇంకా వాగలేను, పెట్టే. ఒక బూతు మాట వాడుతూ సెల్ఫోన్ విసిరికొట్టాడు రాజారావు. ముక్కలుగా కాళ్ళ దగ్గర పడ్డ సెల్ఫోన్ చూస్తూ అవాక్కై నిలబడిపోయింది రాధ. సెల్ఫోన్ విరగడాలు చాలాసార్లు అయ్యాయి, అదేం కొత్త కాదు, కానీ ఫోన్లో విన్న మాటలు, వద్దన్న చెవిన వినబడిన మాటలు ఆమెకు ఆ గదంతా గిర్రున తిరుగుతున్నట్లు అనిపించింది. తప్పకుండా అతను ఎవరో అమ్మాయితో మాట్లాడాడు. ఆవిడ ఇంత కోపిష్టి రాజారావును నిలదీస్తోంది, హక్కులు మాట్లాడుతోంది. నీ భార్య నీ దగ్గర లేదా, అంటే నేనెందుకు ఉండకూడదు అన్న ధ్వని వినబడుతోంది. ఆవిడకు ఇతను డబ్బులు పంపిస్తున్నాడు, అంటే ఇతని పోషణలో ఉన్నది, తనకు తెలియకుండా మరొక ఫ్యామిలీని పోషిస్తున్నాడా, ఎప్పటినుంచి, తనకు ఎందుకు తెలియలేదు, తెలియదా, అసలు తను తెలుసుకోదలుచుకోలేదా.
1: ఏమిటి అలా నిలబడ్డావు, ఆ ముక్కలు తీసి బయట పారే, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు.
0: అతని కంఠల్లో ఇంకా ఆ కోపం అణగలేదు. అది పొడిగించబడడానికి కారణం కనపడింది అతనికి. పేషెంట్స్ ఫ్యామిలీస్ మీటింగ్ అటెండ్ అవ్వాలంటే వెళ్ళాను. ఏం పనిలేదా ఈ హాస్పిటల్ వాళ్ళకు, అర్ధరాత్రి దాకా మీటింగ్ పెడతారా, మీటింగ్లతో రోగాలు తగ్గుతాయా, అయినా

వాళ్ళు పిలిచారంటే ఎగేసుకుని పోవడమేనా? నాకు చెప్పి వెళ్ళాలని తెలీదా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఒళ్ళుపై తెలియడం లేదు నీకు, గట్టిగా అరుపులు ప్రారంభించాడు రాజారావు. అయిపోయింది, ఇంకా రాత్రంతా జాగారమే, చేయి చేసుకుంటాడు, సెక్స్ కోసం బలవంత పెడతాడు, హింసిస్తాడు. ఆమె శరీరం, మనసు ఈ హింసకు రెడీ అయిపోతుంది. సార్, బయట నుంచి నర్స్. ఏమిటి? చిక్కగా అన్నాడు రాజారావు. మీరు టాబ్లెట్ వేసుకోలేదు, ఇందాకటి నుంచి వెయిట్ చేస్తున్నాను. రాధగారు మీటింగ్కు రావాలనే నోటీసు ఇదిగో మీ టేబుల్ మీద పెట్టాను, మీరు చూడలేదు. చాలా మెల్లిగా మాట్లాడుతూ లోపలికి వచ్చింది డ్యూటీ నర్స్. అతనికి టాబ్లెట్ ఇచ్చి, మీ బెడ్షీట్ మార్చాలి, కొంచెం కుర్చీలో కూర్చోండి అని వార్డ్ బాయ్స్ను పిలిచింది. ఇద్దరు వచ్చి అతన్ని వీల్చైర్లో కూర్చోపెట్టి చకచక అతడి బెడ్ లినెన్ మార్చారు. అప్పుడు చూసింది రాధ రక్తపు మరకల్ని. అతనికి ఏదో బ్లీడింగ్ అవుతోంది, మీరు కొంచెం బయట ఉండండి మేడం అన్నారు వాళ్ళు. బయట వెన్నెల్లో నిలబడి ఆలోచిస్తోంది రాధ. హాయిగా ఉన్నది వెన్నెల, చుట్టూ హ్యాంగింగ్ పాట్స్, మల్లెతీగ, పువ్వులు విరబూసిన వెన్నెల్లు మరింత అందంగా ఉన్నాయి. చక్కటి సువాసనతో గాలి, ఎంత హాయిగా ఉన్నది ఇక్కడ అనిపించింది రాధకు. ఎంత విచిత్రమైన మనసు, ఒక్కరోజులో ఎన్ని ఆలోచనలకు అనుభూతులకు లోనైపోతుంది. 2 గంటల క్రితం ఒక దివ్య ప్రపంచంలో ఉండి వచ్చింది, గత అరగంటగా నరకం అనుభవిస్తోంది. మనసులో బల్లి కదులుతున్నట్టు, అతను ఫోన్లో మాట్లాడిన వ్యక్తి ఎవరు అన్న ఆలోచన ఒక పక్క కదులుతోంది. 10 నిమిషాల క్రితం వరకు ఒక శారీరక నరకానికి, హింసకు రెడీ అయిపోయింది. అంతలో మార్పు ఉన్నట్టుండి చందమామ, వెన్నెల, హ్యాంగింగ్ పార్ట్స్, మల్లెతీగలు చూడగానే మనసు మరో రకం ఆలోచిస్తోంది. ఆలోచిస్తూనే ఉన్నది రాధ. ప్రతి మనిషికి ప్రతిరోజు దాదాపు 66,000 ఆలోచనలు వస్తాయి. అందులో చాలా వరకు మళ్లీ మళ్లీ మర్నాడు మరొక రోజు వస్తాయి. అందులో బలవత్తరమైన ఆలోచనలు మన జీవితం మీద ముద్రవేసి మన జీవితానికి పంథ ఏర్పరుస్తాయి. అందుకని నువ్వు ఏమిటి ఆలోచిస్తున్నావు అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అన్నింటికన్నా అతి ముఖ్యమైన ఎక్సర్సైజ్. ఎందుకంటే యువర్ థాట్స్ ఆర్ యువర్ డెస్టినీ అని షీలా మేడం తర్వాత ఎప్పుడూ లెక్చర్లో చెప్పేదాకా ఎలా ఆలోచించాలి, ఎందుకు ఆలోచించాలి అన్న విషయం అర్థం కాలేదు రాధకు. అయినా అంత పెద్ద విషయం, తన భర్తకు మరొక ఆడదానితో సంబంధం ఉన్నది అన్న విషయం తెలిసినా తను ఎందుకు నిలబెట్టి గొడవ పెట్టుకోలేకపోతుంది? చొక్కా పట్టుకుని ఎవరా అమ్మాయి, ఎన్నెళ్ళ బట్టి జరుగుతోంది అని తను ఎందుకు అడగలేకపోతుంది? అసహ్యమైన సీను ఎందుకు సృష్టించను? ఆ చేదు అనుభవించలేన జుగుప్స? ఏమి చెయ్యలేను, నా ఇష్టం అంటే సమాధానం ఏమున్నది నా దగ్గర? ఇది నా జీవితం, నీ ఇష్టం మాత్రమే కాదు నా ఇష్టం కూడా ఉన్నది అని చెప్పాలని 100 సార్లు అనిపించినా చెప్పే ధైర్యం రావడం లేదు రాధకు. చెప్తే ఏం జరుగుతుంది? కొడితే, గాయపరిస్తే, ఇంట్లో నుంచి వెళ్ళిపోంటే? కాపురం చెడగొట్టుకుంటున్నావా? మొదటి నుంచి నువ్వు చేతగానే దానివే అని తల్లి వెక్కిరిస్తే? నా కొడుకు కాబట్టి నీలాంటి దానితో ఇంతకాలం కాపురం చేశాడు, మగవాడైన తర్వాత 125,000 సంబంధాలుంటాయి. ఆపడం, నీ కొంగును కట్టేసుకోవడం చేతకానప్పుడు నోరు మూసుకుని పడి ఉండడం మంచిది. ఫలానా వారి కోడలు రాజారావు భార్య అన్న హోదాలో అన్నా బ్రతుకుతావు, లేకపోతే మొగుడు వదిలేసిందని ముద్ర వేసుకుని ఎటూ కాకుండా బ్రతుకుతావు. ఒంటరిగా బ్రతికే సామర్థ్యం లేని అసమర్థురాలివి. ఈ మాటలన్నీ అత్తగారు, ఆవిడ చుట్టూ ఉండే సంఘం తప్పకుండా అంటారు. ఇవన్నీ నిజమేగా? తను అసలు దేనికి పనికి వస్తుందని అంత సాహసం చేయగలదు? తన తండ్రికి సహాయం చేయాలన్న ఆశ ఉంటుందేమో కానీ సాహసం లేదు. ఎలా ఎదిరించగలదు, ఏం చేయగలదు? రఘు మాటలు గుర్తుకొచ్చాయి. తను చెడ్డదాని అయిపోవడం అన్న భయం కన్నా ఇంత హంగు ఆర్భాటం లేకుండా బ్రతకలేను అన్న భయం తనకు ఎక్కువగా ఉన్నది. అందులో నుంచి ఎలా బయటపడాలి? ఏమిటి దారి? ఈ హింస, ఈ అమర్యాద ఎన్నాళ్ళు ఎలా భరించాలి? తన ఇష్టంతో సంబంధం లేని ఈ అయిష్టమైన అనుభవాలతో జీవితాంతం జీవించాలా? విపరీతమైన దుఃఖం వచ్చింది రాధకు. అక్కడే ఆ వెన్నెలలో గోడుకు ఆనుకుని కూర్చుని వెక్కి వెక్కి ఏడ్చింది. అంత గొప్పింటి కోడలు అనుభవాల్లో ఎంత నిరుపేద, ఎంత నిస్సహాయురాలు. చాలామంది తనలాంటి నిస్సహాయులు బంగారు పంజరాల్లో బంధన, రక్షణ అనుకుని బ్రతికేస్తున్నారన్న సంగతి రాధకు అర్థం కావడానికి కొద్ది రోజులు పడుతుంది. మరి ఆమె భుజం మీద సున్నితమైన చెయ్యి ఉలిక్కిపడి తల ఎత్తింది రాధ. నర్స్, పోయి పడుకోండి మేడం, ఆయన నిద్రపోయారు, అందాక మేము అక్కడే ఉన్నాము. మెల్లిగా లోపలికి వచ్చింది రాధ. రాజారావు అటు తిరిగి పడుకుని నిద్రపోతున్నాడు, గురక కూడా వినిపిస్తోంది. అమ్మయ్యా అనుకున్నది రాధ. బయట చెప్పులు మర్చిపోయింది, తీసుకుందామని వరండాలకు వెళ్ళింది. ఆయన పడుకునేదాకా అక్కడే ఉన్నాం, నిద్రపోయారు. మేడం కూడా ఇప్పుడే పడుకోవడానికి లోపలికి వెళ్లారు. ఏం జరగలేదు, సిచ్యువేషన్ ఓకే, గుడ్ నైట్, నర్స్ మెల్లిగా చెప్తోంది. మెల్లిగా ఆగిపోయింది రాధ. ఎవరు, ఎవరు కనుక్కుంటున్నారు ఇక్కడ?

0: ఏం జరుగుతోందని. ఇంత రాత్రివేళ అంత శ్రద్ధ ఎవరికి? అంటే రాజారావు రెచ్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తాడని, నర్సులు వార్డ్ బాయ్స్ లోపలికి సమయానికి రావడం, అతను నిద్రపోయేదాకా ఉండడం, అర్ధరాత్రి ఒకటికి రెండుసార్లు వచ్చి చూసిపోవడం, ఇదంతా అవసరంలాగా కనబడే ప్లానా? తనకు ఏం జరుగుతుందో, ఏమిటి అవుతుందో రిపోర్ట్ వెళ్ళిపోతుందా? అది వరకు కూడా ఒకసారి ఇట్లాగే జరగడం రాధకు గుర్తుకొచ్చింది. ఎవరు? డ్యూటీలాగా పరిస్థితుల్ని కల్పిస్తూ తన చుట్టూ ఇంత రక్షణ వలయం కల్పిస్తున్నారు. పెదనాన్న ఆత్మ, ఆయన శిష్యుడు డాక్టర్ కృష్ణ. నిద్రపోయే ముందు భయం లేకుండా ఉండేందుకు రామస్కందం శ్లోకం చదువుకోవడం అలవాటు రాధకు. ఇవాళ చదువుకున్న తర్వాత, పెదనాన్న ఎంత గొప్ప అద్భుతమైన వాతావరణాన్ని, గొప్ప మనుషుల్ని తయారు చేశారు. కేవలం ప్రేమ పునాదిగా ఎంత స్వర్గాన్ని అల్లారు. మీ బోటి ఎంతమందికి ఇక్కడ రక్షణ దొరుకుతుందో, నువ్వు ఏ లోకాల్లో ఉన్నావో తెలియదు. నా ప్రార్థన, కృతజ్ఞత నీకు వినబడుతుందో లేదో కూడా తెలియదు. కానీ నీకు వినబడుతోందని నాకు తృప్తి. నీ విలువ నీ పిచ్చి బంగారు తల్లికి నువ్వు బ్రతికి ఉండగా తెలియలేదు. ఇప్పటికైనా ఎంతో కొంత నాకు అర్థమయ్యేటట్లు చేస్తున్నావు. ఇప్పటికైనా నేను నేర్చుకునేదానికన్నా నువ్వు చెప్పేదే ఎక్కువ. థ్యాంక్ యూ అనుకుంటూ నిద్రలోకి జారిపోయింది రాధ. నవలా స్రవంతి శీర్షికన మీరింతవరకు ధారావాహికంగా ప్రసారమవుతున్న నవల పున్నాగ పూలు 18వ భాగం విన్నారు. రచన శ్రీమతి జలంధర. ఈ నవల తరువాయి భాగం వచ్చే వారం ప్రసారమవుతుంది.
1: ఇంతవరకు పున్నాగపూలు నవల 18వ భాగం విన్నారు.

0: ముఖాన మొటిమల
1: సై బాల్,
0: గజ్జా బొబ్బల
1: సై బాల్,
0: నడువుల తామర
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: స్వాతి కిరణం చిత్రం కోసం వాణి జయరాం గానం విన్నాం. ఇప్పుడు విందాం. సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ మద్దిపట్ల రామశేషయ్య గారి స్వీయ కవితలు.
1: శ్రీ మద్దిపట్ల రామశేషయ్య గారు.
2: పరాభవనామ సంవత్సరము ఉగాది సందర్భముగా ఆకాశవాణి అనంతపురం రేడియో కేంద్రం శ్రోతలకు మరియు యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు. సీస మాలిక. ఈ వసంతపు శోభని మహినలరారా శ్రీ పరాభవమొచ్చే శ్రీల సంగా ఈ వసంతపు శోభని మహినలరారా శ్రీ పరాభవమొచ్చే

షడ్రుచులనుగొని షడ్గుణాలనుదలి సత్యసంతోషులయి నిత్యముగను. షడ్రుచులనుగొని షడ్గుణాలనుదలి సత్యసంతోషులయి నిత్యముగను. విధిక కర్మలు చేసి విధిరాతయనకను భగవదారాధనం పాటుపడుచు. బరువు బాధ్యతలను పలుమారు తలచుచు ఏ హానితోనెవరి నిన్నబోక.

ఆరోగ్య నిరత శుభం సర్వజనులకు మేల్గూర్చ సతతము నువ్వు. ఓ పరాభవ వత్సరా వసగువరం, ఓ పరాభవ వత్సరా వసగువరము.

బ్రతకి చూడా నీదు కులముకు సాటి అన్నది. జననమందే జలము పైన జన్మనిచ్చిన కుంతిని వీడి జాగుసేయక వెలసివి కదరా జాడ తెలియకపోతివి కదరా జాగుసేయక వెలితివి గదరా జాడ తెలియకపోతివి గదరా లేదు ఇలలో వెదకి చూడ నీదు కులముకు సాటి అన్నది. కడుపు కోత కాగగ చేసి ఈతగా నువ్వు ఈదుకుంటూ ముడుపుగా నువ్వు పోతివి గదరా సూతునింట చేరగ కర్ణా ముడుపుగా నువ్వు పోతివి గదరా సూతునింట చేరగ కర్ణా సూర్యవరమున పుట్టి నావు సూరవర ధీర కర్ణ సూర్యతేజము వెల్గినట్లు వెల్గినావు వీర కర్ణ లేదు ఇలలో వెదకి చూడా దైవదత్తము అయిన నిన్ను నీటి దత్తము చేయగానే ఎంత మొత్తము శోకము మరి కుంతి కన్నుల శోక జలము ఎంత మొత్తము శోకము మరి కుంతి కన్నుల శోక జలము.

దండగ మారెను గదరా, లేదు ఇలలో వెదకి చూడాం. కులము గోత్రము లేనివాడు, వావి వరుసలు లేనివాడు, కులము చూడక దానం బడిగే చలము తోడా నీకడకొచ్చి, కులము చూడక దానం బడిగే చలము తోడా నీకడకొచ్చి, కులము మతము కానా లేదు అలుగు తలుకుల ధాటికి నిల్వక, లేదు ఇలలో వెదకి చూడాం. కులము లేకపోయిననేమి గుణము ఒకటే చాలు నీకని, కులము లేకపోయిననేమి గుణము ఒకటే చాలు నీకని, పలుకు పలుకున నీదు చరిత మలచబడెను శాశ్వతంబుగా, పలుకు పలుకున నీదు చరిత మలచబడెను శాశ్వతంబుగా, లేదు ఇలలో వెదకి చూడ. నీదు కులముకు సాటి అన్నది బలిరకర్ణ, నీదు చరిత కలలగానే మిగిలగాని, లేదు ఇలలో వెదకి చూడ. శ్రీకృష్ణదేవరాయల గురించి, గండర గండా జయ హో, గండర గండా జయ హో, జగనొబ్బ గండ జయ హో, తులువ వంశ నేత జయ హో, శ్రీకృష్ణదేవ.

అని అంగడి రతనాలమ్మిన అతివల తేజము జయహో, అంగడిన రతనాలమ్మిన అతివల తేజము జయహో, అరివీర భయంకర జయహో, అగణిత గుణగణ జయహో, సురుచిర రాజ్య సుశాంతి స్థాపక జయహో, దేశ భాషల జయహో, తెలుగు లెస్సయను నేత జయహో, సుస్థిర పాలక జయహో, సుందర నేత జయహో, భువన విజయ సభాది.

ಶ್ರೀ ಕೃಷ್ಣ ದೇವರಾಯ ಜಯ ಹೋ. ಕೋಡೆ ವಯಸ್ಸು ಜಾನಪದ ಗೇಯಂ.

నగల బెడగుల నాగరీకతతో వలపు విగువులు చూపు ఓ మగువా. నగల బెడగుల నాగరీకతతో వలపు విగువులు చూపు ఓ మగువా. నీపై

కావలెను. కోడె వయసును అదుపును సక అంచెలంచెలు ఎదకి ఎగసిదూకర. కోడె వయసును అదుపును సక అంచెలంచెలు ఎగసిదూకరం.

అలకలన్నీయకయిచున్నాయి అలలురే పెడి సంద్రము వలెను అలకలన్నీయకయిచున్నాయి అలలురే పెడి సంద్రము వలెను మొలకమీ సమూహమునగ పరివలపు భ్రాంతికి చూపరామరి మొలకమీ సమూహమునగ పరివలపు భ్రాంతికి చూపరామడి కన్ని వయసున కానుపించేటి నిన్ను చూసిన నాదుమానసు కన్ని వయసున కానుపి

0: గానేడటంచు గ్రోలరానా మదిని నువ్వు అందము గానేడటంచు చేతులెత్తి పిలిచినాను చంగు చంగురయంచు నేను చేతులెత్తి పిలిచినాను చంగు చంగురయంచు నేను ఎందుకోవో వలపు అమ్మి ఉన్న రీతుల ఉండనీయదు చేతులెత్తి పిలిచినాను చంగు చంగురయంచు నేను.
1: శ్రోతలు, ఇంతవరకు సృజన సాహితీ కార్యక్రమంలో శ్రీ మద్దిపట్ల రామశేషయ్య గారి స్వీయ కవితలు విన్నారు. ఇప్పుడు విందాం భక్తిమాల.

0: పూజించటం, పెంచడం, ఇవన్నీ అటు ఆయనలో ఉన్న సమర్థత ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను. నేను అటు
1: సంగీతము, నృత్యము,
0: సంగీతం, నృత్యం,
1: మరి వీటికి సంబంధించిన
0: సాహిత్య విషయాలు,
1: వాటికి సంబంధించిన
0: అన్నీ తెలిసిన వ్యక్తి ఆయన,
1: రచయిత కూడా,
0: అన్ని సందర్భాన్ని బట్టి ఆయన ఎలా చేస్తే బాగుంటుంది, పెద్ద పెద్ద వాళ్ళతో చక్కగా మాట్లాడి ఆనందంగా, అటువంటి వ్యక్తి ఇప్పుడు మా కూచిపూడి లేకపోవటం మాకు నిజంగా చాలా దురదృష్టకరం అండి. తర్వాత
1: ఆయనకు మద్రాసు కూడా చాలా అవినాభావ సంబంధం
0: చాలా ఉంది. ఇక్కడ ఎన్నోసార్లు ఇక్కడ రావటం.
1: ఏ వయసులో మద్రాసు వచ్చారు?
0: ఆయన చిన్నప్పుడే వచ్చారండి. ఆయన ఎందుకంటే మన పెద్దవాళ్ళంతా అప్పుడు ఏంటంటే రెండు రాష్ట్రాలు కలిసే ఉండేవి కదా,
1: ప్రెసిడెన్సీ, మద్రాసు ప్రెసిడెన్సీ
0: కలిసి అప్పుడు చాలా చాలా ప్రదర్శనలు ఇక్కడ చేశారు. ఈ నారదగాన సభ ఏమిటి, కృష్ణగాన సభ ఏమిటి, అన్ని చోట్ల వాళ్ళు ప్రదర్శించడం జరిగింది. ఆ తర్వాత ఆయనతో పాటు మేము కష్ట పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆయన దాంట్లో చిన్నవాళ్ళగా వెళ్తే పూర్వరంగం వేయటం, అట్ట వేషం వేయటం అట్టా జరిగిందండి. తర్వాత ఒకసారి ఢిల్లీలో దూరదర్శన్ వాళ్ళు పిలిచారండి. అప్పుడు నాకు మంచి అవకాశం ఇచ్చారు మా సత్యనారాయణ శర్మ గారు. ఆయన దానికి నేను సూత్రధారతో నాకు అవకాశం ఇచ్చారు. నాకు శ్రీమద్రత్నాకర పుత్రిక ముఖారవింద మరంద పాన విలోల మినిచిత మిలిందాయ నందనందన ముచికుంద వరద మందరోత్తర పరిహసిత రాకా సుధాకర సుందర వదనారవిందుడగు శ్రీ రాజగోపాల స్వామి వారికి లేఖ నా చేత పాడించడం ఆయన అభినయించడం జరిగిందండి. ఒరే నాన్న నువ్వే పాడితే బాగుంటుందిరా అని చెప్పి ఇలా కొన్ని కొన్ని సార్లు అప్పుడప్పుడు నా చేత నట్టువాంగం చేసుకుంటూ ఉండేవాళ్ళు, నా చేత వేషం వేసుకుంటూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వారి యొక్క నాటకాల్లో నేను తిరగటం వల్ల వారు ఏ విధంగా చేస్తారు, ఎలా చేస్తే బాగుంటుందన్న విషయం ఒక నేను తెలుసుకుని ఇప్పుడు నేను నడిపించగలుగుతున్నానంటే మా వేన సత్యనారాయణ శర్మ గారి యొక్క ఘనత చెప్పాలంటే. అట్లాగే
1: ఆయన బాగా ప్రాచుర్యంలోకి వచ్చి
0: చాలా
1: గౌరవాలు పొందినప్పుడు పరిస్థితి ఏంటి, తర్వాత చివరి రోజులు ఎలా ఉండి ఎక్కడ ఉన్నారు ఆ విషయాలు చెప్పు.
0: చివరి రోజు వరకు ఆయన ఆనందమే, ఎప్పుడు నవ్వుతూనే ఉన్నాడు. ఆయన పోతారనుకోరు అసలు ఎవరు,
1: కూచిపూడిలో
0: ఉండేవాళ్ళు చిత్రంగా అసలు ఎప్పుడు హాయిగా చక్కగా నవ్వుతూ ఉండేవాళ్ళు. అందరినీ నాన్న అని చక్కగా మాట్లాడేవాళ్ళు. అసలు కోపం అంటూ ఉండేవాడు ఉండేది కాదు ఆ మనిషిలో. చూడండి, కోపంగా ఉంటే ఆరోగ్యం చెడిపోతుందేమో అందరు అంత జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఆయన. అలా చక్కగా అందరిని చక్కగా మాట్లాడటం, తర్వాత ఏదైనా సమస్య వస్తే ఆ సమస్యను చక్కగా పరిష్కరించటం, అది కూడా సున్నితంగా పరిష్కరించి చెప్పడం చేయటం, అటువంటి సమర్థత కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఆయన వయలిన్ వాయించి వయలిన్ గుర్తు వచ్చు, వారికి హార్మోనియం వచ్చు, అటు రాగాల్ని మోహన మధ్యం రాగం ఒకటి ఆయన దాన్ని చక్కగా బ్రహ్మాండంగా చేసి దుర్గారాగం ఉంటారు అనుకుంటాను అది. బాలిక వినురాత్రి పడకటింటిలో వనర అద్భుత మగు కలను గంటి ఘన నీలగాత్రుండు కన్న కుండలుండు ఇన సన్నిభుండు ఇమ్మహే వల్లభుండు నన్ను సురత కేళి పెనంగొని తరుణి

0: పెద్దరికంగా చూసేవాడు ఆయన. అంటే ఆయన గొప్పతనం ఏంటంటే, నేను పెద్ద అనే ఇది లేకుండా, అహంభావం లేకుండా, ఒక చిన్నపిల్లలో మంచి ఉంటే అది గొప్పగా తను స్వీకరించి మా రాధిట్ట అన్నాడు, అది బాగుంది ఇలా చేద్దాం అని నన్ను రాధ అని పిలిచేవాడు. అటువంటి మనస్తత్వం కలిగినటువంటి రాధ లాంటి వాడే చెప్పాలంటే ఆయన అదండి. ఆయన తర్వాత ఒక్కప్పుడే ఒకే మగ వేషం వేశాడు ఆయన. అదేమిటంటే రహస్య సినిమాలో తగదిది తగది తగదిది ధరణి ధరవర సుకుమారి తగదిది అండగా మదనుడుండగా మన విరిశరముల పదుండగా నిను బోలిన కులపావని తానే వరుణ రయగ పోవలెనా తగదిది తగదిది తగదిది ధరణి ధరవర సుకుమారి తగదిది కోరిన వాడెవడైనా అతడెంతటి ఘనుడైనా కోలనేయన నిసరసను కూలనేయన కనుగొనలను మొనల గాసి చేసి నీ దాసు చేయన తగదిది తగదిది తగదిది అంటూ మన్మధుడు వేషం వేశాడు ఆయన
1: రహస్యం సినిమాలో.
0: రహస్యం సినిమాలో గీతాంజలేమో ఆవిడేమో రతిదేవి, వేంత రాఘవ గారి యొక్క దర్శకత్వంలో జరిగింది. అట్లాగే అంతకుముందు ధన్వంతరి వేషం వేశారట. అంటే ఏంటి, కూచిపూడిలో క్షీరసాగర మథనం మొట్టమొదటగా నాటకం తయారు చేసినప్పుడు వెంపటి చిన్నసత్యం గారిని గురువు గారిని ఆయన నృత్య దర్శకత్వంగా ఆహ్వానించడం జరిగింది. అంటే ఇదంతా మెయిన్ అంతా నడిపించిందేమో చింతా కృష్ణమూర్తి గారు. అప్పుడు ఈయన ధన్వంతరి, యామిని కృష్ణమూర్తి గారేమో దాంట్లో మోహిని, మోహిని వేషం, సత్యనారాయణ శర్మ గారు ధన్వంతరి, అట్లాగే వెంపటి చిన్నసత్యం గారు శివుడుగా. అది ఏంటంటే హైదరాబాదులో ఉన్న రవీంద్ర భారతి ప్రాణభోత్సవ సమయంలో ఆ నాటకం వేశారటండి,
1: 50 ఏళ్ళ క్రితం.
0: అది ఆ లైన్ పరంపర మాకు వచ్చింది.
1: ఆయన చివరి రోజుల గురించి మీరు చెప్తున్నారు.
0: చివరి రోజుల్లో కూడా రాజులాగానే ఆనందంగా వెళ్ళిపోయాడండి ఆయన. అసలు వెళ్ళిపోతారని అనుకోవాలి, ఎవరు అనుకోలే. చిన్నసత్యం గారు ఈ పెద్దవాళ్ళంతా వెళ్ళిపోవడంతో ఆయన మనసులో పడిపోయింది ఆయనకి బాధ. ఏమన్నా టైం అయిపోయింది. ఈ త్రిమూర్తులు ముగ్గురు ఒక రోజున వెళ్ళిపోయారు, ఒక సంవత్సరంలో వెళ్ళిపోయారండి. పశుమతి వేణుగోపాల కృష్ణ శర్మ గారు మా గురువు, ఆయన యక్షగానంలో గొప్ప గురువు ఆయన. ఎందుకంటే సంగీతజ్ఞుడు బాగా. సత్యనారాయణ శర్మ గారు వీళ్ళందరూ నాటకాల్లో గొప్పవాళ్ళు అయినప్పటికీ ఆయన సంగీతంలో వేణుగోపాల కృష్ణ శర్మ గారు పక్కగా స్వరాలతో ఆడుకుంటారు ఆయన, అటువంటి వ్యక్తి ఆయన.
1: తర్వాత
0: మంచి సూత్రధారత్వం ఆయన వెళ్ళిపోయారు. ఆయన కూడా మా వేణు సత్యనారాయణ శర్మ గారిలో దాంట్లో సూత్రధారిగా ఉండి, ఆయన సిద్ధేంద్ర కళాక్షేత్ర ప్రిన్సిపాల్గా ఉండి ఆయన వెళ్ళిపోయారు, దేవుడిలోకి వెళ్ళిపోయారు ఇలా. అలాగే వెంపటి చిన్నసత్యం గారు ప్రపంచ ప్రఖ్యాత నాట్యాచార్యుడు ఆయన. ఈ మహానుభావులందరూ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఆయన మనసులో కలిగిపోయింది, ఏమిట్రా వీళ్ళంతా వెళ్ళిపోయారు ఇంకా నేనెందుకు ఉండాలి, ఇవే మాటలు మాతో అంటాం అంటూ ఉన్నాడు. వెంటనే మొన్నడే 4వ రోజునే అప్పుడే హాస్పిటల్కి వెళ్ళిపోవటం ఏమిటి తేడా ఏంటంటే అంతే వెళ్ళిపోయాడు.
1: ఏ సంవత్సరం అండి
0: అది? 12 అండి, 2012 అండి. చాలా దుష్ట ఇది చెప్పాలంటే ఆ సంవత్సరం ముగ్గురు పెద్దల్ని లాగేసేసిందండి త్రిమూర్తులు వాళ్ళు.
1: కూచిపూడి
0: ఇప్పుడు నాట్య త్రిమూర్తుల్లో 20వ శతాబ్దపు త్రిమూర్తులు వాళ్ళు. అంతము త్రిమూర్తులు అంటే వేదాంతం లక్ష్మీనారాయణ గారు, వెంపటి వెంకటనారాయణ గారు, ఆయన్ని వెంకటనారాయణ గారిని కలియుగ సత్యభామ అనేవాళ్ళు, చింతా వెంకటరామ గారిని యక్షగాన పితామహ అనేవాళ్ళు, షడ్భరత కళానిధి వేంత లక్ష్మణ శాస్త్రి గారు. లక్ష్మణ శాస్త్రి గారు ప్రపంచమంతా నృత్యాన్ని కూచిపూడి నాట్యాన్ని పంచిన వ్యక్తి ఆయన. ఆడపిల్లలు తీసుకొచ్చిన వ్యక్తి ఆయనే స్టార్టింగ్ అండి.
1: రాజశ్యామ్ గారు, మీరు వేదాంతం సత్యనారాయణ శర్మ గారి గురించి అంతేకాకుండా కూచిపూడి సంబంధించి అప్పటి విశేషాలు చాలా మా శ్రోతలతో పంచుకున్నారు. ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి అయ్యా.
2: ఇంతవరకు నాన్నకు నమస్కారం శీర్షికన వేదాంతం సత్యనారాయణ శర్మ తమ్ముని కుమారుడు వేదాంతం రాధేశ్యామ్ గారితో పరిచయం విన్నారు.

0: ఇట్లా ఈ రాగంలో ఆయన అభినయిస్తూ పాడుతూ ఎంత చక్కగా ఉండేదో, ఆనందంగా ఉండేదండి. నిజంగా చెప్పాలంటే ఉషాపరిణి నాటకం నాకు వచ్చిందంటే ఆయన దైవలే వచ్చిందండి.
1: ఆయన చివరి రోజుల గురించి మీరు చెప్తున్నారు.
0: ఆయన చివరి రోజుల్లో, ఎందుకంటే కొన్ని నాటకాలు మానేసిన తర్వాత కొంతమంది కుర్రాళ్ళు చేర్చి,
1: ఏ వయసులో మానేశారు ఆయన?
0: ఆయన అంటే ఒక 60 దాటినాయి, 60 దాకా వేశారు. అప్పుడప్పుడు మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండేవాళ్ళు, ఏదైనా తక్కువే అదేంటే మా కుర్రాళ్ళకి కాస్త అవకాశం ఇస్తూ ఉండేవాళ్ళు. రే నాన్న సలహాలు ఇస్తూ ఉండేవాళ్ళు, ఇట్లా చేయండి అనేవాళ్ళు. పద్మశ్రీ నృత్య గురుకులాశ్రమం ఒకటి పెట్టారు ఆయన. తర్వాత నర్తనశాలని పెట్టి కాస్త అంత అక్కడ ఉన్నటువంటి కుర్రాళ్ళందరికీ మగపిల్లలే ఆడవేషం వేయాలి అనే సాంప్రదాయాన్ని చెబుతూ వాళ్ళ చేత వేయిస్తూ అలా చేసి ఈయన అందరికీ ఉత్సాహపరుస్తూ ఉండేటువంటి వ్యక్తి అండి ఆయన. కొంతమంది స్కాలర్షిప్స్ ఇప్పిస్తూ ఎలా చేస్తే బాగుంటుంది వీళ్ళకి, అలా ఆ విధంగా ఉండి కొన్ని కొన్ని తర్వాత గోదా కళ్యాణం కూడా ఆయన వేయకుండా పిల్లల చేత చేయించడం కూడా జరిగిందండి. ఇలా దాని సూత్రసార్థం కూడా చేసుకుంటూ మాకు తెలియని విషయాలు కూడా చెబుతూ ఉండేవాళ్ళు. తర్వాత చిన్నపిల్లల్లో కూడా ఒక

0: విన్న పాట ఘర్షణ. చిత్రం కోసం శ్రీనివాస్ గానం విన్నాం. సాహిత్యం కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: ఘరానా మొగుడు చిత్రం కోసం చిత్ర మనోగానం విన్నాం. సాహిత్యం భువనచంద్ర, సంగీతం ఎంఎం కీరవాణి.
1: ముఖాన మొటిమలా
2: సై బాల్,
1: గజ్జా బొబ్బలా
2: సై బాల్,
1: నడుగుల తామరా
2: సై బాల్,
1: బురద పుల్లా
2: సై బాల్.
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వింటున్న పాట జెమిని చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం వింటున్నారు. సాహిత్యం సిరివెన్నెల, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం మనకు నిరంతర ప్రేరణ శక్తి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో పర్యటిస్తారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తారు. ఏలూరు జిల్లాలో 2044.18 ఎకరాల భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం మందస మండల పరిధిలోని ఏజెన్సీ ప్రాంతమైన పాతకోటలో నిన్న సాయంకాలం

పిడుగుపడి ఇద్దరు మహిళలు మృతి చెందడంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. వెన్నుముకలేని నాడీ కణాలను దెబ్బతీసే అరుదైన జన్యుపరమైన వ్యాధి స్పైనల్ మస్కులర్ అట్రోఫీ ఎస్ఎంఏ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు భారతీయ తీర రక్షక దళం స్టేషన్ ఐసీజీఎస్ కాకినాడ ఆధ్వర్యంలో నిన్న అవగాహన పరుగు నిర్వహించారు. దేవాదాయ శాఖ పర్యవేక్షణలో ఆలయాల్లో అందుతున్న సేవలపై ఆగస్టు మొదటి వారంలో భక్తుల సంతృప్తిలో విజయవాడ దుర్గగుడికి ప్రథమ స్థానం లభించింది. కామన్వెల్త్ క్రీడల పతక విజేతలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. వారి ఆటతీరును ప్రశంసించారు. గ్లాస్కో వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించింది. పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. భారత్ గెలిచిన 13 స్వర్ణాల్లో బాక్సింగ్ నుంచే 7 ఉండటం విశేషం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

ఆలస్యం చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా సరే నోడు నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక జుబిన్ నటియాల్ అండ్ సమీర భరద్వాజ్ పాటగా వేసేస్తాము. మ్యూజిక్ కంపోజర్గా శ్రీమణి గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:08 దాటి 25 సెకండ్లుగా వస్తుంది. మనం ఎంటర్పేయం హార్వెల్లోకి. మీకు ఎంతగానో ఇష్టమైన ఎస్ఎంఎస్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అడుగుతాను. మరి క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ దగ్గర ఒకేలా కనిపించే 9 బంగారు సంచులు ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి రహస్యంగా నకిలీది, మరియు మిగిలిన వాటికంటే కొంచెం తక్కువ బరువు కూడా ఉంటుందన్నమాట. మీ దగ్గర ఒక త్రాసు ఉందనుకోండి, ఆ నకిలీ సంచిని ఖచ్చితంగా కనుగొనడానికి మీరు కనీసం ఎన్నిసార్లు తూకం వేయాలి? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. మీ దగ్గర ఒకేలా కనిపించే 9 బంగారు సంచులు ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి నకిలీది, మరియు మిగిలిన వాటికంటే కూడా కొంచెం తక్కువ బరువు ఉంటుంది. అలా ఆ నకిలీ దాన్ని కనిపెట్టచ్చు అనమాట. సో మీ దగ్గర త్రాసు ఉంది, ఆ నకిలీ సంచిని ఖచ్చితంగా కనుగొనడానికి మీకు ఎన్నిసార్లు, కనీసం ఎన్నిసార్లు తూకం వేయాలి? మీకు కనుక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా మన నెంబర్ 0862-4888-14 కి మెసేజ్ చేసేయండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 ఏ నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: भारती एफएम 101.3
1: నాన్న నాకు 3000 ఇవ్వండి.
2: ఎందుకురా?
1: నా పాకెట్ మనీ.
2: అరే ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
1: నాన్న బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు హానండి, డైరెక్ట్ గా యూపీఐ తోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
2: అరేవా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
1: మరి మీ మొబైల్ ఇవ్వండి.
2: ఇదిగో
3: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.
0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు ఇంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఈ నగరానికి ఏమైంది మూవీ నుంచి. ఇది ఎవరు పాడారంటే కనుక అనురాగ్ కుల్కర్ణి అండ్ మనీషా పాడగా, వివేక్ సాగర్ మ్యూజిక్ కంపోజ్ చేయగా కృష్ణకాంత్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:34 దాటి 4 సెకండ్లు కావస్తుంది. మనం ఉన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ దగ్గర ఒకేలా కనిపించే 9 బంగారు సంచులు ఉన్నాయి, కానీ వాటిలో ఒకటి రహస్యంగా నకిలీది, మిగిలిన వాటికంటే కొంచెం తక్కువ కూడా బరువుగా ఉంటుంది. మీ దగ్గర ఒక త్రాసు ఉంది, ఆ నకిలీ సంచిని ఖచ్చితంగా కొనుగొనడానికి మీరు కనీసం ఎన్నిసార్లు తూకం వేయాలి అని అడిగాను. ఈ క్వశ్చన్కి అయితే చాలా మంది ఆన్సర్స్ పంపించారు. గుడ్ మార్నింగ్ అంటూ కర్ణాటక నుంచి శ్రీ పూర్ణచంద్ర తేజస్వి ఎం చనన్ రాజు గారు మెసేజ్ చేశారు. నెల్లూరు జిల్లా నుంచి నమసుమాంజులు అంటూ శివపురం నుంచి కొండయ్య కొండమ్మ పెంచ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ వెరీ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ హలో గుడ్ మార్నింగ్ సౌజ్ఞ గారు అంటూ విజయలక్ష్మి పెడకొండూరు హ్యాపీ మండే అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ. లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ పంపించాలి. ఇంకా ముసాపేట నుంచి మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ మెర్సీ విజయ బాగున్నారా మేడం అంటూ పంపించారు. ఆన్సర్స్ పంపించాలండి, ఆన్సర్ కోసం వెయిట్ చేసినా. ఇంకా అందరికీ సౌజ్ఞ గారికి శుభోదయం అంటూ కొనగళ్ళ రమణారావు గారు, కవిత అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు 4 times అని. కాదండి, రాంగ్ ఆన్సర్. ఇంకా ఖమ్మం డిస్ట్రిక్ట్ రామన్నపేట నుంచి గుత్తా రవి గారు ఆన్సర్ 9 అని పంపించారు. కాదండి, మల్లికార్జున్ గారు అభిరామ్ కేశవ నగర్ నుంచి ధర్మవరం నుంచి మెసేజ్ చేశారు 8 అని, కానీ రాంగ్ ఆన్సర్ అండి. కరెక్ట్ ఆన్సర్ పంపించారు అర్జున్, ఐ థింక్ సో, పేరు అయితే పంపించలేదు, పైన చూసిన దాన్ని బట్టి అర్జున్ అన్నాను. ఇంకా పెడన జోగనంద కానీ అప్పలరాజు గారు 8 times అని పంపించారు. కాదండి, భాస్కర్ పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గుడ్ మార్నింగ్ సౌజ్ఞ మామ్, ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జయరామ్ గారు మెసేజ్ చేశారు మూవీ సాంగ్ కావాలి అంటూను. ఇంకా ముజపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్ 6 times అంటూ పంపించారు, రాంగ్ ఆన్సర్. ఇంకా గర్ణమిత్ర ఫ్యామిలీ మెంబర్స్ అయితే మెసేజ్ చేశారు తిరుపతి నుంచి, గుడ్ మార్నింగ్ అంటూ. వెరీ గుడ్ మార్నింగ్ అండి. విజయవాడ నుంచి నందు గుడ్ మార్నింగ్ సౌజ్ఞమామ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుంచి హిందూపూర్ నుంచి ఆన్సర్ 6 అని పంపించారు. కాదు, రాంగ్ ఆన్సర్ అనమాట. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే పంపిస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

Bharti FM 101.3. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరైతే మిస్టర్ పర్ఫెక్ట్ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. ఎవరు పాడారంట కనుక శ్రేయ ఘోషల్ పాడగా అనంత శ్రీరామ్ గారు లిరిక్స్ అందించారనమాట ఈ సాంగ్ అయితే. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:42 దాటి 40 సెకండ్ దాటి 49 సెకండ్లు కూడా అయిపోయింది. మనం విన్నాం హర్విల్లో. నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మీ దగ్గర ఒకేలా కనిపించే 9 బంగారు సంచులు ఉన్నాయి కానీ వాటిలో ఒకటి నకిలి. మీ దగ్గర ఒకవేళ త్రాసు ఉంటే ఎన్నిసార్లు మీరు తూకం వేయగలరు అని అడిగాను. దానికి ఆన్సర్ అయితే చాలామంది పంపించారు. విజయలక్ష్మి 11 ఆన్సర్ ఈజ్ అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఉత్కూర్ నారాయణపేట జిల్లా నుంచి డి అరుణ మోహన్జీ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ 8 సార్లు అని పంపించారు రాంగ్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అంటూ తేజు మామ అని పంపించారు. తేజు రాలేదు, వాళ్ళ సౌజీ వచ్చింది అనమాట. కుసుమ అంబట్ నగర్ ఆన్సర్ ఈజ్ 3 టైమ్స్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ అనమాట. మురళి గారు హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అవన్నా నాకు అర్థం కాలేదు. సరే మరి ఆన్సర్ అయితే రివీల్ చేసేస్తాను. ఇప్పటికి చాలా సేఫ్ అయిపోయింది కదా. కేవలం 2 టైమ్స్ మాత్రమే తూకం వేయగలరు అనమాట. ఎలా అంటే 3-3 సంచులు తీసుకుంటే ఒకవైపు ఏదైతే బరువు తక్కువ ఉంటుందో అదైతే తూగిపోద్దు కదా. ఏబిసి అని తీసుకుంటే ఏబి వేస్తారు, ఏలో ఒకవేళ తూకం తక్కువ ఉంటే అందులోనే ఉంటుంది. లేదు ఏబీలో లేదు అంటే నెక్స్ట్ టైం ఇంకోసారి వేసినప్పుడు బీసీలో ఏదైతే వెయిట్ తగ్గుతుందో దాన్ని తీసుకుంటారనమాట. సో అలా 2 టైమ్స్ మాత్రమే వేసి ఆ బ్యాగ్ని అయితే కనిపెట్టగలం. ఇంకా మరి సెకండ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక డాక్టర్ రాముకి ఒక బాటిల్ ఇచ్చి ఇప్పటి నుంచే మొదలుపెట్టి ప్రతి అరగంటకు ఒకటి చొప్పున 3 టాబ్లెట్స్ తీసుకోండి అని చెప్తారు. ఆ టాబ్లెట్స్ అన్నీ పూర్తి చేయడానికి రాముకి ఎంత టైం పడుతుంది? నేను మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఒక డాక్టర్ రాముకి ఒక బాటిల్ ఇచ్చి ఇప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతి అరగంటకు ఒకటి చెప్పున 3 టాబ్లెట్స్ తీసుకోండి అని చెప్తారు. ఆ టాబ్లెట్స్ అన్నీ పూర్తి చేయడానికి రాముకి ఎంత టైం పడుతుంది? మీకు గనక ఆన్సర్ తెలిస్తే తెలుసు కదా. మన నెంబర్ 08662438114కి మెసేజ్ చేసండి. స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
0: అయితే సినిమాకి వెళ్దామా?
2: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
3: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
2: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2,

0: నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
1: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

మీరు ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య. మీరు అయితే బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఎలా చెప్పను మూవీ నుంచి. మరి ఇది ఎవరు పాడారంటే కనుక ఉదిత్ నారాయణ్ అండ్ శ్రేయ ఘోషల్ పాడగా సిరివెన్నెల సీతారాం సాస్ గారు లిరిక్స్ అందించారు ఈ సాంగ్కి. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:53 దాటి 4 సెకండ్లుగా వస్తుంది. మనం ఉన్నాం అరవిల్లో. మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఒక డాక్టర్ రాముకి ఒక బాటిల్ ఇచ్చి ఇప్పటి నుంచి మొదలుపెట్టి ప్రతి అరగంటకు ఒకటి చెప్పిన 3 టాబ్లెట్లు తీసుకోండి అని చెప్తారు. ఆ టాబ్లెట్స్ అన్ని పూర్తి చేయడానికి రాముకి ఎంత టైం పడుతుంది అని అడిగాను. దానికైతే ఆన్సర్స్ పంపించారు, 1 అవర్ పడుతుంది అని చెప్పి. శ్రావణి ఫ్రమ్ బద్రీజాపాలెం నుంచి పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా పురుషోత్తం శ్రీనివాస్ గారు తిరుపతి నుంచి పంపించారు 30 మినిట్స్ అని, కాదండి 1 అవర్ అనమాట. రమాదేవి ఇసుకబల్లి, హాయ్ సౌజ్ఞ గారు గుడ్ మార్నింగ్ అంటూ పంపించారు, వెరీ గుడ్ మార్నింగ్. ఆన్సర్ పంపిస్తే ఇంకా బాగుండేది. ఇంకా కుసుమ గారు అంబట్ నగర్ నుంచి ఆన్సర్ 1 అవర్ అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ముజాపట్ మహబూబ్ నగర్ ఎం నరేష్ మెర్సి విజయ 2 టైమ్స్ అంటూ ఇందాక క్వశ్చన్కి ఆన్సర్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి ఆన్సర్ 1 లేదా 2 సెకండ్స్ అని పంపించారు, కాదండోయ్. విజయలక్ష్మి పెడకొండ ఆన్సర్ ఈజ్ 1 గంటలో అంటూ పంపించారు కరెక్ట్ ఆన్సర్. రెడ్డమ్మ రెడ్డయ్య తిరుపతి నుంచి ఆన్సర్ పంపించారు 1 అవర్. 1 అవర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఆల్రెడీ ఫస్ట్ టాబ్లెట్ వేసేసుకుంటారు కాబట్టి నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ అనమాట. మరి ఇంకా స్టూడియోలో సమయం చూస్తే 10:54 దాటి 22 సెకండ్లు కావస్తుంది. మరి హరివిల్కి అయితే బాబాయ్ చెప్పేయాలి, అలాగే ఈనాటి నా షోకి కూడా బాబాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. ఈసారి మరిన్ని కొత్త విషయాలతో, మంచి మంచి మాటలతో, మంచి మంచి స్టోరీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ అజయ్ సౌజన్య సైనింగ్ ఆఫ్.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తి రాణి. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని కలుదిండిలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొంటారు. స్థానిక రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుంటారు. అనంతరం మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తారు. పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ చేయూతగా నిలుస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న 13 మంది లబ్దిదారులకు సుమారు 22 లక్షల రూపాయల విలువైన చెక్కులను కేంద్ర మంత్రి నిన్న అందజేశారు. వికసిత్ భారత్ స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర కీలకమని 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ఐసీఏఐ దక్షిణ భారత ప్రాంతీయ మండలి సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజమహేంద్రవరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ దువ్వాడ సెక్షన్లోని గుల్లిపాడు రైల్వే స్టేషన్లో 900

55 మీటర్ల అదనపు లూప్ లైన్ను నిర్మించారు. పాత మెకానికల్ సిగ్నలింగ్ వ్యవస్థ స్థానంలో ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీంతో రైళ్ల రాకపోకల సామర్థ్యం, భద్రత మరింత మెరుగుపడుతుందని అధికారులు తెలిపారు. విద్యాభివృద్దిలో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు అధికారులు కృషి చేయాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో 53 లక్షల రూపాయలతో నిర్మించిన మండల విద్యావనరుల కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అని తేట తెలుగులో రాసి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచారి జయంతి ఈరోజు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

ఎస్ వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా, అండ్ లవ్లీ సాంగ్ కూడా. మరణ మృదంగం చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం, ఇళయరాజ మ్యూజిక్ కంపోజిషన్, అండ్ వాట్ ఎ లవ్లీ సాంగ్. అండ్ ఈ సూపర్ హిట్ సాంగ్తో మనం ఎంట్రీ ఇచ్చేసాం ఈనాటి సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి. కొన్ని గుర్తులు చెరిగిపోతాయి, కొన్ని జ్ఞాపకాలు చెదరిపోతాయి, కొన్ని మైలురాళ్ళు శిథిలమైపోతాయి, కానీ కొన్నంటే కొన్ని హిస్టరీలో నిలిచిపోతాయి, హిస్టరీగా మిగిలిపోతాయి. అలాంటి కోవలోకే వస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా. ఒకే రోజు ఒకే హాస్పిటల్లో పుట్టిన ఇద్దరు, సేమ్ క్లాస్, సేమ్ కాలేజ్లో చదువుతున్న బెస్ట్ ఫ్రెండ్స్. తరుణ్ మధు అనగానే టక్కున గుర్తించేస్తుంది కదా ఆ సినిమా, అంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అన్నమాట. ఏంటా సినిమా, గెస్ట్ చేస్తూ ఉండండి, మాట్లాడుకుందాం ఆ అందమైన సినిమా కబుర్లు ఈనాటి మన ప్రోగ్రాంలో. రైట్ నౌ మీకోసం నువ్వే నువ్వే చిత్రం నుంచి ఒక బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది, కేకే పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3 మీ జ్యోతి అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో.

incredible songs we to enjoy just now only on Vivid Bharati FM 101.3 with me Jyoti and Cinema Kaburlu program lo unnam. మలయాళం ఫిలిం నీరంకి రీమేక్ నువ్వే కావాలి. ఎస్, నువ్వే కావాలి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. స్వయంవరం సినిమా సక్సెస్.

తర్వాత విజయ్ భాస్కర్ త్రివిక్రమ్ తో సెకండ్ టైం కలిసి పనిచేశారు. అయితే ఒరిజినల్ సినిమా సారాంశాన్ని అర్థం చేసుకుని ఫ్రెష్ డైలాగ్స్ తో పాత్రోచితమైన సన్నివేశాలు, సున్నితమైన హాస్యాన్ని రంగరించారు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. స్నేహాన్ని, ప్రేమని, అంత సంఘర్షణని బ్యూటిఫుల్ గా డీల్ చేసిన సినిమా. అరుణ్, రిచా ఫస్ట్ టైం హీరో హీరోయిన్లుగా ఈ సినిమాతోనే పరిచయమయ్యారు. మరి కోటి గారి సంగీతం సినిమా ఇంత పెద్ద సక్సెస్ సాధించడంలో చాలా ఇంపార్టెంట్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. బిఫోర్ దట్, నువ్వే కావాలి చిత్రం నుంచి ఒక లవ్లీ సాంగ్ వచ్చేస్తోంది. సిరివెన్నెల గారి గీతం ఇది. శ్రీరామ్ ప్రభు, గోపికా పూర్ణిమ పాడినటువంటి పాట అండ్ కోటి మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती FM 101.3 లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

11:29:53లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ నువ్వే కావాలి సినిమా కబుర్లు మనం మాట్లాడుకుంటున్నాం. మాక్సిమం ఈ సినిమా అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే తీశారు అండ్ 1,20,00,000 బడ్జెట్తో పూర్తి చేసుకున్న సినిమా ఏకంగా 25 crores కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ షేక్ చేసేసింది. మరి చినుకులా మొదలై సునామీలా మారటం అంటే ది బెస్ట్ ఎగ్జాంపుల్ నువ్వే కావాలి అని చెప్పొచ్చు. అండ్ పాటలన్నీ కూడా సూపర్ హిట్ అనమాట, ఓ రేంజ్లో మారుమోగాయి ఆ రోజుల్లో. అండ్ భువనచంద్ర గారు, సీతారామశాస్త్రి గారు, కోటి గారు అందరూ కూడా బెస్ట్ అవుట్పుట్ ఇచ్చారు. అండ్ రవి కిషోర్ తను తీసిన మహర్షి సినిమాలోని మాటరాని మౌనం ఇది పాట అంటే ఆయనకి చాలా ఇష్టం అట. మరి ఆ పాట తరహాలోనే ఒక పాట చేయాలని అడిగారు. సో అలా పుట్టిన పాటే కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, ఎంత సూపర్ హిట్ అయిందో కదా. సో మరి ఆ పాట ఇప్పుడు మనం కూడా విందాము. రైట్ నో మీకోసం చిత్ర గారు పాడినటువంటి బ్యూటిఫుల్ సాంగ్ ఉంది. వింటూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

0: भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్ పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని

ఎక్కువైతే కష్టం అంత తగ్గిపోతుందన్నమాట. ఇంకా బలంగా అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని ప్రూవ్ చేసేసింది ఈ సినిమా. బెస్ట్ మూవీగా అవార్డు అందుకుంది. బెస్ట్ హీరోగా తరుణ్, బెస్ట్ హీరోయిన్గా రిచా అండ్ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామ్ ప్రభు ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అయితే అందుకున్నారు. మరి తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా హిందీలో తుజే మేరీ కసమ్ పేరుతో నిర్మించారు. రితేష్ దేశ్ముఖ్ ఈ మూవీలో హీరోగా పరిచయం అయ్యారనమాట ఈ మూవీతోటి. అండ్ ఇప్పుడు రియల్ లైఫ్లో తన వైఫ్ జెనీలియా హీరోయిన్, అక్కడ కూడా సూపర్ హిట్ ఈ మూవీ.

మాట్లాడుకుందాం మరిన్ని కబుర్లు. బిఫోర్ దట్ నువ్వు లేక నేను లేను చిత్ర నుంచి ఆర్పి పట్నాయక్ పాడినటువంటి వేటూరి సుందరరామూర్తి గీతం వస్తుంది. వింటూ స్టేట్ యూన్ టు విత్ భారతి ఎఫ్ఎం 101.3.

సూపర్ హిట్ సాంగ్ విన్నర్ కదా, ఎలా చెప్పను. ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్, శ్రేయా ఘోషల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం విన్న తర్వాత 11:48:35 లో ఉంది వివి క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఉన్నాం. స్కూల్కి వెళ్ళినప్పుడు, కాలేజ్కి వెళ్ళినప్పుడు నా చిన్నప్పటి సినిమా ఇది అని చాలామంది ఆ సినిమా విశేషాలు గుర్తు చేసుకుంటూ ఉంటారు కదా. ఎలాంటి వల్గారిటీ లేకుండా అన్ని వర్గాల సినీ ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించిన నువ్వే కావాలి సినిమాకి కామెడీ పెద్ద అసెట్. మెస్మరైజింగ్ సాంగ్స్ అండి, ఎక్కడ విన్నా కూడా అనగనగా ఆకాశం కళ్ళలోకి కాళ్ళు పెట్టి ఈ పాటలే వినిపించేవంట అప్పట్లో. అండ్ ఆకట్టుకునే కథనం కానీ, డైలాగ్స్ కానీ ఇవన్నీ కూడా బాగా పేలాయని చెప్పాలి. అండ్ ఇందులో డైలాగ్స్ ఉంటాయి సూపర్ సూపర్గా ఉంటాయి అనమాట. ప్రతి అంటే వాళ్ళ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, ఒక్కొక్కళ్ళు మాట్లాడుకునేటప్పుడు కోవై సరళ కానీ, సునీల్ హీరో కానీ, వీళ్ళందరూ మాట్లాడుకునేటప్పుడు ఆ డైలాగ్స్ అన్నీ కూడా త్రివిక్రమ్ గారు మనకు అలా కనిపిస్తారనమాట. స్నేహం, ప్రేమ వీటి మధ్య ఉన్న తేడా చాలా చక్కగా చూపించారనమాట. పాలంటే అలర్జీ కానీ పాలే ఎనర్జీ. మాట దూరంగా ఉంటే వేడి తెలియదు, మనిషి దగ్గరగా ఉంటే ప్రేమ తెలియదు. అండ్ కోవై సరళా చెప్తారు ఒక డైలాగ్, ఇష్టపడితే భయపడకు, భయపడితే ఇష్టపడకు, ఇష్టపడి భయపడితే బాధపడకు. ఇలాంటి పవర్ఫుల్ డైలాగ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట ఈ సినిమాలో. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ మీకోసం నేను ప్లే చేస్తున్నాను. ప్రియమైన నీకు చిత్రం నుంచి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం శివశంకర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

11:55, 16 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ ఒక మంచి సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, కొన్ని సినిమాలు తలుచుకున్నప్పుడల్లా మనల్ని మనం వెనక్కి వెళ్ళి వెతుక్కున్నట్లుగా అనిపిస్తాయి. అంతటి బాండింగ్ ఉంటుంది కొన్ని సినిమాలతో. నాకైతే ఈ సినిమా అలా అనిపిస్తుంది, ఓ మధుర జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఫ్రెష్ బ్రీజ్ ఆఫ్ ఎనర్జీ, క్లాసిక్ లవ్ స్టోరీ నువ్వే కావాలి. 6 సెంటర్స్లో 365 డేస్ రన్తో మైండ్ బ్లాక్ అయింది. ఒకే థియేటర్లో 1 కోటి రూపాయల షేర్ కలెక్ట్ చేసిందంటే ఈ సినిమా హిట్ సినిమాలకు అందదు కదా. సో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసిన, బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్గా నిలిచిన నువ్వే కావాలి సినిమా కబుర్లు విన్నారు మరి. ఇవి ఈనాటి సినిమా కబుర్లు. ఇప్పుడు మీకోసం ఇంకొక సూపర్ హిట్ సాంగ్, నువ్వే కావాలి చిత్రం నుంచి. జయచంద్రన్ చిత్ర పాడినటువంటి శ్రీవెన్నెల సీతారామ శాస్త్రి గీతం, కోటి మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్.

13 minutes 3 seconds లో ఉంది వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వత్ మీ జ్యోతి అండ్ మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా పలు సంస్థలు విద్యార్థులు యువత ఐక్యూను పరీక్షించి దాన్ని ప్రముఖుల ఐక్యూతో పోల్చుతున్నాయి. ఐన్స్టీన్ వంటి ప్రముఖుల కన్నా ఎక్కువగా ఐక్యూ ఉన్న విద్యార్థులు ప్రతి ఏటా 10ల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నారన్నమాట. దీంతో ఈ ఐక్యూ పరీక్షలపై ఆసక్తి అనేది పెరిగింది. ప్రస్తుతం ఆ వ్యక్తులకు ఈ పరీక్షలు నిర్వహించి వాళ్ల ఐక్యూని కొన్ని గంటల్లోనే తేల్చేస్తున్నారు తెలుసా. అసలు వీళ్ళు తెలివైన వారో కారో తెలుసుకోవడం ఎలా? ఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ప్రకారం మగవారి కన్నా ఆడవారి ఐక్యూ లెవెల్స్ ఎక్కువట. ఎందుకంటే ఆడవారి బ్రెయిన్లోని ఆరెంజ్ ఇంటర్ హెమిస్ఫియర్ లింక్స్ అనేవి అందుకు కారణం అని చెప్తున్నారు. ఒకప్పటి కంటే ఇప్పుడు ఆడవారి ఐక్యూ లెవెల్స్ పెరిగాయా లేక ఒకప్పుడు ఉన్నా గుర్తించలేదా, ఈ విషయంపై పరిశోధనలు అయితే చేస్తున్నారు. మరి ఆ విషయం తేలేదాకా ఇప్పటికైతే ఈ తరం ఆడవాళ్ళు మగవారి కన్నా తెలివైన వారే. తెలుసుకుందాం ఇంకా వాళ్ళన్ని విషయాలు.

రంగస్థల మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ విందామా. ఎంఎం మానసి పాడినటువంటి చంద్రబోస్ గీతం ఇది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఇప్పుడు మీకోసం వచ్చేస్తోంది వింటూ. స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: भारती एफएम 101.3।
1: राम నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: Bharti FM 101.3.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.

అంటే 82 పాయింట్స్తో మనం ఇతర దేశాలకు పోటీని ఇస్తున్నాం తెలుసా. ఇంతకీ మీ ఐక్యూ ఎంత, చెక్ చేసుకున్నారా, ఎలా అని ఆలోచిస్తున్నారా? ఆ విషయం కూడా మనం మాట్లాడుకుందాం ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత. స్టే ట్యూన్. రైట్ నౌ మీకోసం భరత్ అనే నేను చిత్ర నుంచి ఆండ్రియా పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వచ్చేస్తుంది. రామజోగయ్య శాస్త్రి గీతం ఇది, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

హుషారు చిత్రానికి సిద్ శ్రీరామ్ పాడినటువంటి కిట్టు విసా ప్రగడ గీతం విన్నారు. రాధన్ మ్యూజిక్ కంపోజిషన్లో స్టూడియోలో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయ సభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. చేనేత కార్మికులు ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని జాతీయ చేనేత డిజైన్ సదస్సులో వక్తలు సూచించారు. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగిందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. నీట్ సమస్యపై విద్యార్థుల నిరసనల సమయంలో జరిగిన పోలీస్ చర్య ఆరోపణలతో సహా పలు అంశాలపైన ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించడంతో లోక్సభ ఈ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు స్పీకర్ స్థానంలో ఉన్న ఎన్కే ప్రేమచంద్రన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు.

0: వాదపడులతో సహా ప్రతిపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ఉదయం 11 గంటలకు సభ సమావేశమైనప్పుడు మంత్రులు తమ సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థిక, గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాలు, రైల్వే, సామాజిక న్యాయం, సాధికారతకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘ నివేదికలను కూడా సభకు సమర్పించారు. ఆ తర్వాత సభాధ్యక్షుడు సిపి రాధాకృష్ణన్ 0 ఓవర్ చేపట్టారు. భారతీయ జనతా పార్టీకి చెందిన తరుణ్ జుగ్ పంజాబ్లో క్షీణిస్తున్న శాంతి భద్రతల పరిస్థితి, పెరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యసన ముప్పు అంశాన్ని ప్రస్తావించారు. పంజాబ్లో యువత డ్రగ్స్ బారిన పడుతున్నారని, ఇది రాష్ట్రంలో నేర కార్యకలాపాలు క్రమంగా పెరగడానికి కూడా దోహదం చేస్తోందని ఆయన ఆరోపించారు. అధికంగా డ్రగ్స్ వల్ల ఒక్క సంవత్సరంలోనే 89 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలియజేశారు. అయినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ బెడదను అరికట్టడానికి ఎలాంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని తరుణ్ చుక్ ఆరోపించారు. భారతీయ జనతా పార్టీకి చెందిన బాబుభాయ్ జసంగ్భాయ్ దేశాయ్ మాట్లాడుతూ, గుజరాత్లో చందీపురా వైరస్ వ్యాధి అంశాన్ని లేవనెత్తుతూ ఆ వ్యాధిని అరికట్టడానికి జాతీయ స్థాయిలో ప్రచారం నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐకి చెందిన సంతోష్ కుమార్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు బిశ్వజిత్ సిన్హా, డాక్టర్ కె లక్ష్మణ్ కూడా ప్రజా ప్రాముఖ్యత కల అంశాలను లేవనెత్తారు. అయినప్పటికీ సభ్యుల నినాదాలు సభలో గందరగోళం కొనసాగడంతో చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న న్యూఢిల్లీలో తన నివాసంలో 2026 కామన్వెల్త్ గేమ్స్ పతక విజేతలను కలుసుకున్నారు. పతకాలు గెలుచుకున్న క్రీడాకారులు తమ అనుభవాలను ప్రధానమంత్రితో ఈ సమావేశంలో పంచుకున్నారు. రిబ్బన్లు కట్ చేయడం ద్వారానే ప్రతిష్ట రాదని, ఒక క్రీడాకారుడు స్ఫూర్తితో ఆడడం ద్వారా ప్రతిష్ట లభిస్తుందని మోదీ క్రీడాకారులతో మాట్లాడుతూ చెప్పారు. ఖేలో ఇండియా ప్రతిష్టను మరింతగా పెంచాలని ఆయన క్రీడాకారులను ప్రోత్సహించారు.
1: స్పోర్ట్స్ వ్యవస్థ ఏక్ బాత్ హై, లేకిన్ దేశ్ మెడల్ తబ్ ప్రాప్త కర్తా హై జబ్ దేశ్ మే స్పోర్ట్స్ కల్చర్ బన్తా హై. దోస్తో ఆప్నే బహుత్ బడా కామ్ కియా హై, దేశ్ కా నామ్ రోషన్ కియా హై, ఆప్కో మే బహుత్ బధాయి దేతా హూం ఔర్ ఆప్ విశ్వాస్ కీజియే ఆగే భీ ఆప్ విజయీ హోంగే ఔర్ ఫిర్ సే ఏక్ బార్ యహీ పర్ హమ్ మిలేంగే. బహుత్ బహుత్ ధన్యవాద్, బహుత్ బహుత్ శుభకామనా.
0: దేశంలో క్రీడా సంస్కృతిని పెంపొందించాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. వెయిట్ లిఫ్టర్ మీరాబాయ్ చనుతో మాట్లాడుతూ, ఆమె విజయం భావితరాలకు అపారమైన స్ఫూర్తినిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, సహాయ మంత్రి రక్షా నిఖిలి ఖడ్సే తదితరులు పాల్గొన్నారు. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో జూలై 23 నుంచి ఈ నెల 2 తేదీ వరకు జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలతో కలిపి మొత్తం 39 పతకాలను భారత క్రీడాకారులు గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. భారతీయ చేనేత కార్మికులు, డిజైనర్లు తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి, మారుతున్న మార్కెట్ పరిస్థితులను ఆకళింపు చేసుకుని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలని జౌళి శాఖ కార్యదర్శి నీలం షామీరావు ఈరోజు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నేషనల్ హ్యాండ్లూమ్ డిజైనర్స్ కాన్క్లేవ్ ప్రారంభ సదస్సును ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ ఈ విషయం చెప్పారు. చేనేత రంగంలో డిజైన్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా చేనేత కార్మికులు తమ ఉత్పత్తుల విక్రయాలను పెంచుకోవచ్చని చెప్పారు. ఆధునిక డిజైన్ పోకడలు అవసరాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మార్కెట్ విస్తృతి పెంచుకోగలుగుతారని ఆమె సూచించారు. దేశవ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికులు, డిజైనర్లను ఈ సందర్భంగా కార్యదర్శి అభినందించారు. దేశభక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో బీజేపీ దేశవ్యాప్తం చేస్తున్న ప్రచారంలో భాగంగా నాగాలాండ్ రాష్ట్రం కోహిమాలో ఈరోజు హర్ ఘర్ తిరంగా 2-వీలర్ ర్యాలీ నిర్వహించారు. నాగాలాండ్ ఉన్నత విద్యా పర్యాటక శాఖ మంత్రి తేమ్జే నిమ్నా ఆలోంగ్ కోహిమాలో ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు మంత్రి మాట్లాడుతూ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో యువత జాతీయ పతకం పట్ల గౌరవంతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. జార్ఖండ్లో రిక్రూట్మెంట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై ఈరోజు జార్ఖండ్ శాసనసభ విద్యార్థులు తమ నిరసన కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వారు జైపాల్ సింగ్ ముండా స్టేడియం నుంచి శాసనసభ వైపు మార్చ్ ప్రారంభించారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రిఫార్మ్స్ మంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విద్యార్థుల నిరసన ప్రదర్శనలు ఈవేళ 17 రోజున కొనసాగుతున్నాయి. సిబిఐ ఈ అవకతవకలపై దర్యాప్తు జరపాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. కాగా విద్యార్థుల డిమాండ్లలో

8% ఆమోదించినట్లు ప్రభుత్వం పేర్కొంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వస్తువుల విలువ గత దశాబ్దంలో 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలియజేశారు. మహిళల నేతృత్వంలో 2 లక్షలకు పైగా సంస్థలతో సహా 12 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, 42,000కు పైగా స్టార్టప్లు ఈ జెమ్ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకున్నాయని గోయల్ తెలియజేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో అట్టడుగు స్థాయి సాధికారత అనేది ప్రభుత్వానికి లక్ష్యమని ఈ సంఖ్యలు నిరూపిస్తున్నాయని గోయల్ పేర్కొన్నారు. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఈరోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు కూడా భారీ వర్షాలు కురుస్తాయి. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, మహారాష్టలో ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఒడిశాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా వరద పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాబోయే రోజుల్లో మరింత వర్షం కురిసే అవకాశం ఉండడంతో అక్కడున్న పలు ప్రాంతాలు జలమయమవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బలసూర్లో ఉప్పొంగిపోతున్న జల్కా నదితో పాటు వైతరణి, సలాంది, కాణి నదులకు ఇప్పటికే వరదలు రావడంతో ఒడిశాలో ఉత్తర పశ్చిమ ప్రాంతాల ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వరద సమస్య ఎక్కువగా ఉండే ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. అసోంలో కూడా వరద పరిస్థితి తీవ్రంగా కొనసాగుతుండటంతో జాతీయ విపత్తు నిర్వహణ దళం, రాష్ట విపత్తు నిర్వహణ దళం సహాయ రక్షణ చర్యల్లో నిమగ్నమయ్యాయి. బ్రిక్స్ సాంస్కృతిక బృందానికి చెందిన 1500 మందికి పైగా ప్రతినిధులు మధ్యప్రదేశ్లో భీంబెట్కా రాతి గుహలను నిన్న సందర్శించారు. సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా, రష్యా, చైనాతో పాటు ఇతర దేశాల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొని అక్కడి గుహల్లో 1000 సంవత్సరాల నాటి రాతి చెక్కడాలను చూసి ఆది మానవుల జీవన విధానం గురించి తెలుసుకున్నారు. విశేషాలు మరొకసారి. వివిధ అంశాలపై ప్రతిపక్షాల గందరగోళం మధ్య పార్లమెంటు ఉభయసభలు ఈ మధ్యాహ్నానికి వాయిదా పడ్డాయి. ప్రభుత్వ కొనుగోళ్ల ఈ మార్కెట్ అయిన జెమ్లో వ్యాపారం గత దశాబ్ద కాలంలో 420 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పెరిగింది. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తీవ్రమైన వరద పరిస్థితి కొనసాగుతున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: भारती एफएम 101.3
1: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
2: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
3: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
2: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కౌల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: ఒక భాష కన్నా ఎక్కువ భాషలు మాట్లాడగలిగితే గనక మీరు బాగా తెలివైన వాళ్ళంట. ఈ విషయాన్ని ఎక్స్పర్ట్స్ అయితే నిర్ధారించారు. మరి ఒక భాష మాట్లాడే వారి కన్నా రెండు మూడు భాషలు మాట్లాడే వాళ్ళ మెదడు చురుగ్గా పనిచేస్తుందని చెప్పారనమాట. మరి మన మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు అయితే ఏకంగా 16 భాషల్లో మాట్లాడేవారు. మరి ఇక ఆయన ఇంటెలిజెన్స్ ఏపాటిదో కదా. బాధపడితే ఏం బోధపడదు అంటారు, కానీ బాధపడే వాళ్ళే తెలివైన వాళ్ళట. ఈ విషయం తెలుసుకోవడానికి ఒక 125 అంటే 125 స్టూడెంట్స్ మీద ఈ ఒక క్వశ్చన్ పేపర్ ఇచ్చారు వాళ్ళకి. అది ఆన్సర్ చేయమని చెప్పారంట. అంటే ఎక్స్పర్ట్స్ ఇచ్చిన ఆ క్వశ్చన్ పేపర్కి వాళ్ళు రకరకాల ఆన్సర్లు రాశారనమాట. అంటే రోజుకు ఏ ఏ అంశాల గురించి ఎంతసేపు ఆలోచిస్తారో నోట్ చేయమని చెప్పి ఎక్స్పర్ట్స్ అడిగారు. సో మరి వాళ్ళు రాసిన అంశాలను బట్టి బాధపడే వాళ్ళల్లో తెలివైన వాళ్ళు కూడా ఉన్నారని తేల్చి చెప్పేశారు. అండ్ ఇంకొక విషయం చెప్పిన చాలా ఇంపార్టెంట్ విషయం.

అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, అందరూ ఫాలో అవ్వాల్సింది అనమాట. తెలిసింది గోరంతా, తెలియంది కొండంత. ప్రముఖ గ్రీక్ తత్వవేత్త సోక్రటీస్ కూడా మనకేమీ తెలియదని అనుకోవడమే వివేకం అన్నారు. మరి మనకు తెలిసింది కొంతే, కానీ ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉందనే వాళ్ళు ఎక్కువ విషయాలు నేర్చుకుని మిగతా వాళ్ళకంటే కూడా ముందుంటారట. మరి మీలో ఈ క్వాలిటీ గనక ఉంటే మీరు కూడా తెలివైన వాళ్ళే ఖచ్చితంగా. సో ప్రపంచ జనాభాలో లెఫ్ట్ హ్యాండ్తో రాసేవాళ్ళు, అంటే ఎడమ చేతి వాటం ఉన్నవాళ్ళు ఒక 10% ఉంటారు. మరి వీళ్లకు తెలుసుకోవాలనే కసి ఎక్కువ. అందుకే కుడి చేతి వాటం ఉన్న వాళ్ళతో పోల్చితే వీళ్లలో తెలివైన వారి సంఖ్య కూడా ఎక్కువ అన్నమాట. అయితే చేతి వాటం ఎలా వస్తుందన్న విషయం మాత్రం ఇంకా తేలలేదు. మీకు తెలిసే మరిన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం. వింటూనే ఉండండి రైట్ నౌ. మీకోసం నేను శైలజా చిత్ర నుంచి పృథ్వీ చంద్ర పాడినటువంటి రామజోగయ శాస్త్రి గీతం వస్తుంది డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టేట్ యూన్ టు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

సూపర్ హిట్ సాంగ్ విన్న తర్వాత 12 hours 46 minutes 51 seconds లో ఉంది వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వర్క్ మీ జ్యోతి అండ్ మీకు తెలిసా ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి ఎన్ని పాయింట్స్ వచ్చాయి తెలివికి మీరు ఇటున్నారా అటున్నారా తెలుసుకుంటున్నారు కదా ఐక్యూ లెవెల్స్.

సో మరి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళల్లో 35% అంటే 35% మంది ఇంటెలిజెంట్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. అయితే మిగతా 65% ఉన్నారు చూసారు, వాళ్ళ గురించి చెప్పలేదు అనమాట. ఎందుకంటే వీళ్ళలో చాలా మంది కేవలం సర్టిఫికేట్ కోసమే డిగ్రీలు చేస్తున్నారట, వాళ్ళల్లో సబ్జెక్టు గురించి తెలిసిన వాళ్ళు తక్కువ అంటున్నారు. ఇంకొక విషయం చెప్పిన, మీరు గనక ఇంటికి పెద్దవాళ్ళు అయితే మీకు తెలివి ఎక్కువ అని చెప్తున్నారు. ఐక్యూ లెవెల్స్ కోసం టెస్ట్ చేసినప్పుడు అన్నా తమ్ముళ్ళలో అన్నలకు, అక్కాచెల్లెళ్ళలో అక్కలకు ఎక్కువ పాయింట్స్ వచ్చాయట. ఇంటికి పెద్ద కొడుకు అంటే తండ్రి తర్వాత ఆ పొజిషన్లో ఉంటారని, అందుకే ఫ్యామిలీ కోసం తపన పడతారని చెప్పారనమాట. అమ్మాయిలైనా అంతే, వీళ్ళు మంచి చెడుని అంటే బ్యారిష్ చేసుకుని ఆలోచించుకొని మరీ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఉంటారని తేల్చారు. పెద్దల మాట వినాలి అని చెప్తూ ఉంటారు కదా ఇంట్లో అక్కలు మనకి. సో అలా అనడం అని ఏంటంటే ఇక్కడ వాళ్ళ పెద్దరికానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. తెలుసుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ మ్యాడ్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ ప్లే చేస్తున్నాను. కపిల్ కపిలన్ పాడినటువంటి భాస్కర్ భట్ల రవి కుమార్ గీతం ఇది. భీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
2: పొలం కట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజు ఊగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

అవర్స్ 53 మినిట్స్ 15 సెకండ్స్ లో ఉంది వీబీ క్లాక్ అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో దాన్ని పట్టించుకోకుండా ఈ తెలివైన వాళ్ళు ఆలోచనలో మునిగిపోతారని, అలాగే యాక్టివ్ గా ఆలోచిస్తారని, అందుకే తెలివైన నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారని చెప్తున్నారు ఎక్స్పర్ట్స్. అలా అని ఇంట్లో చిన్నవాళ్ళు సరదాగా ఉండేవాళ్ళను అంత తేలిగ్గా తీసుకోవద్దే, ఎందుకంటే వాళ్ళు మంచి మాటకారులు. వాళ్ళు మనసులోని భావాలను చక్కని పదాలతో ఎక్స్ప్రెస్ చేస్తారని స్టడీస్ చెప్తున్నాయి. అండ్ సక్సెస్ని కూడా చాలా తేలిగ్గా సాధిస్తారట. మరి నిపుణులు చెప్పిన ఈ క్వాలిటీస్ గనక మీలో ఉంటే మీరు కూడా తెలివైన వారే అనడం డౌట్ లేదు. సో మరి అదండి ఈనాటి మీకు తెలుసా రైట్ నౌ మీకోసం ఛాంపియన్ మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. రామ్ మిర్యాల పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ వింటూ స్టే ట్యూన్ టు విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

0: विविध भारती एफएम न्यूज़ हेडलाइंस
1: विविध भारती न्यूज़ हेडलाइंस तो कनपड़तिराणी రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలోని కలిదిండిలో నిర్వహిస్తున్న మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను అందజేస్తారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుందని రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను వివరించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయం సముదాయ డిజైన్లపై చర్చించనున్నారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కద్దుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. రాష్టంలో పర్యాటక రంగ అభివృద్దికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు పర్యాటక భాగస్వాములను కోరనున్నారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ పరిణ్ బేగం కుమార్తె ఆసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆసిఫా కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు ప్రకృతి, అడవుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు. మన్యం అడవుల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్టం చేస్తూ డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ సింహాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. సింహాల జాతిని పరిరక్షించి వాటి సంఖ్యను పెంపొందించే ఉద్దేశంతో 2013 సంవత్సరం నుండి ప్రతి ఏటా ఆగస్టు 10వ తేదీన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మన జాతీయ పతాకం దేశానికి గర్వకారణమని, హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ.

అని తేట తెలుగులో రాసి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ప్రముఖ రచయిత శంకరంబాడి సుందరాచార్య జయంతి ఈరోజు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: TFM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధారతి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. Type 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. Type 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను Type 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: చేస్తామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
0: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా?
1: ఎందుకుండ వైభాగ్యం, ఆ రోజు ఫిబ్రవరి
2: 14th.
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవా? ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.

సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా, సంక్రాంతికి వస్తున్నాం. ఈ మూవీ నుంచి అయితే భీమ్స్ ప్రణవి పాడినటువంటి బ్యూటిఫుల్ ట్రాక్ విన్న తర్వాత 1 hour 9 minutes 10 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలోకి వచ్చేసాం. మాతృత్వం అనేది మహిళ జీవితంలో ఒక ముఖ్యమైన దశ. 9 నెలలు గర్భంలో శిశువుని జాగ్రత్తగా దాచుకుని తర్వాత ఈ భూమి మీదకి తీసుకొస్తుంది కదా అమ్మ. మరి ఈ క్రమంలో శారీరకంగా మానసికంగా బోలుడన్ని మార్పులు అయితే చోటు చేసుకుంటాయి. మరి డెలివరీ తర్వాత 6 to 8 weeks అయితే చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రెగ్నెన్సీ టైంలోనే కాదండి, పోస్ట్ డెలివరీ కూడా తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు అయితే తప్పనిసరి. తెలుసుకుందాం మరిన్ని విషయాలు ఈనాటి ధీరాలో. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

చంద్రముఖి మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్లో వెన్నెల కంటి గారు అద్భుతంగా రాసినటువంటి పాట. అంతే అద్భుతంగా పాడారు యదు బాలకృష్ణ అండ్ సుజాత. ఈ పాటను వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతీత, అది నాకు చాలా ఇష్టం.

0: Smarty FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆ వాడ విద్యార్థి FM
0: 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఇక వార్తల వివరాలు. ఏలూరు జిల్లా కలిదిండిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొని రైతులకు పట్టాదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. అనంతరం నిర్వహించిన ప్రజావేదిక సభలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ,
1: అధికారం అంటే మన పిల్లల భవిష్యత్తుకి ఒక పునాది వేయటం అని చెప్పేసి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మనం చేస్తాం. 2 సంవత్సరాల కూటమి పరిపాలన పూర్తయింది, ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది రాష్ట్రానికి అని ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా. నేను తల్లికి వందనం ద్వారా చదువుకున్న ప్రతి పిల్లవాడికి 20 లక్షల ఉద్యోగాలు ఈ 5 సంవత్సరాల్లో కల్పించాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి గూగుల్ కానివ్వండి, ఆర్సెల్ మిట్టల్ కానివ్వండి, కడప స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇటువంటి అనేక 15.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని చెప్పేసి మనం చేస్తాను.
0: రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు నిర్మాణ

సంస్థల ప్రతినిధులతో సమావేశమై అమరావతిలో నిర్మించనున్న శాసన హైకోర్టు సచివాలయ సముదాయాల డిజైన్లపై మంత్రి అధికారులు చర్చించనున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ భవనం పైభాగంలో నిర్మించనున్న ఎత్తైన టవర్ డిజైన్పై ప్రధానంగా చర్చ జరగనుంది. అలాగే ఇప్పటికే జరుగుతున్న నిర్మాణ పనులతో పాటు భవిష్యత్తులో ఐకానిక్ భవనాల నిర్మాణ ప్రక్రియ డిజైన్ల అమలుపై మంత్రి నారాయణ చర్చించనున్నారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో ఆసిఫా జీవితాన్ని కోల్పోవడం విచారకరమని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసిఫా కుటుంబ సభ్యులకు ఎక్స్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆసిఫా మృతి కలచివేసిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాల కల్పనకు అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను వివరించారు. ఆవిష్కరణలతో పాటు సహజ వనరులను బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరముందని అన్నారు. జీవ ఇంధన రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు హరిత, ఆత్మనిర్భర భారతదేశ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భవిష్యత్ తరాలకు సుస్థిరమైన, స్వచ్ఛమైన భారతదేశాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు ప్రకృతి అడవుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట హోంమంత్రి వి అనిత అన్నారు. మన్యం అడవుల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్టం చేస్తూ డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఆమె ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. అదే సమయంలో గిరిజనుల జీవనోపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పారు. వారు పండించే పంటలకు మెరుగైన మార్కెట్ సౌకర్యాలు కల్పించి ఆదాయాన్ని పెంచేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అటవీ సంరక్షణ, గిరిజనుల భద్రత, సంక్షేమం అత్యంత కీలక అంశాలని, వీటి పరిరక్షణకు పోలీసు శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తోందని అనిత పేర్కొన్నారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో మంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగ అభివృద్దికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు పర్యాటక భాగస్వాములను కోరనున్నారు. అలాగే గోదావరి పుష్కరాలు 2027 లోగోతో పాటు పుష్కరాల నిర్వహణకు సంబంధించిన రోడ్ మ్యాప్ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరిస్తారు. గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జెమ్ పోర్టల్ పదేళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో స్పందిస్తూ, గత పదేళ్లలో జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఈ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42,000కు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు జెమ్ పోర్టల్ బలమైన వేదికగా మారిందని పీయూష్ గోయల్ అన్నారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రజాప్రతినిధుల భవన సముదాయాలను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి తెలిపారు. ఈ నేపథ్యంలో బకింగ్హామ్ కాలువ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు, సభావేదిక ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ, ఎస్పీ వకుల్ జిందాల్తో కలిసి ఆమె ఈరోజు పరిశీలించారు. అనంతరం గుంటూరు ఛానల్, కొండవీటి వాగుపై జరుగుతున్న తుది నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ పరంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణం. నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని అమరావతి వాతావరణం

0: కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈరోజు రేపు తేలికపాటి నుంచి ఒక ముస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈరోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తగ్గకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తగ్గకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈరోజు తేలికపాటు మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషించే సింహాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న సింహాల జాతిని సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం లక్ష్యంగా 2013 నుంచి ప్రతి ఏడాది ఆగస్టు 10న అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సింహాల పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం, వన్యప్రాణుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం ఈ దినోత్సవ ప్రధాన ఉద్దేశం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు చేపడుతున్న వివిధ సంరక్షణ చర్యలతో దేశంలో సింహాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా గుజరాత్లోని గిర్ అటవీ ప్రాంతంలో సింహాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు అటవీశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతీ యువకులను సన్మానించిన అనంతరం వారితో కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏలూరు జిల్లాలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు పట్టదార్ పాస్ పుస్తకాలను అందజేశారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు అడవుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ సమావేశంలో గోదావరి పుష్కరాల లోగోను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈరోజు ఆవిష్కరిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecienet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

1:31 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరా. ప్రోగ్రామ్ లో ఉన్నాం. సో మరి మహిళల కోసం వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నాం కదా. తీసుకునే ఆహారం విషయంలో కేర్ తీసుకోకపోతే హెల్త్ పాడవుతుంది కదా. మరి ఫస్ట్ డెలివరీ టైంలో కొంతమంది అయితే మానసిక ఒత్తిడికి లోనవుతారు అండ్ ఫీడింగ్ టైంలో క్యాలరీలు కోల్పోతారు. అడిషనల్గా డెలివరీలో కోల్పోయిన శక్తిని తిరిగి పొందాల్సి ఉంటుంది. మరి దానికోసం మంచి పోషణ కావాలి కదా. అందుకని ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా అవసరం అండి.

ఫస్ట్ 2 వీక్స్లో, అంటే ఈ ఫస్ట్ 2 వీక్స్ ఖచ్చితంగా ఇంట్లోనే హెల్దీ డైట్ తీసుకోవడం అనేది మంచిదన్నమాట. దీనికోసం ఫ్యామిలీ మెంబర్స్ ఈ విషయంలో చాలా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి సరైన ఫుడ్ అందేలాగా చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా చాలా చాలా కీలకమైంది. ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి, బ్రెస్ట్ ఫీడింగ్ కోసం ఈ ఫ్రూట్స్, వెజిటబుల్స్, తృణధాన్యాలతో పాటు ప్రోటీన్ డైట్ అనేది ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. సంక్రాంతి మూవీ నుంచి హరిహరన్, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి ఈఎస్ మూర్తి గీతం ఇది, ఎస్ఏ రాజ్ కుమార్ మ్యూజిక్ కంపోజిషన్లో. వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ తల్లి పాలు ఇవ్వడానికండి ప్రోటీన్ అనేది చాలా అవసరం కదా. చిన్న చిన్న అమౌంట్స్లో మనం ప్రోటీన్ లైక్ ఏంటంటే ఫిష్ కానీ పౌల్ట్రీ కానీ చికెన్ ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి తీసుకుంటూ ఉండాలన్నమాట. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ కోసం మనం హోల్ గ్రెయిన్స్, నట్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలి. అండ్ పండ్లు, కూరగాయలు, గుడ్లు కూడా డైలీ డైట్లో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు ఎక్కువ ఎనర్జీ అనేది కావాలన్నమాట, అంటే ఎక్కువ శక్తి కావాలి కాబట్టి ప్రతి డైట్లో ప్రోటీన్ ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అండ్ రోజుకి 10 నుంచి 15 గ్లాసుల నీరు తాగటం వల్ల కూడా తగినంత తల్లిపాలను ఉత్పత్తి చేయొచ్చుట. మరి హెల్దీ డైజెస్టివ్ సిస్టమ్కి కూడా ఇది హెల్ప్ చేస్తుంది. ఎప్పుడు కూడా ఏంటంటే డ్రింకింగ్ వాటర్ అనేది హ్యాండీగా ఉంచుకోండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ విమెన్ కానీ పోస్ట్ డెలివరీ తర్వాత కానీ మీరు ఏంటంటే తాగడానికి నీళ్ళని హ్యాండీగా ఉంచుకోండి. కొంచెం కొంచెంగా తాగుతూ ఉండండి. ఇలా కొంచెం కొంచెంగా తాగడం మంచిదన్నమాట, ఒకేసారి కాకుండా. ఇది తల్లి బిడ్డ ఇద్దరికీ కూడా మంచిది. అండ్ అలాగే హై క్వాలిటీ ఆఫ్ విటమిన్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో డైట్ బేస్డ్ మెడికేషన్ కూడా డాక్టర్ సలహా మేరకు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ప్రెగ్నెన్సీ టైంలో మాత్రమే హెల్దీ డైట్ తీసుకుంటే సరిపోతుంది కదా అని చాలామంది భావిస్తూ ఉంటారు, కానీ డెలివరీ తర్వాత తిరిగి పాత స్వభావానికి రావడానికి పోషకాలు అనేది చాలా అవసరం అంట. మరి కాల్షియం, ఐరన్, మినరల్స్, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం, ఇది తీసుకోవడం అనేది మంచిది. అండ్ డెలివరీ తర్వాత వారానికి 2 సార్లు సాల్మన్ ఫిష్ తీసుకోవచ్చు. ఇది పిల్లల నర్వస్ సిస్టమ్ ఉంటుంది కదా, నాడీ వ్యవస్థ అభివృద్ధికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అండ్ అలాగే డైరీ ప్రోడక్ట్స్లో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది, విటమిన్ బి, ప్రోటీన్ ఎక్కువగా ఉంటాయి. సో డెలివరీ తర్వాత మదర్ బోన్ హెల్త్కి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. అట్లీస్ట్ 1-3 కప్పులు ప్రతిరోజు కూడా పాలు, పెరుగు, చీజ్ ఇలాంటి ఫుడ్స్ డైట్లో ఉండేలాగా చూసుకోండి. ఇవి యాడ్ చేసుకోవడం వల్ల మంచి ప్రోటీన్ అనేది మనకు కావాల్సిన ప్రోటీన్ అందుతుంది అన్నమాట. తర్వాత పోస్ట్ డెలివరీ తర్వాత బాడీ అంతా కూడా చక్కగా మళ్ళీ ఇంతకు ముందులాగా అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇది ట్రై చేయండి. అండ్ అలాగే ఇంకా ఉన్నాయి, మాట్లాడుకుందాం మరిన్ని విషయాలు. బిఫోర్ దట్ ఇంకొక సూపర్ హిట్ సాంగ్ నేను మీకోసం ప్లే చేస్తాను, యజ్ఞం మూవీ నుంచి. అండ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శ్రేయా ఘోషాల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం ఇది. మణిశర్మ మ్యూజిక్ కంపోజిషన్లో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

శివమణి మూవీ నుంచి రఘు, కౌసల్య పాడినటువంటి భాస్కర్ భట్ల రవికుమార్ గీతం విన్నారు. చక్రి మ్యూజిక్ కంపోజిషన్ లో 1:51:34 లో ఉంది. వీబీ క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ ధీరాలో ఉన్నాం. అయితే బీన్స్లో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది, ముఖ్యంగా బ్లాక్ బీన్స్ అనమాట. సో డైలీ ఒక పావు కప్పు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పల్సెస్ తీసుకుంటే ప్రోటీన్ అనేది, అంటే పూర్తిగా కావలసినటువంటి పూర్తి ప్రోటీన్ లభిస్తుంది అనమాట. అండ్ బ్లూబెర్రీస్ ఉన్నాయి కదా, ఇవి తల్లులకు అద్భుతమైన పండు అని చెప్పొచ్చు. విటమిన్స్ మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి కావలసిన శక్తిని అందించి యాక్టివ్గా ఉంచడానికి ఇది సహాయపడుతుంది అనమాట. ముఖ్యంగా డెలివరీ తర్వాత డిప్రెషన్ను దూరం చేయడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ అలాగే సి విటమిన్ కోసం ఆరెంజ్, ఆకుకూరలు, బ్రోకలీ, ఎగ్స్, ఇంకా చికెన్, కంట్రీ చికెన్ అయితే ఇంకా మంచిది. ఇవన్నీ కాకపోయినా కూడా వీలైనన్ని, అంటే మనకి అందుబాటులో ఉన్నవి మీ డైలీ డైట్లో చేర్చుకోండి. పోస్ట్ డెలివరీ పీరియడ్ని హెల్తీగా హ్యాపీగా జీవించండి. ఓకేనా? ఇది ఈనాటి ధీరా. రైట్ నౌ మీకోసం మజా మూవీ నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సాధన సర్గం పాడినటువంటి వెన్నెల కంటి గీతం విద్యాసాగర్ మ్యూజిక్ కంపోజిషన్ లో వచ్చేస్తుంది. వింటూ స్ట్రెయిట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

ఖైదీ నంబర్ 150 ఈ చిత్రం నుంచి నకాష్ జాస్మిన్ పాడినటువంటి డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో ఒక సూపర్ హిట్ సాంగ్ విన్నాం కదా. అండ్ 2 hours 37 minutes వచ్చేసింది వీబీ క్లాక్ అయితే, మరి సందరి ప్రోగ్రామ్కి మీరందరూ కూడా రెడీగా ఉన్నారని నాకు అర్థమైపోయింది. 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయాలి. మరి సందడి ప్రోగ్రామ్లో ఉన్నాం జో అడిగే సరదా ప్రశ్నలకి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. మెసేజెస్ అయితే అలా ఉన్నాయి, సినిమా కబుర్ల నుంచి వెయిటింగ్ అనమాట చాలా మంది. వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు, సినిమా కబుర్లు ఆ ప్రోగ్రామ్లో ఆ మూవీని కరెక్ట్గా గెస్ట్ చేసి నువ్వే కావాలి అని. అండ్ నెక్స్ట్ జ్యోతి గారు బాగున్నారా, సినిమా కబుర్లకు స్వాగతం అంటూ పెడ నుండి నరసన్న శివగంగ మెసేజ్ చేశారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, జ్యోతి గారు వస్తే ఎఫ్ఎం అస్సలు బోరే కొట్టదండి, ఎవరికి పాటల మీద ఇంత అభిరుచి. ఓ ఓకే, అభిరుచి ఉందంటారా. థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ మీ పేరు రమేష్ నాయుడు, ఓకే మీ పేరు కూడా పంపిస్తే బాగుండేది. అండ్ నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. పెడన జోగానందరావు కాలనీ అప్పల రాజు మెసేజ్ చేశారు, వెల్కమ్ టు సందడి. బొమ్మ బ్లాక్ బస్టరా జ్యోతి వస్తే, ఓకే రేడియో దద్దరిల్లిపోతుందట. లేదు చాలా కూల్గా కామ్గానే ఉంటుంది. సాయంత్రం 5 గంటల వరకు ఇంతే అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ అండి, మీ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ హలో అక్క, మీ యాంకరింగ్ బాగుంటుంది అంటూ వర్ష నంద్యాల నుండి మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెల్కమ్ టు సందడి అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒక్కడు. అండ్ నెక్స్ట్ మెసేజ్, గుడ్ ఆఫ్టర్నూన్ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ మెసేజ్ చేశారు. వేటపాలెం రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు సందడి స్వాగతం అంటున్నారు. అండ్ కామర్

శంకర్ రాజోల నుండి మెసేజ్ చేశారు. మూసపేట మహబూబనగర్ డిస్టిక్ నుండి నరేష్ మెర్సీ విజయ రోజా శిరీష ఓంకార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందర్శనకి స్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జరుద్దీన్ స్నేహ భానుజైనుద్దీన్. అండ్ నెక్స్ట్ శ్రవణ్ ఫ్రమ్ బోగారం విలేజా, ఓకే, రామన్నపేట నుండి మెసేజ్ చేశారండి, యాదగిరి డిస్ట్రిక్టా, ఓకే, భువనగిరి ఇక్కడ నుండి మెసేజ్ చేశారు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ, ఎస్ నేను భోజనం చేసేసి రెడీగా ఉన్నానండి, మెగాజీ భోజనం చేసేశారు. అండ్ విజయలక్ష్మి పెదకొండ నుండి మెసేజ్ చేశారు, మెగా సాంగ్తో స్టార్ట్ అయిన జోజీ చేసే సరదా సరదా సందడి సందరికి స్వాగతం అంటూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ రాజోల నుండి జయన్న మెసేజ్ చేశారు, విజయవాడ నుండి కరుణ. అండ్ ఊట్కూరు నారాయణపేట జిల్లా నుండి డి అరుణ, దివ్యాబాయ్, మోహన్జీ, అజయ్, శృతి మెసేజ్ చేశారు. అండ్ అశోక్ గన్నవరం నుండి మెసేజ్ చేశారు, అలాగే గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సందడి సందడి, మీకు తెలుసాలో ఎన్నో తెలియని విషయాలు అర్థమయ్యేట్టు తెలుపుతూ మంచి మంచి పాటలు వేస్తూ ప్రతి ఒక్కరూ పాటించేలా మరువలేని మంచి మాటలు తెలుపుచ్చు తండ్రి తర్వాత తండ్రి ఇంటికి పెద్ద కొడుకు రథసారథి అని తెలుపుతూ శాశ్వత జ్యోతిని వెలిగించారు అంటూ రావళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి చక్కగా ఫాలో అవుతున్నందుకు. మరి సందడి సందడిలో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. రీసెంట్గా వచ్చిన ఒక సినిమా, రీసెంట్గా అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ కొంచెం రీసెంట్గానే కొత్త మూవీనే ఇది, సినిమాకి సంబంధించిన ప్రశ్న అనమాట. ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం, 4 నెలల 10 రోజుల క్రితం, తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జి మీద మార్నింగ్ వాకింగ్లు, ఫోన్లో టాకింగ్లు, గప్చుప్లు, క్యాంప్ ఫైర్లు, రెడ్ శారీలు అన్నీ గుర్తుపెట్టేసుకున్న హీరోయిన్ అనమాట. ఓ రేంజ్లో ఇచ్చేస్తుంది తర్వాత గుర్తుపెట్టుకొని. సో ఒక మూవీలో డైలాగ్ ఇది, ఎవరా హీరోయిన్ ఏంటి అనేది నేను యాక్చువల్గా ఈ సినిమా వచ్చిన కొత్తలో అడిగాను కూడా అనమాట. చూద్దాం ఎంతమందికి గుర్తుంటుంది, ఎంతమంది రైట్ ఆన్సర్ పంపిస్తారు అనేది. మళ్ళీ నేను క్వశ్చన్ ఇంకొకసారి రిపీట్ చేస్తాను. ఆరు సంవత్సరాల 4 నెలల 10 రోజుల క్రితం తెల్లవారుజామున 6:30కి ఉయ్యాల బ్రిడ్జి మీద మార్నింగ్ వాకింగ్లు, ఫోన్లో టాకింగ్లు, గప్చుప్లు, క్యాంప్ ఫైర్లు, రెడ్ శారీలు అన్నీ గుర్తున్నాయి అని చెప్పిన హీరోయిన్ ఎవరు, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ ఆన్సర్ని ఎలా పంపించేస్తూ ఉండండి. రైట్ నౌ మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ నుంచి. కార్తీక్ సుమంగళి పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే చేయండి.

0: भारती FM 101.3
1: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్. అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
1: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
4: Yes, entertainment plus information. Yes, వింటున్నారు వివిధ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి అండ్ సంద్రి. సంద్రి ప్రోగ్రామ్ లో ఉన్నాం. మరి మెసేజెస్ చూద్దాం, ఎవరెవరు పంపించారో. ఫస్ట్ ఒక క్వశ్చన్ ఇచ్చాను కదా, సినిమాకి సంబంధించిన ప్రశ్న అన్నాను. మెసేజెస్ వచ్చేసినాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. కొంచెం స్లోగా వస్తున్నాయి అనమాట, మేబీ నెట్వర్క్ ప్రాబ్లమ్ ఏమో. పెడని జోగానందరావు కాలనీ అప్పుల్ రాజు మెసేజ్ చేశారు, అయ్యా ఎలా అలా, రాంగ్ ఆన్సర్ కదా.

అంతా క్లియర్గా చెప్పాను నేను మీకు. ఓకే, రాంగ్ ఆన్సర్ గెస్ చేయండి, మళ్ళీ ఇంకొకసారి గెస్ చేయండి. సీతారామ మూవీ అయితే కాదు, అండ్ సంక్రాంతికి రిలీజ్ అయిన మూవీ. ఓకే, ఇంకొచ్చేస్తాయి ఆన్సర్స్. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ నవీన్ మెసేజ్ చేశారు, నిర్మల్ అంటున్నారు బట్ ఆన్సర్ లేదు. ముసాపేట నుండి మెసేజ్ చేశారు నరేష్, కాజల్ అగర్వాల్ కాదు రాంగ్ ఆన్సర్. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి విజయవాడ నుండి విజయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్ సూపర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు, శ్రీనివాసరావు కోదాడ నుండి మెసేజ్ చేశారు, త్రిష కాదు కదా కాళ్ళ శ్రీనివాసరావు గారు. అండ్ యాక్చువల్గా ఇందాక పర్ష మెసేజ్ చేసింది రైట్ ఆన్సరే, బట్ ఏమో డిలీట్ చేశారు. ఓకే చూద్దాం. కాజల్ అంటూ సుమని పెడన వీరభద్రాపురం నుండి రాంగ్ ఆన్సర్. అండ్ హాయ్ జో అంటూ మునిమ్మ పెద్దపరియా నుండి మెసేజ్ చేశారు, తిరుపతి జిల్లా. ఆన్సర్ అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, సెకండ్ రైట్ ఆన్సర్ మనకి ఇక్కడ నుంచి వచ్చేసింది. అండ్ థర్డ్ రైట్ ఆన్సర్ ఎవరు పంపించారు మనకి, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి థర్డ్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ రైట్ ఆన్సర్ పవన్ కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ గుర్తు రావడం లేదండి అంటూ సమంతానేనా అని అడుగుతున్నారు. దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ కాదు రాంగ్ ఆన్సర్, గెస్ చేయండి. అంటే ఈ మధ్య సంక్రాంతికి వచ్చిన మూవీస్ ఉన్నాయి అండ్ సగం సినిమా నేనే చెప్పేశాను అయ్యా. అండ్ నెక్స్ట్ అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండల్ నుండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ అలాగే నెక్స్ట్ మై ఆన్సర్ ఈజ్ హీరోయిన్ నిత్యామీనన్ కాదు కదా దారిపినేని సాయి కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి రాంగ్ ఆన్సర్. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ దామర్ల చినిమస్తాన్రావు, దామర్ల పెదమస్తాన్రావు మంగళగిరి నుండి మెసేజ్ చేశారు. అండ్ సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ జవాబు అంటూ రైట్ ఆన్సర్ విత్ హీరోయిన్ కూడా సూపర్ అసలు. బట్ ఆ హీరోయిన్ వచ్చేసి యాక్చువల్గా ఇద్దరు హీరోయిన్స్ కదా ఆ సినిమాలో, వేరే హీరోయిన్ చెప్తుంది, ఇంకో హీరోయిన్ పేరు మీరు పంపించారు. ఎనీవే ఆ మూవీ అయితే రైట్ కరెక్ట్గా గెస్ చేశారు. కమతం వెంకటలక్ష్మి రెడ్డి భీమునిపాడు నుండి కుమారి 21F కాదు, అది ఎప్పుడు మూవీ అండి బాబోయ్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి, ఏమైంది మీకు ఇలా ఎలా వచ్చారు, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇది నేను సంక్రాంతికి వచ్చిన మూవీ అని చెప్పాను, రీసెంట్గా వచ్చిన మూవీస్ అంటే ఒక 1 or 2 years వేసుకోండి, ఇయర్ లాస్ట్ ఇయర్ అట్లా అన్నా కూడా క్లియర్గా మనకి అసలు ఒక్కసారి అలా ఆలోచించండి, పాటలు వింటూనే ఉన్నాం కదా. కనకరావు పెడన్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే హాయ్ జ్యోతి గారు అంటూ గడ్డ వెంకయ్య బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి బాస్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఆపేసేయండి నరేష్ మెర్సి విజయ గారు, మీరు ఇంకా కాజల్ అగర్వాల్ ఇలియానా ఇంకా చాలా మెసేజెస్ పంపించేస్తారు, ఏవైతే కాదు రాంగ్ ఆన్సర్. అండ్ శివశంకర్ వరప్రసాద్ గారు కాదండి శాంతినగర్ నుండి, ఓకే ఒకడు అంత కొంచెం ముందుకు వెళ్ళండి. ఓకే, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడిన జోగానందరావు గారిని అప్పల్ రాజు, మూవీ కరెక్ట్ అండి బట్ హీరోయిన్ కాదు, హీరోయిన్ ఇంకో హీరోయిన్ అనమాట. ఎనీవే రైట్ ఆన్సర్ అక్కడికి. అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. అండ్ పర్ష నంద్యాల నుండి రైట్ ఆన్సర్. యాక్చువల్గా హీరోయిన్ ఇద్దరు ఉన్నారు కదా, ఒక హీరోయిన్ పేరు చెప్పారు మీరు, ఆ హీరోయిన్ కాదు. సంక్రాంతికి వస్తున్నాం అంటూ ఐశ్వర్య రాజేష్ రైట్ ఆన్సర్ని పంపించారు. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి అనురాధ, మదన్ కుమార్, తులసి రాఘవేంద్ర. సో రైట్ ఆన్సర్ అనమాట. నేను ఆన్సర్ కూడా రివీల్ చేసేసాను కాబట్టి ఇంకా మెసేజెస్ పంపించుకోండి. ఇప్పటివరకు ఉన్న మెసేజెస్ అయితే మనం చూసేద్దాం. రఘువీర్ సింగ్ సుగుణాబాయ్ ఏలూరు నుండి హాయ్ అంటూ మెసేజ్ చేశారు. నాగార్జున లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి. నయనతార కాదు కదా రాంగ్ ఆన్సర్. నాయుడుపేట నుండి నాగమణి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే ముసాపేట నుండి మళ్ళీ రాంగ్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ హాయ్ అంటూ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, అనగనగా ఒక్కరోజా కాదు. అండ్ నెక్స్ట్ నాయుడుపేట నుండి నాగమణి రైట్ ఆన్సర్. ఓకే, శాంతినగర్ నుండి ఓకే ఒకడు రైట్ ఆన్సర్ని పంపించారు. సో అది మ్యాటర్ అనమాట, మెసేజెస్ అలా ఉన్నాయి. సో ఫస్ట్ది మూవీ క్వశ్చన్ అంత చక్కగా అడిగాను కదా, ఎందుకని అలా ఉన్నారు పాటల్లో అంటే, అంత మంచి మంచి సాంగ్స్ కదా ఆ ఊపున్న సాంగ్లో పడిపోయి బాగా ఎంజాయ్ చేస్తూ ఆన్సర్ కరెక్ట్గా రాలేదన్నమాట మీకు. ఎనీవే కొంతమంది చాలా వరకు రైట్ ఆన్సర్నే పంపించారు, పంపించిన వాళ్ళు ఎక్కడెక్కడ కొన్ని మిస్ అయినాయి అనమాట. ఎనీవే సంక్రాంతికి వస్తున్న మూవీలో ఐశ్వర్య రాజేష్ చెప్పిన డైలాగ్ అనమాట అది. నెక్స్ట్ మనం ఈరోజు బోరడంత జీకేని అయితే సంపాదించుకోవాలి. సో నేను ఆ ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను, గెట్ రెడీ. సో మరి యోగా సిటీ ఆఫ్ ఇండియా గెస్ చేయండి, యోగా సిటీ ఆఫ్ ఇండియా ఏంటి, ఆ సిటీ పేరుని మీ పేరుని 8662488114 ఈ నెంబర్కి మెసేజ్ చేసేయండి. రైట్ నో మీకోసం సంక్రాంతికి వస్తున్నాం ఈ చిత్రం నుంచి. ఇందాక మనం ఫస్ట్ క్వశ్చన్ కదా, సో

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: FM 101.3.

0: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్.
1: అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు టూ టైప్స్. టైప్ వన్, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ టూ, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ టూ, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ పోర్టల్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లలో పారదర్శకత పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. జెమ్ పోర్టల్ పదేళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి ఈరోజు ఒక ప్రకటనలో స్పందిస్తూ, గత పదేళ్లలో జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుంచి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని పేర్కొన్నారు. జీవ ఇంధనాల వినియోగాన్ని పెంచడం ద్వారా శిలాజ ఇంధనాలపై ఆధారపడడం తగ్గించడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యతను వివరించారు. రాజధాని అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ భవనాల తుది డిజైన్లపై చర్చించేందుకు రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలోని బృందం లండన్ లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా పలు నిర్మాణ సంస్థల ప్రతినిధులతో సమావేశమై అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు, సచివాలయం సముదాయాల డిజైన్లపై మంత్రి అధికారులు చర్చించనున్నారు. రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ సమావేశంలో మంత్రి దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లతో మంత్రి సమావేశమై రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్దికి సహకరించాలని కోరనున్నారు. విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం కుమార్తె ఆసిఫా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, హోంమంత్రి వి అనిత, సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తీవ్రంగా విచారం వ్యక్తం చేశారు. చిన్న వయసులో ఆసిఫా జీవితాన్ని కోల్పోవడం విచారకరమని చంద్రబాబు నాయుడు పేర్కొనగా, ఆసిఫా మృతి కలచవేసిందని, రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధాకరమని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో ప్రజల భద్రతతో పాటు ప్రకృతి, అడవుల పరిరక్షణకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట హోంమంత్రి అనిత అన్నారు. మన్యం అడవుల్లో అక్రమ కార్యకలాపాలపై నిఘాను మరింత పటిష్టం చేస్తూ డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని ఆమె ఎక్స్ వేదికగా ఈరోజు తెలిపారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను సహనక శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద యువతి యువకులను సన్మానించిన అనంతరం వారితో కలిసి అభివృద్ది పనులను ప్రారంభించారు. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రజాప్రతినిధుల భవన సముదాయాలను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మి పార్థసారథి తెలిపారు. ఈ నేపథ్యంలో బకింగ్హామ్ కాలువ వద్ద జరుగుతున్న సుందరీకరణ పనులు, సభావేదిక ఏర్పాట్లను ఆమె ఈరోజు పరిశీలించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

అడవి దొంగ. ఈ చిత్రం నుంచి పాట విన్నారు కదా. ఎస్పి బాలసుబ్రమణ్యం ఎస్ జానకి ఆలపించిన వీటూరి సుందరరామూర్తి గీతం విన్న తర్వాత 3 hours 8 minutes 27 seconds లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. సో మరి యోగా సిటీ ఆఫ్ ఇండియా అని అడిగాను కదా, ఆన్సర్స్ చూద్దాం ఎవరెవరు పంపించారు. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎవరు పంపించారు, విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ అలాగే పడిన జోగానంద్రా కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్, మూసాపేట మహబూబానగర్ జిల్లా నుండి పూణే అంటున్నారు రాంగ్ ఆన్సర్,

వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ అలాగే కనకారావు పేడ నుండి రైట్ ఆన్సర్. అండ్ శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక, వెనెలవల్లి తులసి, రాఘవేంద్ర, మదన్ కుమార్, అనురాధ రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సునీత అండ్ హేమ అమ్మ రైట్ ఆన్సర్. పురుషోత్తం సిద్ధేశ్వర కొండ ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. పవన్ కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అంకయ్య గడ్డం బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. గోర్లఖాన్ దొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ సుమని పెడన నుండి మెసేజ్ చేశారు, విశాఖపట్నం కాదు కదా, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమా

ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత, వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్, అండ్ సుమని పెడన నుండి మెసేజ్ చేశారు, విశాఖపట్నం కాదు కదా, రాంగ్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్, అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్, సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి, రామ్ చరణ్, హేమ రైట్ ఆన్సర్, అండ్ రాజేష్, అంబిక, ప్రేమ్ సాయి, వరుణ్, అదమ్, సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్, సుబ్బారెడ్డి శివాజీనగర్ మదనపల్లి టౌన్ అన్నమయ్య జిల్లా నుండి రైట్ ఆన్సర్, అండ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం సెట్టి సూరిబాబు సమాధానం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు, అండ్ మంగళగిరి దామర్ల చినమస్తానరావు, దామర్ల పెదమస్తానరావు రైట్ ఆన్సర్, అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్, ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్, అండ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, బట్ హెచ్ టైప్ అయింది ముందు. ఎనివే రైట్ ఆన్సర్, అండ్ యోగా సిటీ ఆఫ్ ఇండియా అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. సోడా సుబ్రహ్మణ్యాచారి విజయవాడ నుండి, విజయలక్ష్మి వినుకొండ నుండి మెసేజ్ చేశారు, అండ్ బ్రహ్మయ్య కర్నూలు రైట్ ఆన్సర్, అండ్ తుల్లంపాడు, తల్లంపాడ అండి అది, ఓకే, తల్లంపాడు గ్రామం మధు ప్రసాద్ ఫ్యామిలీ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ రామళ్ళకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ ప్రియా శ్రీనివాసరెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం, ఓకే, కర్ణాటక రాష్ట్రం నుండి చిన్న తిరుపతి ఇక్కడ ప్రకాష్ శ్యామల మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ మెసేజ్ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ దానికి రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్, పడిన జోగానందరావు కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, జ్యోతి గారు చక్రవర్తి గారి సంగీతంలో బాలుజానికి పాడిన వేటూరి గారి వర్షం పాటలో తడిసి ముద్దైపోయాను, వర్షం రాలేదంటున్నారుగా అందుకని ఈ వర్షం అనమాట, మన వివిధ భారతి వర్షం, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట మహబూబానగర్ జిల్లా నుండి నరేష్ మెర్సీ విజయ రోజా, బెంగళూరు కాదండి, రాంగ్ ఆన్సర్, అండ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామ్ కేశవానగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప నుండి రైట్ ఆన్సర్, అండ్ భారతదేశ యోగా రాజధాని అన్నారు, మీ పేర్లు చదవాలనే అన్నిసార్లు మీ పేర్లు పెట్టడం కరెక్ట్ కాదండి నరేష్ మెర్సి విజయ గారు, మీకు చాలాసార్లు చెప్పాను అన్ని పేర్లు పెడుతున్నారు బట్ ఫ్లోలో అలా చదువుతూ ఉంటాం, మీ రాంగ్ ఆన్సర్స్ చదువుతాం, రైట్ ఆన్సర్స్ చదువుతాం, బట్ కానీ మీరు క్వశ్చన్ మాత్రమే పెట్టి మళ్ళీ మీ పేర్లు పెట్టడం అనేది కరెక్ట్ కాదు, ఓకేనా. సో మిగతా లిజినర్స్ పేర్లు కూడా చదవాలి, ఆన్సర్ పెట్టిన వాళ్ళు మిస్ అవుతున్నారు చాలా, సో మీరు ఒకటి రెండుసార్లు ట్రై చేయండి, ఇన్ కేస్ రాకపోతే నేను చెప్తాను ఆన్సర్ ఏంటనేది, ఓకేనా. గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెలడీ జో కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ రైట్ ఆన్సర్. సో ఇప్పటి వరకు ఉన్న మెసేజెస్ అవి నేను అడిగాను కదా, యోగా సిటీ ఆఫ్ ఇండియా అని రిషికేష్ రైట్ ఆన్సర్ అండి ఉత్తరాఖండ్, చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు. సో నెక్స్ట్ ఇంకొక జీకేకి సంబంధించిన ప్రశ్న రెడీగా ఉంది, గెట్ రెడీ. సో మీరు రెడీగా ఉంటే నేను సెకండ్ ప్రశ్న మీకు ఇచ్చేస్తాను. ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ, జాగ్రత్తగా విన్నారా, ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ, భారతదేశ ఆటోమొబైల్ రాజధాని మరియు దేశ ఆరోగ్య రాజధాని ఏది, గెస్ చేయండి. ఆన్సర్ తెలిస్తే 8662488114 ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసేయండి. నేను మీకోసం ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, మన్మథ మూవీ నుంచి చిత్ర గారు అద్భుతంగా పాడినటువంటి వేటూరి సుందరామూర్తి గీతం యువన్ శంకర్ రాజా మ్యూజిక్ కంపోజిషన్లో. ఎంజాయ్ లిస్నింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

ఎంత చక్కటి పాట కదా, బ్యూటిఫుల్ లిరిక్స్ ఉంటాయి, అసలు ఆ లిరికల్ వాల్యూస్కి ఫిదా అనమాట. అప్పుడే అయిపోయింది ఆ పాట అనిపిస్తుంది. కొన్ని పాటలు ఉంటాయి అనమాట మళ్ళీ మళ్ళీ పెట్టుకొని వినాలి అనిపిస్తూ ఉంటుంది కదా, అందులో నాకైతే మాత్రం ఈ సాంగ్ కూడా అనిపిస్తుంది, మై ఫేవరెట్ సాంగ్. మన్మథ మూవీ నుంచి విన్నారు, 3 hours 18 minutes 37 seconds ఉంది వీబీ క్లాక్ అండ్ మనం ఉన్నాం సందడి సందడి ప్రోగ్రాంలో. మరి ప్రశ్న అడిగాను కదా, భారతదేశ ఆటోమొబైల్ రాజధాని అలాగే దేశ ఆరోగ్య రాజధాని రెండు కూడా ఒకటే ఆన్సర్. ఎవరెవరు పంపించారో చూద్దాం. ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ. సో ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, పెడన జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ అలాగే విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్, అండ్ కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబానగర్ నుండి, ఢిల్లీ కాదండి రాంగ్ ఆన్సర్, ఆన్సర్ మేము పెడుతున్నాము అన్నారు మీరు, బట్ భారతదేశ యోగా రాజధాని అన్నారు అంతే. మీరు పెట్టిన మెసేజ్ అంతా కూడా మీ పేరు మీ ఊరి పేరు మీ పేర్లే ఉన్నాయండి, బట్ ఆన్సర్ లేదు. సో అందుకని నేను చెప్పాను, ఆన్సర్ తెలిస్తేనే మెసేజ్ చేయండి, ఓకేనా. అండ్ ఇప్పుడు పంపించింది అయితే రైట్ ఆన్సర్ మీరు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, రాజోల్ నుండి సునీత హేమ అమ్మ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్, అండ్ తమిళనాడు, ఎస్ తమిళనాడు అండ్ చెన్నై ఏదైనా రైట్ ఆన్సరే. సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి మెసేజ్

చేశారు. సో నేను ఆన్సర్ చెప్పేశాను, ఇంకా మీరు మెసేజెస్ పంపించకండి. ఉన్న మెసేజెస్ చూసేద్దాం మనం. పవన్ కరీంనగర్ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని, అండ్ చెన్నై అంటూ మంగళగిరి నుండి దామర్ల చినమస్తానరావు పెదమస్తానరావు రైట్ ఆన్సర్. తిప్పర్తి నల్గొండ జిల్లా నుండి మెసేజ్ చేశారు చిలకమర్రి ఉపేంద్రాచారి బ్రహ్మచారి శ్రీరామదాసు అంజయ్చారి రైట్ ఆన్సర్. అండ్ చెన్నై అంటూ ఫ్రమ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ రాజేష్ అంబిక ప్రేమ్సాయి వరుణ్ అదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ రైట్ ఆన్సర్. హాయ్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ తమిళనాడు చెన్నై అంటూ మెసేజ్ చేశారు. బి ఆదర్శ్ హిందూపురం సత్యసాయి జిల్లా నుండి. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ రామల్లకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ చెన్నై నుండి రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. కాళ శ్రీనివాసరావు కోదా నుండి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ చెన్నై అంటూ దీప్తి ఫ్రమ్ అవనిగడ్డ రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూల్ అంటూ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటేష్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ తల్లంపాడు గ్రామం బద్ది మధుప్రసాద్ ఫ్యామిలీ మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. భాస్కర్ పెడ నుండి రైట్ ఆన్సర్. అండ్ హాయ్ అంటూ గడ్డం అంకయ్య బండారుపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు. చెన్నై రైట్ ఆన్సర్ అండి. మళ్ళీ జపాన్ ఎక్కడి నుంచి వచ్చింది, చెన్నై రెండింటికి కూడా. సిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్చరణ్ హేమ జవాబు అంటూ మహారాష్ట్ర రెండవది భారతదేశమా అయ్యబాబోయ్ కాదండి ఓకే. అండ్ మూసాపేట మహబూబానగర్ నుండి మెసేజ్ చేశారు నరేష్ మెర్సీ రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఓకే ఇది అయిపోయింది. అండ్ ఇంకొక మెసేజ్ ఎవరు పంపించారు ఓకే, నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్ట్రిక్ట్ నుండి రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకటి రైట్ ఆన్సర్. కర్నూలు ముజఫర్ నగర్ నుండి రామకార్తిక బెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్. రాజోల్ నుండి జయన్న రైట్ ఆన్సర్. అండ్ నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం శెట్టిసూరిబాబు సమాధానం అంటూ రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి ప్రొద్దుటూరు నుండి కృష్ణ సంతోష రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. అరగిడ్డ విలేజ్ నుండి వేదశ్రీ రాహుల్ శాంతి శేఖర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఇంకో ఆన్సర్ నాకు తెలియదు మేడం అంటూ ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఇస్ చెన్నై. అండ్ అలాగే నెక్స్ట్ హెల్త్ క్యాపిటల్ అడిగాను కదా, అది కూడా చెన్నై అనండి రైట్ ఆన్సర్ మొత్తాన్ని మీరు పంపించింది. అండ్ ఇంతకు మీ పేరు పేరు చూసారా, నాయుడుపేట నుండి నాగమణి. మీ పేరు చక్కగా టైప్ చేయొచ్చు కదా ఓకే. చెన్నై మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి కామారెడ్డి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్ని. రాజశ్రీ రాజేష్ రెడ్డి ఆదోని మండలం బసరకోడు విలేజా ఓకే తెలంగాణ ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ ఉరవకొండ నుండి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. అండ్ చైనా అంటూ నవీన్ రజిత ఫ్రమ్ నిర్మల్ ఆదిలాబాద్ నుండి రాంగ్ ఆన్సర్. అండ్ జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. ఊట్కూర్ నారాయణపేట జిల్లా అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి రైట్ ఆన్సర్ని పంపించారు. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి గోవర్ధన్ రావు ఇంద్రబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మొతీబాయ్ అంట వీళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. పర్షా నంద్యాల నుండి అమెరికా. నేను ఆన్సర్ రివీల్ చేసేసాను కదా, అయినా రాంగ్ ఆన్సర్ ఎలా చెప్తారు మీరు. అసలు నేను క్యాపిటల్ ఆఫ్ ఎక్కడ అడిగారు నేను అంటే, మీరు కంట్రీ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ కంట్రీకి వెళ్ళారా ఓకే. ఆటోమొబైల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అండ్ హెల్త్ క్యాపిటల్ ఆఫ్ ద కంట్రీ వచ్చేటప్పటికి చెన్నై అండి. చెన్నై ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలామంది రైట్ ఆన్సర్స్ పంపించారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం.

1000 దేవాలయాలు ఉన్నటువంటి నగరం అండి, సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్. గెస్ చేయండి, 1000 దేవాలయాల నగరం ఏంటి? గెస్ చేసి 8662488141 ఈ నంబర్కి మీ పేరుని, ఆన్సర్ని పంపించేసేయండి. సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ ఏంటి అనేది. సో రైట్ నౌ మీకోసం బాలు మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. హరిహరన్ శ్రేయ ఘోషల్ పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వింటూ స్టే ట్యూన్డ్ విత్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: भारती FM 101.3।
1: राम నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి FM వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి. అండ్ రైట్ నో మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు కదా, నేను లోకల్ మూవీ నుంచి నరేష్ అండ్ మనీషా పాడినటువంటి శ్రీమణి గీతం, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో. అండ్ 3 hours 35 minutes 52 seconds లో ఉంది వీబీ క్లాక్. అండ్ సందరి సందరి ప్రోగ్రామ్ లో ఉన్నాం, మరి ఆన్సర్స్ చూసేద్దాం. సిటీ ఆఫ్ 1000 temples అన్నా కదా, 1000 దేవాలయాల నగరం అని. ఎవరెవరు పంపించారో చూద్దామా. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ సెకండ్ రైట్ ఆన్సర్ పెడని జోగానందర కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్. పర్షా నంద్యాల నుండి ఇందకటి క్వశ్చన్ కా చెన్నై ఓకే. వేదంతం జానకి శ్రీనివాసరావు మచిలీపట్నం రైట్ ఆన్సర్. షిఆర్ నగర్ నుండి రాజేశ్వరి రామ్ చరణ్ హేమ రైట్ ఆన్సర్. ముసాపేట మహబూబా నగర్ నుండి వారణాసి ఉత్తర ప్రదేశ్ అంటున్నారు నరేష్ మెర్సి విజయ. తమిళనాడు నుండి ఓకే నోనో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారండి రైట్ ఆన్సర్. కనకారావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుండి రైట్ ఆన్సర్. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్. సిహెచ్ వేణు జయంపు గ్రామం రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్ మెకానిక్ వెంకటాచలపతి రైట్ ఆన్సర్. సిటీ ఆఫ్ 1000 temples అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. నాయుడుపేట నుండి నాగమణి. అండ్ నెక్స్ట్ మెసేజ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి అనురాధ, మదన్ కుమార్, తులసి, రాఘవేంద్ర, రామకార్తిక, వెనెలవల్లి కూడా రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బండారుపల్లి నుండి మెసేజ్ చేశారు, నెల్లూరు డిస్టిక్ రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ రైట్ ఆన్సర్. కాళశ్రీనివాసరావు కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ కడప రైట్ ఆన్సర్. అండ్ రాజేష్ అంబిక ప్రేమ్సాయి వరుణ్ ఆదమ్ సోలాపూర్ మహారాష్ట్ర నుండి రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి నుండి రైట్ ఆన్సర్. పురుషోత్తం సిద్ధేశ్వర కోదాడ్ నుండి రైట్ ఆన్సర్. సిద్ధేశ్వర కొండ ఓకే రైట్ ఆన్సర్ని పంపించారు. పవన్ కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి రైట్ ఆన్సర్. జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుండి రైట్ ఆన్సర్. అండ్ దీప్తి అవనిగడ్డ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ తిరుమలేష్ పెద్దతండ్రపాడు ఇక్కడ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ తమిళనాడు ఓకే నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుండి ప్రియా శ్రీనివాసరెడ్డి కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ కొడాలి సీతారామయ్య గుంటూరు నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. గొర్లకందొడి పాతింటి ఎల్లప్ప జయమ్మ రమేష్ బాబు సుమలత కూడా రైట్ ఆన్సర్. నెక్స్ట్ నవీన్ రజిత కృతిక్ ఆదిలాబాద్ నుండి మెసేజ్ చేశారండి కాల్వ జిల్లా. రాజేష్ రెడ్డి అదోని మండలం రైట్ ఆన్సర్. అండ్ ఎక్కడండి విజయవాడనా, జోగారు విజయవాడ అన్నారేంటి కాదు కదా ఓకే. అండ్ తిరుపతి నుండి సాయి శిరీష మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే తమిళనాడు ఎస్ వినుకొండ నుండి సోడా సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి కూడా రైట్ ఆన్సర్ అని పంపించారు. తల్లంపాడు గ్రామం బుద్ధి మధుప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంత పెద్దన్న కూడా రైట్ ఆన్సర్. అండ్ మాకు వర్షం లేదు, మీరు నవ్వుతూ క్వశ్చన్స్ చదవండి, వరుణ దేవుడు మా ఊరికి ముత్యాల వర్షం కురిపిస్తాడు అని నా నమ్మకం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. హనుమకొండ రామళ్ళకోట నుండి దుబాయ్ భాష ఫ్యామిలీ మెంబర్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి, డెఫినెట్గా వచ్చేస్తుంది మీకు వర్షం చూడండి. విజయవాడ నుండి కరుణ కూడా రైట్ ఆన్సర్. అండ్ అరగిడ్డ విలేజ్ వేదశ్రీ రాహుల్ శాంతి శేఖర్ హనుమకొండ నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. విజయలక్ష్మి పెదకొండూరు నుండి రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి శెట్టి సూరిబాబు

సమాధానం అంటూ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ సుష్మిత పవన్ శెట్టి నకరేకల్ నల్గొండ నుండి మెసేజ్ చేశారు. రామన్నపేట ఖమ్మం డిస్ట్రిక్ట్ వరంగల్ నుండి. వరంగల్ 1000 స్తంభాలు కూడా కాదు కదా, ఓకే. అండ్ మంగళగిరి నుండి దామర్ల చినిమస్తానరావు పెదమస్తానరావు రైట్ ఆన్సర్. అండ్ సందడి సందుడికి ఓకే. దాసరిపాలెం నుండి బోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్. సులోచన కరీంనగర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ సంగం ముండ్రాయి మండలం గ్రామం వరంగల్ జిల్లానా, ఓకే. అనుమల మోహన్ సుభద్ర కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ ఎం నరేష్ మెర్సీ విజయా రోజా మహబూబా నగర్ నుండి ముసాపేట రైట్ ఆన్సర్. అండ్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక రాష్ట్రం నుండి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష కూడా రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామల ప్రకాష్ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ చిన్నమ్మాయి మిర్యాల కూడా నుండి నువ్వు చాలా తెలివిగలదాని అంట. మనసు ప్రశాంతంగా సంతోషంగా ఉంచుకుంటూ ప్రశాంతంగా నవ్వుతూ హ్యాపీగా ఉంటూ మా అందరినీ సంతోషంగా ఉండేలా చేస్తావు అంటూ మెసేజ్ చేశారు. హ్యాపీనెస్ కంటే కావాల్సిందే ఉంది చెప్పండి, అదే మనకి హెల్త్ అన్నమాట. ఏ ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉండొచ్చు. అస్సలు నచ్చట్లేదు, నాకు ఇబ్బంది పెడుతోంది, నేను ఇబ్బంది పడుతున్నాను అన్న వాటికి మాత్రం మాక్సిమం దూరంగా ఉండండి. మన వాళ్ళు అన్ని అయినా కూడా వాళ్ళ కోసం ఏదో త్యాగాలు చేసేయాలి ఇలాంటివి పెట్టుకోకండి. ఎందుకంటే ఫస్ట్ మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. సో మీరు హ్యాపీగా ఉండండి, మీ ఫ్యామిలీని హ్యాపీగా ఉంచండి, సొసైటీని కూడా హ్యాపీగా ఉండేలాగా చూడండి. అంతేగాని హెల్దీ సొసైటీ, హ్యాపీ సొసైటీ ఉండాలంటే అది మన నుంచే స్టార్ట్ అవ్వాలి. సో దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళకి దూరంగా ఉంటూ హ్యాపీగా ఉండండి, ఓకేనా? క్వశ్చన్ వినలేదా? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి చూద్దాం. అండ్ నెక్స్ట్ డి అరుణ మోహన్జీ దివ్యాబాయ్ అజయ్ శృతి కూడా మెసేజ్ చేశారు. నారాయణపేట ఊట్కూర్ నుండి రైట్ ఆన్సర్. అండ్ రాజశేఖర్ రెడ్డి ఓకే ఓకే. మెసేజ్ ఎక్కడ అండి మీది? కంచి, ఓకే, రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే డి గోవర్ధన్రావు ఇంద్రాబాయ్ భానుప్రకాష్ నవ్య లక్కీ మీరాబాయ్ మోతిబాయ్ రైట్ ఆన్సర్. సో చాలా రైట్ ఆన్సర్స్ వచ్చినాయి అన్నమాట. సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్, బంగారు దేవాలయాల నగరం వచ్చి అమృత్సర్ అండి. సో నేను అడిగింది మిమ్మల్ని యాక్చువల్గా ఇది కదా, సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్, 1000 అంటే 1000 దేవాలయాల నగరం గురించి అడిగాను. కాంచీపురం చాలామంది రైట్ ఆన్సర్స్ అయితే పంపించారు నాకు. అండ్ 3 hours 42 minutes 27 seconds ఉంది వీబీ క్లాక్. అండ్ మరి నెక్స్ట్ ఇంకొక ప్రశ్న కూడా మీకోసం సిద్ధంగా ఉంది, ఐ థింక్ ఫైనల్ క్వశ్చన్, సినిమాకి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. అండ్ 1000 టెంపుల్స్ అనేటప్పటికి సిటీ ఆఫ్ 1000 టెంపుల్స్ వచ్చి కాంచీపురం అయితే, సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్ వచ్చి బంగారు దేవాలయం అనమాట. సో అది అమృత్సర్. సో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు కానీ చాలామంది అయితే రైట్ ఆన్సర్స్ పంపించారు. ఇంతకీ సినిమా ప్రశ్న ఏంటి ఫైనల్గా అంటే, జీకే గజాలా ఎవరు? ఇది ఒక క్యారెక్టర్ పేరు. ఈ క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరు, ఏ సినిమా, గెస్ చేయండి. 8662488114 ఈ నెంబర్కి మీ పేరుని ఆన్సర్ని పంపించేసేయండి. జీకే గజాలా ఎవరు, ఓకేనా? రైట్ నో మీకోసం పెద్ద మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ నేను ప్లే చేస్తున్నాను. అసలు ఈ పాట ఈ మధ్య వినకపోతే ఎదలా ఉంటుందన్నమాట. సో సూపర్ హిట్ సాంగ్ కదా, ఏఆర్ రెహమాన్ గారు అద్భుతంగా పాడినటువంటి పాట, పెద్ద మూవీ నుంచి మీకోసం వచ్చేస్తుంది. ఆయన మ్యూజిక్ కంపోజిషన్లోనే రామజోగ శాస్త్రి గీతం. వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: भारती FM 101.3
1: సూపర్ హిట్ సాంగ్ విన్నారు కదా పెద్ద మూవీ నుంచి. అండ్ ఈ పాట అంతా వినడం ఒక ఎత్తు అయితే, లాస్ట్లో ఒక షార్ట్ ఉంటుంది చూసారు, బ్యాట్ ఇచ్చుకొని కొట్టడం ఒక రేంజ్లో అనమాట. అంటే ఆ మ్యూజిక్లో ఆ పాట అంతా విన్న తర్వాత ఆ సౌండ్ కూడా చెవిలో పడితేనే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. అంత బ్యూటిఫుల్ సాంగ్ అయితే మనకి ఇచ్చారు. అండ్ పెద్ద మూవీ నుంచి ఒక పాట విన్న తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇంకా టైం చాలా తక్కువగా ఉంది. చూద్దాం ఎవరెవరు మెసేజెస్ పంపించారు ఏంటి అనేది. సినిమాకి సంబంధించిన ప్రశ్న అడిగాను కదా, జీకే గజాల ఎవరు అంటే ఈ క్యారెక్టర్ ప్లే చేసింది ఎవరు ఏ సినిమా అని అడిగాను. ఫస్ట్ రైట్ ఆన్సర్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా, వై వెంకటరెడ్డి గారు లక్కవరం నుండి మెసేజ్ చేశారు రైట్ ఆన్సర్. అండ్ అలాగే పెడన జోగానందరావు కాలనీ అప్పలరాజు రైట్ ఆన్సర్. అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న శివగంగ కూడా రైట్ ఆన్సర్ పంపించారు ఇందాకటి క్వశ్చన్కి. అండ్ సత్యనారాయణ దేవీనగర్ విజయవాడ నుండి యా కాంచీపురంది రైట్ ఆన్సర్ పంపించారనమాట. 1000 టెంపుల్స్ అడిగాను కదా. అండ్ అలాగే శాంతినగర్ నుండి ఒకే ఒకడు రైట్ ఆన్సర్ని పంపించారు. కనకారావుపేట నుండి రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబానగర్ నుండి ఎంఎస్ నారాయణ కాదండి నరేష్ మెర్సీ రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ నాసికా వేణు దేశాయిపేట నుండి రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి రైట్ ఆన్సర్. రామానగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం క్యారెక్టర్ అయితే మీరు కరెక్ట్గానే చెప్పారండి, బట్ మన్మధుడు మూవీ కాదు. ఓకేనా. అండ్ కర్నూలు ముజఫర్నగర్ నుండి రామకార్తిక వెన్నెలవల్లి తులసి రాఘవేంద్ర మదన్ కుమార్ అనురాధ రైట్ ఆన్సర్ని పంపించారు. భాస్కర్ పెడన్ నుండి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుండి రైట్ ఆన్సర్ని

పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, రైట్ ఆన్సర్. అండ్ పాపారావు టీ పాపారావు నర్సాపురమా, పాపారావు టీ నర్సాపురం, ఓకే ఇక్కడ నుండి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామకృష్ణ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ కాళ శ్రీనివాసరావు కోదాడ నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి టైలర్ రమేష్, మెకానిక్ వెంకటాచలపతి, రైట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ దారిపినేని సాయికృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుండి, రైట్ ఆన్సర్. అండ్ మంగళగిరి దామర్ల చినిమస్థానరావు, దామర్ల పెదమస్థానరావు, రైట్ ఆన్సర్. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురిహరి యశోద జానకిరాజు, రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ కరీంనగర్ పవన్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. హంపాపురం గ్రామం నుండి చిరంజీవి, నాగభూషణ, వగ్గ శివయ్య, ముంతపెద్దన, రైట్ ఆన్సర్. తిరుపతి నుండి సాయి శిరీష బ్రహ్మానందం గారు అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి, రైట్ ఆన్సర్. అండ్ అనంతపురం నుండి అనురాధ, రైట్ ఆన్సర్. రాజేష్, అంబికా, ప్రేమ్ సాయి, వరుణ్ సోలాపూర్ నుండి, రైట్ ఆన్సర్. దుర్గారావు రైట్ ఆన్సర్ని పంపించారు, ఎంఎస్ దుర్గారావు. ఓకే. అండ్ నెక్స్ట్ చిన్నమ్మాయి మిర్యాలగూడ నుండి, రైట్ ఆన్సర్. జాపా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లూరు నుండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ ఉమ్మెడ్ నుండి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్. ప్రదీప్, విజయ, హనీ, బృందావన్ లయం, సెవెన్ హిల్స్ కాలనీ అనంతపురం నుండి, రైట్ ఆన్సర్. కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుండి, రైట్ ఆన్సర్. అండ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి శెట్టి సూరిబాబు, సమాధానం అంటూ, రైట్ ఆన్సర్. అండ్ చిమ్మలపాడు నుండి మెసేజ్ చేశారు జ్యోతుల రాజా టైలర్, రైట్ ఆన్సర్. జీరెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుండి, సమాధానం నువ్వే కావాలి కాదు కదా. ఓకే, నవ్వండి, నవ్వించండి, నవ్వుతూ బ్రతకండి. ప్రోగ్రామ్ అంటే ఇలా ఉండాలి. ఈరోజు ప్రోగ్రామ్ సూపర్ సూపర్ సూపర్ అంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు రామళ్ళకోట దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ విత్ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అలాగే నెక్స్ట్ ముండ్రాయి గ్రామం అనుమూల మోహన్ సుభద్ర కూడా రైట్ ఆన్సర్. మూసాపేట మహబూబానగర్ నుండి నరేష్, మెర్సీ, విజయ, రోజా, శిరీష, ఓంకార్ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ హృద్యా శెట్టి నకిరేకల్ నల్గొండ నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. అరగిడ్డ విలేజ్ వేదశ్రీ మెసేజ్ చేశారు, రాహుల్, శాంతి, శేఖర్ వీళ్ళందరూ కూడా. స్టూడెంట్ నెంబర్ వన్ కాదండి అది. అండ్ బ్రహ్మయ్య కర్నూలు నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. భాస్కర్ టైలర్ చెరుకుపల్లి నుండి, రైట్ ఆన్సర్. తల్లంబాడు గ్రామం తిరుపతి జిల్లా నుండి మద్దు శ్రీను ప్రసాద్, శ్రీను వైట్ల, ఓకే సినిమా పేరు తెలియదుట, నేను చెప్తాను. విజయవాడ నుండి విజయలక్ష్మి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. కుసుమ అంబటి నగర్ నుండి, రైట్ ఆన్సర్. అండ్ తేజ, వేదాంష్, మౌనిక చెన్నై నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం నుండి మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. మంగళగిరి యశోద బ్రహ్మానందం అంటూ రైట్ ఆన్సర్ని పంపించారు. పెడని జోగానంద్ర కాలనీ అప్పలరాజు మెసేజ్ చేశారు, నేను చెప్పినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ షో దద్దరిల్లిపోయింది. ఇది క్లైమాక్స్లో ఇంకో వర్షం పడితే, శుభం కాటు పడితే బాగుంటుందని నా ఆశ మేడం అంటున్నారు. నేను వేరే సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నాను. మరి వర్షం ఎక్కువైనా తట్టుకోలేమండి, ఏది కూడా అతిగా ఉండకూడదు, సరిపడా ఉండాలన్నమాట బ్యాలెన్స్గా, ఓకేనా. అండ్ నెక్స్ట్ పాదింటి ఎల్లప్ప, జయమ్మ, రమేష్ బాబు, సుమలత కూడా మెసేజ్ చేశారు, గోర్లకాందుడి ఇక్కడ నుండి. రాంగ్ ఆన్సర్. ఉట్కూర్ నారాయణపేట అరుణ మెసేజ్ చేశారు, మోహన్జీ, దివ్యాబాయ్, అజయ్, శృతి కూడా రైట్ ఆన్సర్. పెడిన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ కూడా రైట్ ఆన్సర్. అండ్ దస్తగిరి సంధ్య, పెద్దటూరు కడప జిల్లా నుండి, రైట్ ఆన్సర్. అండ్ నవ్వు వెలిగే జ్యోతిలా ఉంటుందిరా అంట, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ నరేష్, మెర్సీ, విజయ, రోజా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు, రోజు షో చాలా బాగుందండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వేదశ్రీ, రాహుల్, శాంతి, శేఖర్ మెసేజ్ చేశారు, రైట్ ఆన్సర్. ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటి అంటే వెంకీ మూవీలో బ్రహ్మానందం గారు అండి ఆ క్యారెక్టర్ చేసింది, ఫనీ క్యారెక్టర్ అనమాట, అంటే హాస్య పాత్రను ప్లే చేశారు, జీకే గజాల క్యారెక్టర్.

సో సక్సెస్ఫుల్ గా మనం సందడి సందడి ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాం. మరి ఇలాంటి షోస్ ఇంకా ఇంకా ఇంకా ఇంకా బోల్డ్ అని మనం చేసుకోవాలన్నమాట హ్యాపీగా. ఓకేనా, వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి ఇంకొక మెసేజ్ ఉంది. డి గోవర్ధనరావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ, మీరాబాయి, మోతిబాయి కూడా మెసేజ్ చేశారు. రైట్ ఆన్సర్ ని కొంచెం లేట్ గా వచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వై వెంకటరెడ్డి గారు లక్వరం నుండి మెసేజ్ చేశారు. ఈ రోజు సినిమా కబుర్లు, సందడి సందడి ఇవి మాత్రమే వినగలిగాను, ధన్యవాదాలు అంటూ మెసేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ వాల్యుబుల్ టైం అంతా కూడా చక్కగా యూటిలైజ్ చేసుకుంటున్నారు అందరూ కూడా. కామర్తి శంకర్ రాజోల్ నుండి మెసేజ్ చేశారు, భద్ర అంటూ రాంగ్ ఆన్సర్. ఇంతకీ నేను ఆన్సర్ చెప్పేశాను కదా. సో అది మరి ఇవాళ సందడి సందడి. ఇంకొక సూపర్ హిట్ సాంగ్ అయితే మీకోసం వచ్చేస్తుంది. ఆ తర్వాత మనం న్యూస్ హెడ్లైన్స్, న్యూస్ హెడ్లైన్స్ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ ఉంటుంది. ఈరోజు ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ మనకు అందించిన

పాటలు మనం విందాం. నిర్ణయం మూవీ నుంచి అయితే ఇప్పుడు మీకోసం నేను ప్లే చేస్తున్నాను ఒక పాటని. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అద్భుతంగా పాడినటువంటి పాట, గణేష్ పాత్ర గీతం. వింటూ స్టేడియం టు వివిధ్ భారతి FM 101.3 విత్ మీ జ్యోతి.

0: विविध भारती एफएम न्यूज हेडलाइंस
1: विविध भारती वार्ता मुख्यांशालु चदुवुतुन्नदी केसुगुण प्रभुत्व ई मार्केट प्लेस జెమ్ పోర్టల్ పదేళ్లను పూర్తి చేసుకోవడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ఒక ప్రకటనలో స్పందిస్తూ ప్రస్తుతం జెమ్ పోర్టల్ వేదికపై 12 లక్షలకు పైగా సూక్ష్మ చిన్న తరహా సంస్థలు, 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలోని సంస్థలు, 42 వేలకు పైగా స్టార్టప్లు నమోదయ్యాయని వెల్లడించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో నిన్న జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని ఉండవల్లి నివాసానికి తిరిగి వెళ్తూ దారిలో ఆగి ప్రకాశం బ్యారేజీని సందర్శించిన సందర్భంగా స్పందిస్తూ పట్టిసీమ నుండి వచ్చిన గోదావరి నీళ్ల పరవళ్లతో నిండుకుండలా కలకలలాడుతున్న ప్రకాశం బ్యారేజీని పరిశీలించడం ఎంతో సంతోషాన్నిచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి సమతుల్యతలో కీలక పాత్ర పోషించే సింహాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అంతరించిపోతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్న సింహాల జాతిని సంరక్షించడం, వాటి సంఖ్యను పెంచడం లక్ష్యంగా 2013 నుంచి ప్రతి ఏడాది 10 ఆగస్టున అంతర్జాతీయ సింహాల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల కారణంగా ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ తీర ప్రాంతాల్లో రేపు తుఫాను ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు నుంచి శనివారం వరకు కోస్తాంధ్ర, రాయలసీమల్లో అక్కడక్కడ వర్షాలు కురవచ్చని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం వెల్లడించింది. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో 17 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ది పనులను స్థానిక శాసనసభ్యులు కోటన్రెడ్డి శ్రీధర్ రెడ్డి ఈరోజు ప్రారంభించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో యువతతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ మొదటి విడత ప్రవేశాల కౌన్సిలింగ్ వివరాలను ఉన్నత విద్యాశాఖ నిన్న విడుదల చేస్తూ 70.87% మేర సీట్లు భర్తీ అయ్యాయని తెలియజేసింది. అమరావతిలోని సీడ్ యాక్సెస్ రోడ్ ప్రజాప్రతినిధుల భవన నిర్మాణాలను ఈ నెల 13వ తేదీన ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారని అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ డి లక్ష్మీ పార్థసారథి తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రత, ట్రాఫిక్ విషయాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఫోరాస్ 3 మినిట్స్ 10 సెకండ్స్ లో ఉంది. వివి క్లాక్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 విత్ మీ జ్యోతి అండ్ వివిధ ప్రోగ్రామ్ లో. ఇప్పుడైతే మనం మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా మణి శర్మ గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ విందాం. ముందుగా మురారి చిత్రానికి జిక్కి సునీత సంధ్య పాడినటువంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం వస్తుంది మణి శర్మ మ్యూజిక్ కంపోజిషన్ లో. వింటూ స్టే చేయండి.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
0: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

రాబోయే చందమామ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రాలపించిన వేటూరి సుందరరామూర్తి గీతం విన్నారు. 4:15:31 లో ఉంది వీబీ క్లాక్. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ వివిధ ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. మణి శర్మ గారు అందించినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ స్పెషల్ గా వినబోతున్న తర్వాతి పాట ప్రేమతో రా. ఈ చిత్రానికి ఉదిత్ నారాయణ్, సుజాత ఆలపించిన చంద్రబోస్ గీతం.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల జిత్త దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోత రాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: भारती FM 101.3
1: 4:31:42 లో ఉంది వీబి క్లాక్. వినబోతున్న తర్వాతి పాట సీను చిత్రానికి పార్థసారథి చిత్ర అల్పించిన వెన్నెల కంటి గీతం.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

రాఘవేంద్ర మూవీ నుంచి హరీష్ రాఘవేంద్ర, సుజాత పాండే సుద్దాల, అశోక్ దేజ్ గీతం వింటున్నారు. మీరింతవరకు వివిధ కార్యక్రమంలో మణి శర్మ మ్యూజిక్ కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ విన్నారు. మరి స్టూడియోలో సమయం 4:50 దగ్గరగా ఉంది. అండ్ ఇప్పుడు మీకోసం స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వెన్నెలా ఉంటుంది. అండ్ విత్ దిస్ నోట్ యువర్ ఆర్జే జో సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే షో. మీరు మాత్రం వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.9.

Hi dear friends, welcome to Vanilla Program and this is your RJ Chetan. ప్రతిరోజు లాగా ఇవాళ కూడా ఒక యూస్ఫుల్ టాపిక్తో వచ్చాను. ఈ టాపిక్ ఏంటంటే వాయిదా వేద్దాం అనుకున్నాను కానీ ఎందుకులే మళ్ళీ ప్రోక్రాస్టినేషన్ అయిపోతుందని ఇవాళే తీసుకొచ్చాను. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ ఆన్ టైం. మనలో చాలామందికి వాయిదా వేసే అలవాటు ఉంటుంది. వాయిదా వేయడం వాటి ప్రాముఖ్యత తెలిసినప్పటికీ పనులను ఆలస్యం చేయడం పాఠశాల పిల్లలు ఎదుర్కొంటున్న సాధారణ సవాలు. ఆధునిక జీవితం యొక్క నిరంతర పరధ్యానంతో చివరి నిమిషం వరకు అధ్యయనం చేయడం లేదు, అసైన్మెంట్లు పూర్తి చేయడం సులభం. అయినప్పటికీ విద్యా విషయక విజయానికి మరియు వ్యక్తిగత ఎదుగుదలకు వాయిదాను అధిగమించడం చాలా అవసరం. ఇవాళ వెన్నెల ప్రోగ్రాంలో స్కూల్ అండ్ కాలేజ్ చిల్డ్రన్ పిల్లలు వాయిదా వేయడం వారి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో సహాయపడటానికి మేము సమర్థవంతమైన వ్యూహాలను అన్వేషిస్తాం. వాయిదా వేయడానికి పరిష్కరించడానికి మీరు ఫస్ట్ ఎందుకు వాయిదా వేస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. టాస్క్ యొక్క సంక్లిష్టతతో మీరు అక్కడే మునిగిపోతున్నారు. మీకు ఆ టాస్క్ డిసింట్రెస్టింగ్గా, అసలు ఇంట్రెస్టే లేనట్టుగా ఉంటుంది. అంతర్లీన కారణాలను గుర్తించడం, మూల కారణాలను పరిష్కరించడం, పరిష్కారాలను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. పెద్ద పనులు నిరుత్సాహంగా అనిపించవచ్చు. ఒక పెద్ద టాస్క్ ఇస్తే, పెద్ద ప్రాజెక్ట్ వస్తే అందరికీ బోరింగ్గానే ఉంటుంది. కానీ ఏం చేయొచ్చు దాన్ని అంటే చిన్నగా వాటిని డివైడ్ చేసుకోవచ్చు, కొన్ని పార్ట్స్లో డివైడ్ చేసుకోవచ్చు. నిర్దిష్ట లక్ష్యాలను సెట్ చేయండి. నిర్దిష్టమైన సాధించగలిగే లక్ష్యాలను నిర్దేశించుకోవడం మీకు స్పష్టమైన దిశను అందిస్తుంది. నేను కొన్ని గంటలు చదువుతాను అని చెప్పే బదులు నేను వచ్చే గంటలో రెండు అధ్యయనాలు లేదా ఇన్ని చాప్టర్స్ కంప్లీట్ చేస్తాను అనుకుంటే చాలు. అంటే లాంగ్ టర్మ్ చూడకుండా తొందరగా మనకి ఏదైపోతుందో చేస్తే దట్ వీఆర్ గివింగ్ సిగ్నల్స్ టు అవర్ మైండ్ టు ఫినిష్ ఇట్ ఆఫ్. లేదా పెద్ద టాస్క్ ఉంది అంటే ఆ తర్వాత చేసుకుందానిలే అని పోస్ట్పోన్ చేస్తాం. చేయవలసిన పనుల జాబితాను సృష్టించండి. టు డూ లిస్ట్ అని అందరికీ తెలుసు. ఈ మధ్య మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, డిజిటల్ ఫామ్లో కూడా ఉంది. బట్ బెస్ట్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ రిటర్న్ మీ అద్దం పైన, వాష్ బేసిన్ దగ్గర, రెగ్యులర్గా చూసే దగ్గర అది ఒకటి అతికేసుకుంటే మ్యాగ్నెటివ్వి కూడా వస్తున్నాయి. అల్మారీ పైన, మెటల్ వాట్ పైన, ఫ్రిడ్జ్ పైన అతికేయించుకోవచ్చు. అలాంటివి ఏమన్నా చేసుకుంటే అవి మనకు తరచూ కనబడుతూ ఉంటాయి. చెయ్యాలి చెయ్యాలి అని మనకు సిగ్నల్ దొరుకుతుంది. మన టాస్క్ ప్రయారిటీస్ని బట్టి గడువుల ఆధారంగా వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు జాబితాలోని అంశాలను తనిఖీ చేస్తున్నప్పుడు వాయిదా వేసే ధోరణులను ఎదుర్కోగల సాఫల్య భావాన్ని మీరు అనుభవిస్తారు. మీ డిస్ట్రాక్షన్స్ ఏంటో కనుక్కోండి. చాలా మటుకు పని చేస్తూ చేస్తూ మన మేజర్ డిస్ట్రాక్షన్లు ఇవాళ ప్రతి ఒక్కరికి ఏంటంటే మన ఫోనే. ఒక్కసారి ఫోన్లో నిమగ్నం అయ్యామంటే ఇంకా అటాటాటే వెళ్ళిపోతాం. అది ఎక్కడికి వెళ్తున్నాం, ఎందుకు చేస్తున్నాం కూడా తెలియదు. ఒకప్పుడు ఏంటంటే ఏదో ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఉంది లేదా ఎంటర్టైన్మెంట్ బాగుంది అని చూసేవాళ్ళం. ఇవాళ నిజంగా చూస్తే అది ఇంట్రెస్టింగ్ లేదు, ఎంటర్టైన్మెంట్ లేదు, ఇన్ఫర్మేషన్ అంతకన్నా లేదు. ఏవో రీల్స్ చూస్తున్నారు, అవి ఎందుకు చూస్తున్నారో తెలియదు. ఆ రీల్స్ ఏంటి అని ఇప్పుడు అడిగితే మెమరీ లాస్ వచ్చింది, ఏం రీల్స్ అని కూడా చెప్పలేకపోతున్నారు. ఇది డిమెన్షియాకి కారణమవుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒకప్పుడు వయసు దాటిన వాళ్లకు డిమెన్షియా వస్తుంది. ఈ మధ్య యంగ్స్టర్స్లో డిమెన్షియా చూశామని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు. దట్ ఈస్ రీసెంట్ మెమరీ లాస్. ఇంతకుముందు ఏం జరిగింది అంటే చెప్పలేకపోతున్నారంట. మీ ప్రొడక్టివ్ టైంని కనుగొనండి. ఆ టైంలో మీరు ఎంత పనిని ముగిస్తే అంత చక్కగా ఫోకస్డ్గా ముగించండి, డిస్ట్రాక్షన్స్ పక్కన పెట్టండి. ఇలా ఒకవేళ ఏదన్నా టాస్క్ సక్సెస్ఫుల్గా మీరు ఒకవేళ పూర్తి చేసినట్టయితే మిమ్మల్ని మీరు రివార్డ్ చేసుకోండి. ఇట్ మైట్ బి అ స్మాల్ ట్రీట్, ఇట్ మైట్ బి అ బిగ్ ట్రీట్, ఇట్ మైట్ బి అ యూస్ఫుల్ ట్రీట్, ఇట్ మైట్ బి సంథింగ్ విచ్ యూ విల్ రిమెంబర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మంచి ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారనుకోండి. నేను నా కోసం ఒక డ్రెస్ కొనుక్కుంటాను, నాకు ఇష్టమైన బట్టలు కొనుక్కుంటాను, షూస్ కొనుక్కుంటాను, గాగుల్స్ కొనుక్కుంటాను అనుకుంటాను. సో యూ ఆల్సో డిసైడ్, స్టార్ట్ రివార్డింగ్ యువర్ సెల్ఫ్. ఒక్కోసారి కొన్ని కొన్ని జారిపోతూ ఉంటాయండి చేతి ద్వారా. అనుకుంటాము చేయలేకపోతాం, దెన్ రిలాక్స్, బట్ ఆల్వేస్ ట్రై టు గెట్ బ్యాక్ టు యువర్ రెగ్యులర్ రొటీన్ అండ్ ఫినిష్ ఆఫ్ ద వర్క్. వాయిదాను అధిగమించడానికి అంకితభావం మరియు స్థిరమైన కృషి అవసరం. కానీ ప్రతిఫలాలు అపారమైనవి. మీ వాయిదా వెనుక కారణాలను అర్థం చేసుకోవడం, స్పష్టమైన లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం, మీ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడం, అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడం ద్వారా విద్యాపరంగా విజయం సాధించడానికి, విలువైన జీవిత నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవచ్చు. మీరు వేసే ప్రతి చిన్న అడుగు మిమ్మల్ని మరింత ఉత్పాదక, సంతృప్తికరమైన జీవితానికి చేరవేస్తుంది. వాయిదా వేయడం మానవ సమస్య మాత్రమే కాదు. న్యూటన్ యొక్క చలన మొదటి నియమం ప్రకారం విశ్రాంతిలో ఉన్న శరీరం బలవంతం చేసే వరకు విశ్రాంతిగా ఉంటుంది. మనం చెప్పే

ధైర్యం ఉందా? విశ్వమంతా వాయిదా వేస్తుంది, కానీ వాయిదా వేయడం సార్వత్రికమైంది కాబట్టి ఇది మంచి ఆలోచన అని కాదు. మరియు చాలా తరచుగా మనం చేయకూడదని తెలిసినప్పుడు మనం వాయిదా వేస్తున్నాం. వాయిదా వేయడం అనేది మన జీవితంలోని ఇతర ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేసి పనిని మించి కూడా వెళ్ళొచ్చు. కష్టమైన సంభాషణను నివారించడానికి సంఘర్షణను పొడిగిస్తుంది. తీవ్రమైన నిబద్ధత, పాఠశాలలకు తిరిగి వెళ్లడం లేదా చివరకు కెరియర్ మార్గాలను మార్చడం వంటి ముఖ్యమైన జీవిత నిర్ణయాలను ఆలస్యం చేయడం సంవత్సరాల తరబడి పరిగెత్తడానికి దారితీస్తుంది. చివరికి మనల్ని మనం తన్నుకుంటాం. గడువు ముగియడం, సమయం మించిపోవడం, అవకాశం మన చేతి నుండి జారిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అందుకే లాస్ట్ మూమెంట్ వరకు దేనిని కూడా వాయిదా వేయకండి. మేము వాయిదా వేయడానికి ఇక్కడ ఎన్నో కారణాలున్నాయి. అలాగే ప్రతిదానికి కొన్ని విధానాలుంటాయి. చాలామందికి పని అత్యవసరం కాదు. మనకు ఎదురుగా ఉన్న వాటిపై శ్రద్ధ చూపుతాం, కానీ అత్యవసరం కాని విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా కష్టం. కబడ్ని నిర్వహించడం నుండి పదవి విరమణ కోసం పొదుపు చేయడం వరకు మనందరికీ ఎప్పటికీ దొరకని విషయాలున్నాయి. తత్ఫలితంగా పెద్ద చిన్న పనులు చేయవలసిన జాబితా దిగువ నెలల తరబడి లేదా సంవత్సరాలు కాకపోయినా నిర్లక్ష్యం చేయబడతాయి. మానవులు భవిష్యత్ అవసరాల కంటే వర్తమాన అవసరాలకు మరింత బలంగా పరిగణలోకి తీసుకుంటారు. ఈ దృగ్విషయాలను తాత్కాలిక తగ్గింపు అని పిలుస్తారు. ఇది ఖచ్చితంగా అర్థమే. వర్తమానం మన ముఖంలో ఉంది కాబట్టి సహజంగా మేము దానిపై ఎక్కువ శ్రద్ధ చూపుతాం. వివరాలను నీట్ పికింగ్ కాకుండా విస్తృత దృక్పథాన్ని తీసుకోవడం దీనికి పరిష్కారం. ఒక బిగ్ పిక్చర్లో చూస్తే లెన్స్ ద్వారా రోజువారీ పనుల నుండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాఠశాలకు తిరిగి వెళ్లాలని అనుకుంటే ఎన్నడూ లేనట్లయితే ఒక అడుగు వెనక్కి తీసుకోండి. ఇది మీ జీవితానికి అర్థమేమిటి? మీ విద్యలో మీ విలువలు, లక్ష్యాలేమిటి? కొత్త దృక్పథాన్ని తీసుకోవడం ద్వారా చర్య తీసుకునే ప్రక్రియను ప్రారంభించవచ్చు. మీ పెండింగ్ టాస్క్లో ఏ యాక్టివిటీ సరళమైంది, ఆనందదాయకంగా ఉంటుంది? మీరు ఇతరుల కంటే ఎక్కువగా చేయడానికి ఇష్టపడే పని ఒకటి ఉండాలి. మీరు ఆసక్తికరమైన, ఆనందదాయకమైన పనితో ప్రారంభించినట్లయితే మీరు ఒక ప్రవాహంలోకి ప్రవేశించి మిగిలిన వాటిని పూర్తి చేసే అవకాశం ఉంది. డియర్ ఫ్రెండ్స్, మీకు గుర్తుందో లేదో, మనం ఎన్ని టాపిక్స్ మాట్లాడుకున్నా, ఏ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నా, చాలా మటుకు టాపిక్స్లో మనకు మెడిటేషన్ ఇంపార్టెన్స్ తెలుస్తూనే ఉంటుంది. అందుకే సమస్య ఏమైనప్పటికీ మెడిటేషన్ అంటారు. మెడిటేషన్ ఏంటంటే మనని వర్తమానంలో ఉండేటట్టు చేస్తుంది. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ కమ్ బ్యాక్ టు ద ప్రజెంట్ మూమెంట్. మీరు వాయిదా వేయడానికి ధ్యానం చేయడానికి ప్రయత్నించారా? వాయిదా వేయడం యొక్క భాగం ఏమిటంటే మీరు మరొక కార్యకలాపాన్ని పూర్తి చేయడానికి మీరే సమయాన్ని వెచ్చిస్తున్నారని మీరు అనుకుంటారు. అది ఇన్కంప్లీట్గా ఉన్న పని యొక్క బరువుతో మీరు నిజంగా భారంగా భావిస్తారు. ఇది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణం మనం ఇప్పుడు జీవించడం లేదు, కానీ గతంలో లేదా భవిష్యత్తులో చింతిస్తున్నాం లేదా అనంతంగా ప్లాన్ చేసుకుంటున్నాం. ధ్యానం మీకు వర్తమానంలో ఉండేందుకు సహాయపడుతుంది. మీరు మీ ముందున్న దానిపై దృష్టి కేంద్రీకరించినప్పుడు మీరు చాలా ఎక్కువ చేస్తారు. మీరు మీ పని భారం మరియు సమయం క్రంచ్ని సమన్వయం చేసుకోగలిగినప్పుడు వాయిదా వేసే ఆలోచనలు అవసరం లేదు. ఆలోచించడం ఆపండి, కేవలం పని చేయండి. ప్రధాన పనిని పూర్తిగా చేయడానికి ఉప పనులను పూర్తి చేయండి. మీ షెడ్యూల్కు అనుగుణంగా మీ ప్లాన్ని చేసుకోండి. ఏ డిస్ట్రాక్షన్స్ అయినా ఉంటే వాటిని తొలగించుకోండి. ఎందుకంటే మనం ఏ పని చేసినప్పటికీ పక్కన నుండి ఏదో డిస్ట్రాక్షన్ వస్తుంది, దాంట్లో పడి ఈ మేజర్ వర్క్ని ఏదైతే ఉందో, ఇంపార్టెంట్ టాస్క్ అయితే ఉందో, దాన్ని పోస్ట్పోన్ చేస్తాం. కాబట్టి వాట్ యు నీడ్ టు డూ ఈజ్ గెట్ రిడ్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్. చిన్న చిన్న పనులు చేస్తూ, అంటే ఫేజ్డ్ వైజ్గా చేస్తూ ఉంటే మనం పెద్ద టాస్క్ కంప్లీట్ చేస్తాము. చిన్న చిన్న అడ్డంకులు వస్తూనే ఉంటాయండి, ఏ పని కూడా స్మూత్గా అలా గడవదు. బట్ ఆల్ యూ నీడ్ టు డూ ఈజ్ కీప్ యువర్ సెల్ఫ్ ఫోకస్డ్ అండ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. With this very useful information about procrastination and its harmful effects on us and how to avoid that, this is Chetan in Vanilla Program. Maro segment lo malli kaluddam. Antavarku selavu, namaste. Mee salahalu soochanalu kosam meer call leda message cheyavalsina number 9515227039. I repeat, 9515227039. Maa email ID feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఈనాటి లేపాక్షి కార్యక్రమానికి ముందుగా ఉత్తరం రాస్తున్నవారు సింగనమల నుండి ఎం లక్ష్మీనారాయణ, నాగమునిమ్మ, రవికుమార్, భారతి. వీరంతా కోరుతున్న పాట అమెరికా అమ్మాయి చిత్రం కోసం పి సుశీల గానం చేసిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతం, సంగీతం జికె వెంకటేష్. వినండి మీకు ఇష్టమైన పాట అమెరికా అమ్మాయి చిత్రం నుండి.
1: నమస్తే, నా అసలు పేరు నీనా. మా వారు పెట్టిన తెలుగు పేరు మీనా. కాలం మారుతుంది, దేశాల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. నేను ఇక్కడ ఉండడమే దానికి సాక్ష్యం. నేను ఈ దేశానికి, తెలుగు సంస్కృతికి ఎందుకు ఆకర్షింపబడ్డానో చెప్తాను.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: శ్రోతలు లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి ఉత్తరం రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుండి. బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయ్ కుమార్, నరసింగరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితిక, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు వీరంతా కోరుతున్న పాట. సుమంగళి చిత్రం కోసం ఘంటసాల పాడిన ఆత్రేయ గీతం సంగీతం కేవి మహదేవన్. వినండి మీకిష్టమైన పాట సుమంగళి చిత్రం నుండి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారెడ్డి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, లావణ్య వీడంతా కోరుతున్నారు.

0: పంచుతుంది. LIC హర్ పల్ ఆప్కె సాథ్.
1: ఈ ఉత్తరం తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, దుర్గారెడ్డి, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వర్, లక్ష్మీ, దుర్గయ్య, లావణ్య వీడంతా కోరుతున్న పాట బుల్లెట్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన శంకరంబాడి సుందరాచారి గీతం. సంగీతం టంగుటూరి సూర్యకుమారి. వినండి మీకు ఇష్టమైన పాట బుల్లెట్ చిత్రం నుండి.

0: ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడీ దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఈ ఉత్తరం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం వెంకటాపూర్ నుండి అనుమల్ల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట ప్రేమ్నగర్ చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కేవీ మహదేవన్. వినండి మీకిష్టమైన పాట ప్రేమ్నగర్ చిత్రం నుండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఈ ఉత్తరం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామళ్ళకోట నుండి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటూ, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర, కార్తికేయ, బుజ్జి, సాత్విక్, యంగముని. వీరంతా కోరుతున్న పాట మట్టిలో మాణిక్యం చిత్రం కోసం పి సుశీల గానం చేసిన మైలవరపు గోపీగీతం సంగీతం సత్యం. వినండి మట్టిలో మాణిక్యం చిత్రం నుండి మీకు ఇష్టమైన పాట.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. విను వినిపించు ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. శ్రోతలు కాల్ చేయవలసిన మా నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో హలో, కాల్ కట్ అయిపోయిందండి. హలో హలో హలో, ఈ కార్యక్రమానికి శ్రోతలు కాల్ చేయవలసిన మా నంబర్ 2255533, ఎస్టీడీ కోడ్ 08554. కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో
1: హలో,
0: బా లక్కీ కాల్ రండి మీరు. చాలా కాల్స్ కట్ అయ్యి మీకు కనెక్ట్ అయ్యింది, మీరు చాలా లక్కీ. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు? మీ పేరండి? బాలరాజు గారు. ఏం చేస్తుంటారండి? టీచర్. ఓకే, ఏ పాట వినిపించమంటారండి? జానకిరాముడు. ఏ సబ్జెక్ట్ అండి మీరు చెప్పేది? మ్యాథ్స్. ఎవరికి, ఏ క్లాస్ పిల్లలకి చెప్తుంటారు? అప్ టు 10th. ఓకే ఓకే సార్, మీకు ఏ టాపిక్ బాగా ఇష్టం సార్ దాంట్లో? ఆల్జీబ్రా. ట్రిగనామెట్రీ కూడా బాగుంటుంది కదా సార్?
1: ట్రిగనామెట్రీ కూడా బాగుంటుంది.
0: ఓకే ఓకే సార్, జానకిరాముడి నుంచి ఏ పాట వినిపించమంటారు? అవును సార్, చాలా బాగుంటాయి. ఓకే, మరి ఈ పాటను కోరుతున్న శ్రోతలు సార్?
1: బాలరాజు.
0: ఓకే ఓకే సార్, మీరు కోరుకున్న పాట వస్తుంది, వినేద్దాం. జానకిరాముడు చిత్రం నుండి. కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. ఓకేనండి.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో, నమస్తే అండి. విను వినిపించు కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? రజియా గారు. ఓకే, ఏ పాట వినిపించమంటారండి? కొంచెం గట్టి మాట్లాడరా.
1: గీతాంజలి.
0: గీతాంజలి. ఓకే ఓకే. ఏం చేస్తుంటారండి రజియా గారు? వ్యవసాయం. ఓకే, ఏం పంట వేశారండి?
1: టమోటా.
0: ఓకే, పంట బాగా పండినట్టుంది కదా?
1: చిన్న
0: ఓకే ఓకే ఓకే. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా? ఓకేనండి రజియా గారు, ఫస్ట్ టైం మా కాల్ చేయడము.

0: లేదు మేడం, తమ్ముడు చేసినాం మేడం.
1: అవునా? ఓకేనండి, నాతో మాట్లాడడం ఫస్ట్ టైం అనుకుంటా. ఓకేనండి, మీరు కోరుకున్న పాట గీతాంజలి చిత్రం నుండి వస్తుంది, విందామా?
0: సరే,
1: ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు పుల్లన్న మేడం గారు, సనప గ్రామం, ఆత్మకూరు మండలం, అనంతపురి జిల్లా. మేడం గారు బాగున్నారా?
0: బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు.
0: ఏ పాట వినిపించమంటారు?
1: శ్రీవారి ముచ్చట్లు మేడం గారు. సూర్యునికి ఒకటే హృదయం, మనిషికి ఒకటే హృదయం మేడం గారు.
0: ఏం చేస్తుంటారండి?
1: ఫస్ట్ పోస్ట్ రిటైర్మెంట్ రిటైర్డ్ అయినా మేడం గారు. తర్వాత బార్బర్ షాప్ ఉన్నాయి మేడం గారు. ఏం మేడం గారు కొత్తగా అడుగుతున్నారు ఈరోజు? కొత్త మీరు
0: నాకు మీరు ఫస్ట్ టైం కాల్ చేసినట్టున్నారు.
1: అవునా మేడం గారు? నేను పాతవాడిని మేడం గారు, అభిమాని.
0: అంటే పేరైతే వింటుంటాను కానీ నేను డ్యూటీలో ఉన్నప్పుడు

0: ఆ పాట ఇంకొకసారి చెప్తారండి. శ్రీవారి ముచ్చట్లు. ఓకేనండి, మీరు కోరుకున్న పాట వస్తోంది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా? హలో,
1: కృతజ్ఞత వందనాలు మేడం గారు.
0: థ్యాంక్ యూ అండి. ఓకే, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో
1: మేడం, చెరుకు నారాయణ స్వామి రుద్రంపేట.
0: నమస్తే అండి నారాయణ స్వామి గారు.
1: నమస్తే మేడం.
0: ఏ పాట వినిపించమంటారు?
1: సింహ

0: సింహాసనంలో వహవాని యవనం మేడం.
1: ఈ పాటను కోరుతున్న శ్రోతలండి,
0: తిరుగురు లక్ష్మీదేవి, మణిప్రీతము, రామకృష్ణ, తనుజు, దేవాంశు, రామాదినమ్మ, యశ్వంతు, నారాయణ స్వామి, మీరందరి కోసం మేడం.
1: ఓకేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
0: ధన్యవాదాలు మేడం.
1: ఓకేనండి.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేడం, నా పేరు నరేష్ మేడం, మహబూబ్ నగర్ డిస్టిక్ మూసాపేట గ్రామం మేడం మాది.
0: నమస్తే అండి నరేష్ గారు, ఏ పాట వినిపించమంటారు?
1: మేడం, కొండవీటి దొంగ మేడం సినిమా పేరు.
0: కొండవీటి దొంగ. ఏం చేస్తుంటారండి మీరు?
1: మేడం, మాకు మటన్ షాప్ ఉంది మేడం.
0: అవునా, కొండవీటి దొంగ నుంచి ఏ పాట?
1: శుభలేఖ రాసుకున్నానే పాట కాదు మేడం.
0: శుభలేఖ, ఓకేనండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు చెప్తారా?
1: ఉన్నారు మేడం.
0: చెప్పండి.
1: నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీనరసింహ, టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలందరి కోసం కూడా మేడం ఈ సాంగ్.
0: ఓకేనండి, మీరు కోరుకున్న పాట వస్తుంది. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ సో మచ్ మేడం.
0: ఓకేనండి.

0: కాలర్ లైన్లో ఉన్నారు, పలకరిద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే. మేడం
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు షాకీర్ మేడం.
0: షాకీర్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: మేడం ఎల్లనూరు మేడం, అనంతపురం జిల్లా.
0: ఓకే, మీకు ఏ పాట వినిపించమంటారు?
1: మేడం నాకు వచ్చేసి కష్టం మేడం, ఇది తవ్వుకునే కాల్ చాలా రోజుల నుంచి చేస్తున్నా.
0: అవునవును, చాలా కాల్స్ వస్తున్నాయండి.
1: మేడం ఇప్పుడు నువ్వు వస్తావు అనే సినిమా నుంచి పాటల పల్లకి మేడం
0: నువ్వు వస్తావని. ఓకే, ఈ పాటను కోరుతున్న శ్రోతలండి.
1: మా ఎల్లనూరు గ్రామస్తులు మేడం.
0: అవునా? ఓకే, పాటల పల్లకి వై కదా.
1: అవును మేడం.
0: ఓకేనండి, కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మీరు కోరుకున్న పాట వస్తుంది, విందాం. ఓకేనండి.

శ్రోతలు ఇంతవరకు విను వినిపించు ఫోనిన్ ప్రత్యక్ష ప్రసారం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి తాయి స్వర్ణలత, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. లలిత గీతం విందాం.

శ్రోతలు లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి

0: any discussion amid uproar by opposition members over several issues, including alleged police action during students' protest on the NEET matter. As the pandemonium continued, the chair adjourned the House for the day. Besides, three other bills were also introduced in the Lok Sabha. Lok Sabha Speaker Om Birla today made a personal appeal to the floor leaders to cooperate in the smooth functioning of the House and participate in the discussions on key bills. Mr. Birla was speaking during the Business Advisory Committee meeting held at Parliament House. Speaking to reporters at the Parliament premises after the BAC meeting, Union Parliamentary Affairs Minister Kiran Rijiju appealed to the opposition to allow the House to function so that Union Home Minister Amit Shah can make a statement about the students' protest and address all concerns raised by the opposition members. The student agitation in Jharkhand over alleged irregularities in recruitment examinations continued on the 17th consecutive day today. Police used water cannons as protesting students marched towards the State Assembly in Ranchi. The protesters are demanding cancellation of the JSSC CGL examination and a CBI probe into the alleged irregularities. The government claims that most of the students' demands have been accepted, but the protesters remain firm on their key demands. The 80th Independence Day celebrations this year will highlight Yuva Shakti and the contribution of young India towards building a Viksit Bharat by 2047, along with the commemoration of the 150 years of the national song Vande Mataram. Briefing media in New Delhi today, Defence Secretary Rajesh Kumar Singh said the celebrations will be led by Prime Minister Narendra Modi from the historic Red Fort. The Prime Minister will unfurl the national flag and address the nation. For the first time, the national song will be sung from the ramparts of the Red Fort during the Independence Day ceremony. The ongoing Har Ghar Tiranga campaign is gaining significant momentum across the country, inspiring citizens from all walks of life to come together in a collective celebration of India's national pride and spirit of unity. Prime Minister Narendra Modi has urged citizens to participate enthusiastically in the movement and renew their collective resolve to contribute towards building a Viksit Bharat. Prime Minister Narendra Modi met the medalists of the Commonwealth Games 2026 at his residence in New Delhi yesterday. During the interaction, the medal winners shared their experiences from the Games with the Prime Minister. Mr. Modi congratulated athletes for bringing glory to the nation, expressed confidence in their future victories.
1: स्पोर्ट्स व्यवस्था एक बात है, लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है। दोस्तों, आपने बहुत बड़ा काम किया है, देश का नाम रोशन किया है, आपको मैं बहुत बधाई देता हूं और आप विश्वास कीजिए, आगे भी आप विजयी होंगे।
0: The FIH Hockey Men's and Women's World Cup 2026 will feature a revamped competition structure with the traditional quarterfinal stage scrapped and the top two teams from each of the two crossover pools advancing directly to the semi-finals. Belgium and the Netherlands will jointly host the tournament from the 15th to 30th of this month. India's men have been drawn alongside England, Pakistan and Wales in Pool G, while the Indian women will face China, England and South Africa in their Pool D campaign. And with that, we end this news bulletin.
2: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి, పిఎం సూర్యఘర్ .gov.in.
3: నాన్న, నాకు 3000 ఇవ్వండి.
4: ఎందుకురా?
3: నా పాకెట్ మనీ.
4: అరే, ఇప్పుడు క్యాష్ 2000 ఉన్నాయి.
3: నాన్న, బుల్లెట్ ట్రైన్ కాలంలో ఎడ్ల బండి తోలుతారేంటి? డిజిటల్ చెల్లింపులు చేయండి. కాదు, హానండి, డైరెక్ట్ గా యూపీఐతోనే పేమెంట్ చేయండి. ఇది చాలా సులభం.
4: అరే వా, నాకు కూడా నేర్పించి నీ 1000 రూపాయలు తీసుకెళ్ళు.
3: మరి మీ మొబైల్ ఇవ్వండి.
4: ఇదిగో,
5: భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
6: అన్ని లావాదేవీలు ఇప్పటిక సులభం.
7: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందుల దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫోస్టర్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులు

తో సమావేశం నిర్వహించింది. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. వార్తల వివరాలు. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో మీ భూమి మీ హక్కు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని చెప్పారు. క్యూఆర్

0: పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఆస్తుల వివరాలను ట్యాంపర్ చేయకుండా భద్రత కల్పించామని చెప్పారు. క్యూఆర్ కోడ్ సహా ఇతర సాంకేతికపరమైన భద్రతా ప్రమాణాలతో ఏర్పాటు చేశామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 32,32,000 పట్టాదారు పాస్ పుస్తకాలను ఇప్పటి వరకు రైతులు భూ యజమానులకు అందించామని తెలిపారు. 9,365 గ్రామాల్లో రీసర్వే పూర్తి చేసి 68,64,000 పాస్ పుస్తకాలు జారీ చేయాల్సి ఉందని ముఖ్యమంత్రి వెల్లడిస్తూ,
1: 9,365 గ్రామాలున్నాయి, 68,64,000 మందికి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలి. మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రం అంతా మీరు చూస్తే 41,000 ఎకరాలు 125,000 మందికి 22 ఏకంది చేసి పట్టాలు ఇచ్చాం. ఇది ఒక చరిత్ర.
0: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల అనుకూల పర్యాటక విధానాలను ఉపయోగించుకుని సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కోరారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన ఐఏటీఓ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్ర పర్యాటక రంగ అభివృద్ధికి గ్లోబల్ టూర్ ఆపరేటర్లు సహకారం అందించాలని కోరారు. దేశంలోనే అత్యంత వైవిధ్యమైన పర్యాటక ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటిగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలో అపారమైన పర్యాటక అవకాశాలున్నాయని, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక, తీర ప్రాంత, ప్రకృతి, వెల్నెస్, క్రూయిజ్ టూరిజం సాగుతోందని గుర్తు చేశారు. గోదావరి పుష్కరాలు 2027 అంతర్జాతీయ స్థాయి ప్రచారంతో పాటు రాష్ట్రంలో పర్యాటక అవకాశాలపై ఐఏటీఓ సమావేశంలో ప్రత్యేక చర్చ జరిగిందని మంత్రి వెల్లడించారు. పుష్కరాల నాటికి ఆధ్యాత్మిక సర్క్యూట్లు, పంచారామ క్షేత్రాల దర్శనం, విలేజ్ అండ్ నేచర్ టూరిజం వంటి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందించాలని టూర్ ఆపరేటర్లను మంత్రి కోరారు. లండన్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫస్ట్ అండ్ పార్ట్నర్స్ కార్యాలయానికి ఈరోజు చేరుకుంది. ఈ సందర్భంగా ఫస్ట్ అండ్ పార్ట్నర్స్, హఫీజ్ కాంట్రాక్టర్స్, ఎల్ఎన్టీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. ఐకానిక్ భవనాల నిర్మాణాలు జరుగుతున్న తీరుపై సమావేశంలో చర్చించారు. అసెంబ్లీ భవనంపైన నిర్మించే టవర్ నిర్మాణంపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అత్యంత ఎత్తులో నిర్మించే టవర్ను అధునాతన సాంకేతికతతో నిర్మించేలా డిజైన్ పైన చర్చ జరిగింది. టవర్ నిర్మాణంపై ఎల్ఎన్టీ సంస్థ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఐకానిక్ భవనాల వెలుపల డిజైన్లపైన కూడా ఈ సమావేశంలో చర్చ జరిగిందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస్ వర్మ కోరారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ర్యాలీని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, 80వ స్వాతంత్ర్య దినోత్సవం, వందే మాతరం, 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేయాలని కోరారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించడం, దేశమే ప్రథమం అన్న స్ఫూర్తిని నింపడం హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుండి జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సంబంధించిన నోటిఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. 17వ తేదీ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ భవనంలోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు. అదే రోజున ఉదయం 10 గంటలకు రాష్ట శాసనమండలి సమావేశాలు కౌన్సిల్ హాల్లో ప్రారంభమవుతాయని గవర్నర్ నోటిఫికేషన్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అర్హులైన నేతన్నలందరికీ నేతన్న సేవల పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తామని రాష్ట చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వాటిలో అర్హులను గుర్తించి వారం రోజుల్లోగా 25,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తామన్నారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో తన ఛాంబర్లో ఈరోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట వ్యాప్తంగా 50 సంవత్సరాలు నిండిన 85,678 మంది చేనేతలకు 4,000 రూపాయల చొప్పున పెన్షన్లు అందజేస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. అలాగే 62,541 మందికి నేతన్నల కుటుంబాలకు ఉచిత విద్యుత్ పథకం కింద 200 యూనిట్లు, 500 యూనిట్లు అందజేస్తున్నామన్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల

0: వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యాన మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తోకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తోకుండా మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పటిష్టమైన భద్రతా ప్రమాణాలతో పట్టాదారు పాస్ పుస్తకాలను రూపొందించి ప్రజలకు అందజేస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. రాష్ట్రంలో సర్క్యూట్ ఆధారిత పర్యాటక అభివృద్ధిలో భాగస్వాములు కావాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లను మంత్రి కందులు దుర్గేష్ కోరారు. లండన్ పర్యటనలో భాగంగా మంత్రి పి నారాయణ బృందం అమరావతిలోని ఐకానిక్ భవనాల డిజైన్లు రూపొందించిన ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. వికసిత్ భారత నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఏమండి సార్, చాలా రోజుల తర్వాత.
3: అవునయ్యా. అవును, షేవింగ్ కి ఎంత?
2: అరే అంతేనండి, 60 రూపాయలే.
3: ఓహో, ఇప్పుడు క్యాష్ కేవలం 30 రూపాయలే ఉంది.
2: చూడండి, రెండు రకాలుగా చేయొచ్చు. మొదటిది సగం గడ్డమే చేయించుకోండి.
3: మరి రెండోది?
2: అరే డిజిటల్ చెల్లింపులు చేయండి యూపీఐతో.
3: బాబోయ్, బతికించింది యూపీఐ.
2: ఒక పని చేయండి, ఫేషియల్ కూడా చేయించుకోండి, డిజిటల్ పేమెంట్ చేసేయండి. భారత్ చేస్తుంది డిజిటల్ చెల్లింపులు.
4: అన్ని లావాదేవీలు ఇప్పటికే సులభం.

0: पीएम फसल बीमा योजना से करीब 2,00,000 करोड़ रुपए क्लेम के रूप में किसानों को मिले।
1: मैं रामकर मंडल, ग्राम पंचायत ताराबाद, ब्लॉक मोहनपुर, जिला देवघर, झारखंड का निवासी हूं। मैं पिछले 3 सीजन से अपनी फसलों का बीमा करा रहा हूं। इस योजना से जुड़कर मैं अपने को खुश और चिंता मुक्त महसूस कर रहा हूं। सभी किसान भाइयों से मेरा अनुरोध है कि वे अपना फसल बीमा जरूर कराएं।
2: खरीफ फसल बीमा के लिए शीघ्र पंजीकरण कराएं।
3: बैंक शाखा, बीमा कंपनी, कृषि ऋण समिति, जन सेवा केंद्र से संपर्क करें।
2: फसल बीमा से संबंधित जानकारी के लिए हेल्पलाइन नंबर 1-4447 पर कॉल करें।
4: फसल बीमा कराओ, सुरक्षा कवच पाओ।
5: आकाशवाणी संप्रति
6: आकाशवाणी अनंतपुरम केंद्रम ई पूट रेपु प्रसारं कानुन्न मा कार्यक्रम विवरालु సాయంత్రం 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లె ప్రాంతాలు కార్యక్రమంలో శ్రీ బి రామాంజనేయులు బృందంచే చెక్కభజనలు, 7:45 వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. 8:00 చిత్రసీమ సినిమా పాటలు, 8:15 పార్లమెంటు కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 8:45 చిత్రజగత్ హిందీ సినిమా పాటలు, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 10:00 పార్లమెంటులో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి, 10:19 చిత్రసీమ సినిమా పాటలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్తుతి వింటారు, 6:30 వినతకు మాట వినిపిస్తున్నవారు శ్రీ ఎం నాగభూషణం, 6:35 శైత్యపు శుద్ధులు అంశం, మల్బరీ పట్టుపురుగులను పెంచే రైతులకు ప్రభుత్వ రాయితీలు,

అందిస్తున్నవారు పట్టు పరిశ్రమ అధికారి శ్రీ ఎస్ఏ ఫిరోజ్ బాషా. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 ప్రసార వివరాలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చిన్నపిల్లలు ఆరోగ్య సూత్రాలు, డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి సూచనలు, చివరిగా రసిని కుంజం ప్రత్యేక కార్యక్రమం, సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్, 8:35 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు, 9:00 చీకటిని తరిమి కొట్టిన జ్ఞాని థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ రూపకం రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ, నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంలో ఈ కార్యక్రమం వెలువడుతుంది. 9:30 న్యాయశాఖ వారి ప్రాయస్త కార్యక్రమం, 9:30 చిత్రసీమ సినిమా పాటలు. ఇక రేపు ఉదయం 10:00 హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి అతిథి డాక్టర్ గోవింద్ సురేంద్ర, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి. పరిచయకర్త రావల్ సాయి గిరీష్. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:00 హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:10 12:40 1:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 2:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 2:15 హిందీలో వార్తలు, 2:30 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఈ కార్యక్రమాలు సాయంత్రం 5:00 కొనసాగుతాయి. ఇక సాయంత్రం 5:00 లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 6:00 లలిత గీతం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:00 లలిత గీతం. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణలో హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడుతుంది. ఇక 8:00 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక చెన్నీళ్ళు రచన శ్రీమతి డి కావేశ్వరి, నిర్వహణ వై సరోజా నిర్మల గారు. 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. రేపు రాత్రి 10:00 పార్లమెంటు

లో జరిగిన ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమ వివరాలు. శ్రోతలు ఇంతవరకు ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విద్దాం. ముందుగా హలో డియర్ మోనిషా చిత్రం కోసం ఉన్నికృష్ణన్ పాడిన భువన చిత్రగీతం, సంగీతం టి రాజేందర్.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: హంతకులు వస్తున్నారు జాగ్రత్త. చిత్రం కోసం ఘంటసాల పాడిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం. సంగీతం విజయకృష్ణమూర్తి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecinet మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

0: ఈల కొట్టి జాలీగా కన్ను కొట్ట, కన్ను కొట్టి కన్ను పిల్ల చేయి పట్ట. ఈల కొట్టి జాలీగా కన్ను కొట్ట, కన్ను కొట్టి కన్ను పిల్ల చేయి పట్ట.
1: పట్టు విడిచి పెట్టనని ఒట్టు పెట్టు, ఒట్టు మరచిపోకుండా ఎక్కడో గట్టిగా గుర్తు పెట్టు.
0: లడ్డు పట్టు లడ్డు పట్టు లడ్డు పట్టు లడ్డు పట్టు లడ్డు పట్టు లడ్డు పట్టు.

మీరు విన్న పాట గురు శిష్యులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిసిసిల పాడిన ఆత్రేయ గీతం. సంగీతం కెవి మహదేవన్. శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. తర్వాతి పాట విందాం. హేమా హేమేలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్పి శైలజ పాడిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం. సంగీతం రమేష్ నాయుడు.

0: కథ ఒక ఫోటోగ్రాఫర్ ఇంకా తన మనసులోని మాటది. ఓ లవ్లీ, వెల్ డన్, బిజినెస్ లోన్ అప్రూవ్ అయింది. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో. అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం ఫోటోనైనా తీ. మీరెవరు?
1: ఆర్బీఐ అంటుంది,
0: పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత.
2: హలో బ్రదర్, చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత గీతం విందాం.

సునీత గానం చేసిన లలిత గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. ఎఫ్ఐహెచ్ పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026కు రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బిల్లు గత జూన్ 5న తెచ్చిన ఆదాయం పన్ను సవరణ ఆర్డినెన్స్ స్థానంలో అమల్లోకి రానుంది. బాహ్య ఆర్థిక ప్రభావాలను తగ్గించి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడమే దీని ప్రధాన ఉద్దేశం. ప్రభుత్వ సెక్యూరిటీల్లో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఆర్జించే వడ్డీపై, అలాగే ప్రత్యేక జోన్లలో ముడి వజ్రాల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయానికి ఈ బిల్లు పన్ను మినహాయింపు ఇస్తుంది. భారతీయ డేటా సెంటర్లను ఉపయోగించుకునే విదేశీ కంపెనీలకు మినహాయింపు ఇవ్వడం ద్వారా క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లకు ప్రోత్సాహకం లభించి ఏఐ ఆధారిత డేటా సిటీల అభివృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక మంత్రి తెలియజేశారు. యూపీఐ వినియోగదారులు చిన్న వ్యాపారులపై ఎలాంటి ఛార్జీలు లేదా పన్నులు విధించడం లేదు.

0: అని ఆమె స్పష్టం చేశారు.
1: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: చర్చలో పాల్గొన్న బీజేపీ ఎంపీ తరుణ్ చుగ్ ఈ బిల్లు ఆత్మ నిర్భర్ భారత్ కు దోహదపడుతుందని మద్దతు తెలుపగా, డిఎంకే ఎంపీ పి విల్సన్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ తదితరులు ఇది సామాన్యులు, చిన్న వ్యాపారులపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం ప్రత్యేక ప్రస్తావనల తర్వాత సభ రేపటికి వాయిదా పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో స్పష్టం చేశారు. ఆటోమొబైల్ తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో సమగ్ర శాస్త్రీయ సాంకేతిక అధ్యయనాలు నిర్వహించిన తర్వాతే దీనిపై భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందన్నారు. నీతి ఆయోగ్, ఇతర సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ కార్యక్రమాన్ని దశల వారీగా అమలు చేస్తున్నట్టు చెప్పారు. విస్తృత ల్యాబ్ పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్లో E20 ఇంధనం సురక్షితమైందని స్పష్టమైందన్నారు. పాత వాహనాల పనితీరుపై E20 ఇంధనం వల్ల ఎటువంటి తీవ్రమైన ప్రతికూల ప్రభావం కనిపించలేదని మంత్రి వివరించారు. భారత బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్ రంగాల్లో స్వదేశీ ఉత్పత్తులు, సాంకేతికతలను ప్రోత్సహించడానికి ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, పరిశోధన అభివృద్ది దశలో ఉన్న ఆవిష్కరణలు వేగంగా వాణిజ్యీకరణ చెందేలా స్వదేశీ బయోటెక్ సామర్థ్యాలు, పరిశ్రమలు, పెట్టుబడిదారుల మధ్య బలమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి తెలియజేశారు. ఈ ఏడాది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను యువశక్తి వికసిత్ భారత్ ఎట్ 2047 జాతీయ గేయం వందే మాత్రం 150 ఏళ్లు పూర్తయిన ఉత్సవ ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. ఎర్రకోటపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగిస్తారని రక్షణ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ తెలిపారు. తొలిసారిగా ఎర్రకోట వేదికపై నుంచి వందే మాత్రం గేయాన్ని ఆలపిస్తారు. అంతర్జాతీయ ఒలింపియాడు విజేతలు, యువ ఆవిష్కర్తలు, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారు. భద్రతా దళాల బ్యాండ్లు దేశవ్యాప్తంగా 343 ప్రాంతాల్లో ప్రత్యేక ప్రదర్శనలిస్తాయి. ఆహ్వానితుల సౌకర్యార్థం 15 ఢిల్లీ మెట్రో 4 గంటలకే ఉచితంగా అందుబాటులోకొస్తుంది. వేడుకల అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు ఎర్రకోట వద్ద స్వచ్ఛతా ప్రచారం నిర్వహిస్తారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయ్ స్పష్టం చేశారు. టెహ్రాన్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన, అమెరికా ఇజ్రాయెల్ల సైనిక దురాక్రమణల వల్లనే హార్మోజ్ జలసంధి మూతపడిందన్నారు. ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడం అనేది అమెరికా ఇజ్రాయెల్ అధికారులు ఇరాన్ హార్మోజ్ జలసంధిపై విధించిన షరతుల ఉపసంహరణ తర్వాతనే ఆధారపడి ఉంటుందని ఉద్ఘాటించారు. నౌకాయాన మార్గంపై ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు కేవలం ఆ రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక విషయమని బషోయ్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన విద్యార్థుల నిరసనలు, సంబంధిత అంశాలపై పార్లమెంటులో సుదీర్ఘమైన చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతి అంశానికి సమాధానం చెప్పేందుకు హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని హామీఇస్తూ, వాస్తవాలను తెలుసుకునే హక్కు దేశ పౌరులకు ఉందని పేర్కొన్నారు. సభలో కార్యకలాపాలకు ఇకపై ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశానంతరం పార్లమెంటు ప్రాంగణంలో

0: విలేకరులతో మాట్లాడుతూ రిజిజు, విద్యార్థుల నిరసనలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేసేందుకు ప్రతిపక్షాలు లేవనెత్తిన అన్ని సందేహాలకు సమాధానమివ్వడానికి వీలుగా సభను సజావుగా సాగనివ్వాలని కోరారు.
1: छात्र आंदोलन पर पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के

0: విజేతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజేతలు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. రిబ్బన్లు కత్తిరించడం వల్ల మాత్రమే గౌరవం రాదని, ఒక చిన్న విద్యార్థుల లేదా ఆశాజనకమైన అథ్లెట్ల క్రీడా స్ఫూర్తితో ఆడినప్పుడే అసలైన ప్రతిష్ట దక్కుతుందని మోదీ అన్నారు.
1: आपकी इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: పురుషుల మహిళల హాకీ ప్రపంచకప్ 2026 పోటీల ఫార్మాట్లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా క్వార్టర్ ఫైనల్ దశను రద్దు చేసి నూతన పోటీ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ టోర్నీని బెల్జియం, నెదర్లాండ్స్ దేశాలు సంయుక్తంగా 15 నుంచి 30 వరకు నిర్వహిస్తాయి. నూతన విధానం ప్రకారం తొలి దశలో 16 జట్లను 4 పూల్స్గా విభజించి లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పన్ను ఇతర చట్టాల సవరణ బిల్లు 2026 రాజ్యసభ ఆమోదం తెలపడంతో ఈ కీలక బిల్లుకు పార్లమెంటు ఆమోదముద్ర పడింది. పెట్రోల్లో ఇథనాల్ను 20% మించి పెంచేందుకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని కేంద్ర పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో చెప్పారు. అమెరికా తన నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్నంత వరకు హార్మోజ్ జలసంధిని తెరిచే ప్రసక్తే లేదని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బషోయి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం పల్లె ప్రాంతాలు ఈనాటి కార్యక్రమంలో విందాం శ్రీ బి రామాంజనేయులు బృందంచే చెక్క భజన్లు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ విజయవాడ కేంద్ర సమర్పణలు హైదరాబాద్ కేంద్రం నుండి.

0: వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు.
1: మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట ఉజ్వల్ గారు మన ముందున్నారు. వారిని అడిగి కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన, అలాగే యువతకు నైపుణ్యాభివృద్ధిలో మై భారత్ కేంద్రం యువజన వ్యవహారాలు క్రీడా మంత్రిత్వ శాఖ చేస్తున్న పనులు, వారు చేస్తున్న కార్యక్రమాల గురించి అడుగు తెలుసుకుందాం. నమస్కారం వెంకట ఉజ్వల్ గారు.
2: నమస్తే సార్, నా పేరు ఉజ్వల్. నేను మై భారత్ మేరా యువ భారత్ రాష్ట్ర సంచాలకులుగా పనిచేస్తున్నాను. ఇప్పటికీ నాకు 7 సంవత్సరాలు అయింది ఈ విభాగంలో పనిచేస్తూ. 3 సంవత్సరాలు ఒడిశాలో చేశాను, అదే 4 సంవత్సరాలు శ్రీకాకుళంలో చేసి ఇక్కడ గుంటూరులో ఒక 3 నెలల నుంచి నేను వర్క్ చేస్తున్నాను.
1: ప్రధానంగా మీ డిపార్ట్మెంట్ చేసే పనులు?
2: ప్రధానంగా మా డిపార్ట్మెంట్ గతంలో నెహ్రూ యువ కేంద్ర అనే పిలిచేవారు, ఇప్పుడు మేరా యువ భారత్ అని చెప్పి పిలుస్తున్నారు. మన డిపార్ట్మెంట్ యువజన సంఘాలు మరియు యువత 15 నుంచి 29 లోపల ఉన్న యువతకి సంబంధించి ఏ ప్రోగ్రామ్ అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, దానికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం కానీ, కల్చరల్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎనీ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు యూత్, అది మేము చూస్తూ ఉంటాము. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్లో మేము పాల్గొంటూ ఉంటాము. అదేవిధంగా మాకు సెంట్రల్ గవర్నమెంట్ పైన మాకు ఇచ్చే నిర్దేశం ప్రకారం మాకు ఇచ్చే ఫండ్స్ని యూటిలైజ్ చేస్తూ యువతకి దోహదపడేలాగా మేము కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ప్రతి జిల్లాల్లో కూడా మన ఆఫీస్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్స్ అని. వాళ్ళు ఉన్న నెట్వర్క్, మాకు వాలంటీర్స్ కూడా ఉంటారు. ఆ వాలంటీర్స్ త్రూ, యువజన సంఘాల త్రూ మేము యాక్టివిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం.
1: ఇప్పుడు అంతర్జాతీయ యువజన దినోత్సవం ఉంది కదా, ఈ సందర్భంగా మీరేమైనా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారా?
2: మేము ఇంటర్నేషనల్ యూత్ డే కానీ, నేషనల్ యూత్ డే గాను మేము ప్రతి జిల్లాల్లోనూ దీని సందర్భంగా ఒక యాక్టివిటీ నిర్వహిస్తూ ఉంటాము. ఒక కాలేజ్లో కానీ, లేకపోతే యువజన సంఘంతో కానీ ఒక కార్యక్రమం పెట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ కానీ, లేకపోతే యువత ఎంత ముఖ్యమో, ప్రాముఖ్యమో మన దేశానికి, భవిష్యత్తుకి, దాని గురించి మేము మాట్లాడి దానికి యువతకి సందేశం ఇచ్చేలాగా ఒక రిసోర్స్ పర్సన్ కూడా పిలిపించి మనం వాళ్ళకి సందేశం ఇస్తూ ఉంటాం.
1: జిల్లా స్థాయి ఆడిన క్రీడాకారుణ్ణి ఏ విధంగా ప్రోత్సహిస్తారు, అంటే అతనికి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయి?
2: వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ అంటే అండి, ఇప్పుడు వాళ్ళకి ఒక మెమెంటో, ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ సర్టిఫికేట్ ఒకటి ఇస్తాం. అదేవిధంగా మేము డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అని ప్రతి జిల్లాలో

0: లో ఉంటాయి. దాని కింద వేరియస్ కోచెస్ ఉంటారు, వాళ్ళతో మేము కొలాబరేట్ అయ్యి కోఆర్డినేట్ చేసుకుని అక్కడ మంచిగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైనా ఫ్రీ కోచింగ్ కావాలా, జనరల్లీ ఫ్రీగానే ఉంటుందండి కోచింగ్ జిల్లాల్లో. సో వాళ్ళకి ఫ్రీ కోచింగ్, వాళ్ళకి ఫ్రీ అకామిడేషన్, ఇంకా మంచి టాలెంటెడ్ వాళ్ళని మన కలెక్టర్ గారికి దగ్గరకు తీసుకొని వెళ్తూ ఉంటాం. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి రికగ్నిషన్ వచ్చేలాగా చేస్తూ ఉంటాం. అదేవిధంగా మేము రీసెంట్గా లాస్ట్ ఇయరే అస్మిత ఉమెన్ లీగ్ అని కూడా పెట్టామండి. అస్మిత అందులో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అస్మిత లీగ్స్ వాళ్ళు కండక్ట్ చేసి వాళ్ళకి ఒక అస్మిత ఒక ఐడి కూడా ఇచ్చి, ఆ ఐడితో వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ దేశం వ్యాప్తంగా యూజ్ చేసుకునేలాగా కూడా మేము వాళ్ళకి అవకాశం కల్పించాం.
1: సరే, ప్రధానంగా ఇప్పుడు నషాముక్త అభియాన్ దానిలో భాగంగా మీ డిపార్ట్మెంట్ నుంచి మీరు చేస్తున్న కార్యక్రమాలు.
0: సార్, నషాముక్త అభియాన్ అనేది ఒక మహోత్తర కార్యక్రమం చేస్తున్నారు సార్. ఆగస్ట్ 2nd మన ప్రధానమంత్రి మోడీ గారు మొత్తం ఇండియా వైడ్ ఒక మంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు సార్. 10,000 లొకేషన్స్ లో 1,00,000 మంది యూత్ పైగా ఆ VC లో ఆయన వర్చువల్ గా ఆయన స్పీచ్ ఇచ్చారు. మన పర్టికులర్ గా సీఎం గారికి, గవర్నర్ గారికి, ఇంకా అన్ని చోట్ల కూడా చేయమని కూడా చెప్పారు. అదేవిధంగా మన లోక్ భవన్ లో అబ్దుల్ నజీర్ గారి కూడా మనకు పిల్లలతో ప్లెడ్జ్ చేయించారు సార్, 1,00,000 ప్లెడ్జ్ల దాకా. అంటే నేను ఈ మాదక ద్రవ్యాలను నేను ఎంకరేజ్ చేయను, అదేవిధంగా నా ఫ్రెండ్స్తో కూడా నేను ఎంకరేజ్ చేయించను అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమం పెట్టి, అదేవిధంగా మనకు జిల్లాల్లో కూడా కాంపిటీషన్స్ నిర్వహించారు. ఫోక్ సాంగ్, ఫోక్ డాన్స్, నాటికలు మెయిన్లీ, ఐ మీన్ స్కిట్స్, దాని త్రూ వాళ్ళకి రికగ్నిషన్ ఇచ్చి విన్ అయిన వాళ్ళు. అదేవిధంగా వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా తీసుకుని వెళ్లే ప్రోగ్రామ్ ఇప్పుడు మనం చేస్తున్నాము. ఆ విధంగా నషాముక్తి అభియాన్ ముఖ్యంగా 2047 మొత్తం డ్రగ్ ఫ్రీ ఇండియాగా చేయాలని చెప్పేసి UNODC, యునైటెడ్ నేషన్స్ డ్రగ్ అండ్ క్రైమ్స్ విభాగం కానీ, NIDA కానీ, వీళ్ళందరూ రికమెండేషన్స్ తీసుకొని ఇక్కడ ఈగల్ డిపార్ట్మెంట్ కూడా మనకు స్టేట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ డ్రగ్స్ వద్దు బ్రో అని క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆ క్యాంపెయిన్తో కూడా ఇది కంబైన్ చేసి కోఆర్డినేట్ చేస్తున్నట్టు చేసుకుని ముందుకెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. EVYLD అనేది ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ అని, అది కానీ పార్టిసిపేట్ చేస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్. పిఎం మోడీ గారిని దగ్గర నుంచి చూసి ఆయన స్పీచ్ వినొచ్చు, మన ఐడియాస్ని మనం చెప్పచ్చు, అదే ఆ ఐడియాస్ని బడ్జెట్లో కూడా ఇంప్లిమెంట్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో కూడా చెప్పారు, వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్లో ఎవరైతే ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళ ఐడియాస్ చెప్పారో ఆ ఐడియాస్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని కూడా అన్నారు. నేషనల్ యూత్ ఫెస్టివల్, స్వామి వివేకానంద గారి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏటా. గత 3 నుంచి ఢిల్లీలో జరుగుతుంది, మారత మండపంలో. దానికి సెప్టెంబర్ అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది డిస్టిక్ లెవెల్లో. క్విజ్ ఫస్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఎస్సే ఉంటుంది, తర్వాత స్టేట్ లెవెల్లో ఆ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళు ఒక డిస్కషన్ ఇవ్వాలి, ఒక ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయాలి. ఒక థీమ్స్ ఇస్తారు, 10 స్టార్ట్అప్ పైన, లేకపోతే ఏమైనా రూరల్ యూత్ పైన, ఇట్లా 10 వాళ్ళు యొక్క ఐడియాస్ని ప్రజెంటేషన్ రూపంలో ఇస్తారు. అలాగే 50 పిల్లల్ని సెలెక్ట్ చేస్తారు డిస్టిక్ లెవెల్లో. లాస్ట్ టైం వాళ్ళని సెలెక్ట్ చేసి గవర్నర్ గారిని దగ్గర కూడా ప్రజెంట్ చేశారు. అలాగే వాళ్ళకి ఫ్రీగా ట్రావెల్ ఇచ్చి వాళ్ళు ఢిల్లీకి పంపుతారు, అక్కడ మంచి అకామిడేషన్ ఇచ్చి, అక్కడేమొచ్చి జనవరి 9th, 10th, 11th వాళ్ళు ప్రజెంట్ చేస్తారు ఒక్కొక్క థీమ్ పైన. వాళ్ళలో బెస్ట్ ఐడియాస్ని ఒక ప్రజెంటేషన్లో కంపైల్ చేసి వాళ్ళల్లో ఆ 10 10 సెలెక్ట్ చేస్తారు. ఆ ప్రజెంటేషన్స్ని తీసుకొని జనవరి 12th మోడీ గారు వస్తారు. వచ్చినప్పుడు ఈ ప్రజెంటేషన్స్ అన్ని 10 మోడీ గారు ముందు ప్రజెంట్ చేస్తారు. సార్, స్టార్ట్అప్ ముందు ఇట్లా చేయొచ్చు, సస్టైనబుల్ డెవలప్మెంట్ పైన ఇలా చేయొచ్చు, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ పైన ఇలా చేయొచ్చు అని చెప్పి ఆ 10 ప్రెజెంట్ చేస్తారు. ఇవేంటంటే యూత్ యొక్క ఐడియాస్ అన్నమాట. సపోజ్ ఇప్పుడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి, 17 అందులో ఏంటి, మినిమం ప్లాస్టిక్ వేస్ట్ నిర్మూలనం, లేకపోతే మీరు అడిగారు టెక్నికల్ స్కిల్స్, సో యూత్ అండ్ టెక్నికల్ స్కిల్స్, ఇట్లా ఒక 10 ఉన్నాయి. ఈ 10 ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రెజెంటేషన్స్ ఇస్తారు. మన ఆంధ్ర నుంచి 50 పిల్లలు సెలెక్ట్ అవుతారు, ఒక టీంలో 2 or 3 అక్కడ ప్రెజెంట్ చేస్తారు. అక్కడ ప్రెజెంట్ చేసి ఫస్ట్ ఈ అంటే 12th జరిగే ముందు కార్యక్రమంలో వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. అక్కడ ఎక్స్పర్ట్స్ కూడా వస్తారు, సుభాష్ పాలేకర్ గారు, ఇట్లా చాలా మంది ఎక్స్పర్ట్స్ వస్తారు. వాళ్ళు ముందు ప్రెజెంట్ చేసినప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ థీమ్ బాగుంది అని. సో ఆ థీమ్ని కంపైల్ చేస్తారు, అంటే ఈ 50 ఐడియాస్ని కూడా ఇంప్లిమెంట్ చేసేలా ఒక్కొక్క ప్రెజెంటేషన్ చేస్తారు 10 పైన. ఆ 10 మోడీ గారు చూస్తారు ఐడియాస్ని.
1: ఇది ఎలా అప్లై చేసుకోవాలి పిల్లలు?
0: ఇది మన వికసిత్ భారత్ యంగ్ లీడర్ డైలాగ్ క్విజ్ అని చెప్పేసి మన సెప్టెంబర్ అక్టోబర్లో ఓపెన్ అవుతుంది. అది ఎంట్రీ లెవెల్ క్విజ్, తర్వాత ఎస్సే ఉంటుంది, ఎస్సే తర్వాత ప్రెజెంటేషన్ స్టేట్ లెవెల్లో, ప్రెజెంటేషన్ తర్వాత డైరెక్ట్గా ఢిల్లీకి సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి మంచిగా యూనియన్ మినిస్టర్తో డిన్నర్ ఉంటుంది, ఒకరోజు

0: ప్రధానమంత్రి సంగ్రహాలయం ఉంటుంది, పిఎం మ్యూజియం, అక్కడికి తీసుకొని వెళ్తారు. అంటే ఢిల్లీ ట్రిప్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు ఒక మంచి అకామిడేషన్ ఇస్తారు. చాలా మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక యూత్ డెఫినెట్లీ వీబీవైఎల్డీకి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే ముందు ఇక్కడ మైభారత్ వెబ్సైట్లో ఓపెన్ అయ్యి రిజిస్టర్ అయ్యి ఆ క్విజిన్ అటెంప్ట్ చేయాలి. అటెంప్ట్ అయ్యి వెళ్ళాలను. ట్రిపుల్ ఎయిట్ ఇడుపుల పాయల్లో దాదాపు 13 మంది సెలెక్ట్ అయ్యారు లాస్ట్ టైం. అంటే నేను కూడా వెళ్ళాను, నాకు కూడా అవకాశం వచ్చింది, యాజ్ ఎ డ్యూటీగా వెళ్ళాను. ఏపీ కంటింజెంట్ నుంచి చాలా డిసిప్లైన్డ్గా వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇంకో పక్క ఫోక్ సాంగ్, ఫోక్ డ్యాన్స్ కూడా పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఫోక్ డ్యాన్స్, ఫోక్ సాంగ్ రిప్రజెంట్ చేస్తారు. ఇదంతా భారత మండపంలోనే జరుగుతుంది. మినిస్టర్స్ వస్తూ ఉంటారు, టాప్ పల్కీ శర్మ ఉన్నారు కదా, వాళ్ళ ఫేమస్ యాంకర్, ఆవిడ వచ్చారు. మన ఆస్ట్రోనాట్ శుభం శర్మ గారు వచ్చారు. సో ఇట్లా టాప్ మినిస్టర్స్, విఐపీస్ అందరూ వచ్చి యూత్తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. సో మన దగ్గర నుంచి రవినాయుడు గారు వచ్చారు, పుల్లెల గోపీచంద్ గారు వచ్చారు, మినిస్టర్ రామ్ప్రసాద్ రెడ్డి గారు వచ్చారు, వచ్చి చూసి వెళ్ళారు. అదంతా
1: ఇప్పుడు యువజన వ్యవహారాలు అనగానే రకరకాల పథకాలు ఉన్నాయి. ఇప్పుడు పథకాల్లో ఇప్పుడు కొంతమందికి ఆ పథకాల మీద అవగాహన లేక, వాళ్ళు రుణాలు ఎలా పొందాలో తెలియక, వాళ్ళు స్వయంగా వాళ్లే వ్యాపారంలోకి అభివృద్ధి రావడం కానీ, లేకపోతే ఉద్యోగాలు అభివృద్ధి రావడానికి కానీ, కొంతమంది అవగాహన లేక ఎలా అప్రోచ్ అవ్వాలో తెలియదు. అలాంటి వారికి మీ డిపార్ట్మెంట్ చేస్తున్న సేవ
0: సార్? ఇప్పుడు ముఖ్యంగా మీరు అన్నారు అవగాహన తక్కువ అయిందని. ఇప్పుడు మనం అందుకనే ఏమొచ్చి ఇప్పుడు ఆన్లైన్ ప్రెజెన్స్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది సార్, డిజిటల్ ప్రెజెన్స్. ఇప్పుడు మన ఫోన్లోనే అందరికీ తెలిసిపోతుంది ఇన్ఫర్మేషన్ మొత్తం. సో మన మైభారత్ కూడా నెహ్రూ యువ కేంద్రం ముందు ఫిజికల్ ప్లాట్ఫామ్లోనే ఉండేది. ఇప్పుడు మైభారత్ని మార్చి ఫిజికల్ ప్లాట్ఫామ్, ఫిజికల్ ప్లస్ డిజిటల్. అంటే మేము చేసే ప్రతి ప్రోగ్రాము మేము ఈవెంట్స్ ఆన్లైన్లో మేము పెడతాం, అప్లోడ్ చేస్తాం. అదేవిధంగా ఏ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా, సపోజ్ మేము ఇస్రో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేసాం బెంగళూరు దగ్గర. సో అదేవిధంగా ఇస్రో మొన్న రీసెంట్గా లాంచ్ చేసిన రాకెట్ కూడా చెన్నై నుంచి ఒక 50 మంది పిల్లలు వచ్చారు ఆన్లైన్లోనే అప్లై చేసుకొని. సో ఆన్లైన్లోనే అప్లై చేసుకొని వాళ్ళు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ, లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ కానీ, మేమంతా కూడా ఆ డేటాని ఎన్ఐసి వెబ్సైట్ myBharat.gov.in అని ఉంది, అందులో వాళ్ళు ఈజీగా చూసుకునే విధంగా మేము పెట్టాం సార్. అదేవిధంగా మనం కూడా ఆపర్చునిటీస్, మన ఆఫీస్కి వస్తే డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ కానీ, మన టీమ్ కానీ, మేమంతా ఒక లైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ అయి ఉంటాం. అంటే స్కిల్ డెవలప్మెంట్, ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, లేకపోతే ఇంకా డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ కమిటీస్, మీరు అన్నారు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డిఐసి అంటారు, ఎంప్లాయ్మెంట్ కానీ ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి రైట్ నౌ, అండ్ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి, అండ్ జాబ్ మేళాస్, రెగ్యులర్గా మేము జాబ్ మేళాస్ కోఆర్డినేట్ చేసుకొని యూత్ని అందరినీ ఈ ఫలానా ఫలానా డేట్లో టైంలో ఉంది మీరు రండి అని చెప్పి మా నెట్వర్క్కి మేము పాస్ ఆన్ చేసి, వాళ్ళు కూడా వాళ్ళ నెట్వర్క్ త్రూ పాస్ ఆన్ చేసి, మా డిస్ట్రిక్ట్ యూత్ ఆఫీసర్ ఒక కనీసం ఒక 2-3 ముగ్గురికి ఒక వారంలో జాబ్స్ ఇప్పించేలాగా ట్రై చేయడం. సో ఈ విధంగా మేము ఆన్లైన్లో ఆఫ్లైన్లో రెండు కూడా కోఆర్డినేట్ చేసుకొని, ఎస్పెషలీ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తూ ఉంటాం.
1: ఉజ్వల్ గారు, మీరు చివరిగా యువతకి ఇచ్చే సందేశం?
0: ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చే చాలా ధన్యవాదాలు సార్ మీకు. అదేవిధంగా యువతకి మీ శ్రోతల ద్వారా నేను ఏం వినవించుకోవాలనుకుంటున్నానంటే myBharat.gov.in మేరా యువ భారత్లో అందరూ 15 నుంచి 29 యూత్ అందరూ రిజిస్టర్ అయ్యి, అందులో ఉన్న అవకాశాలు హద్దులు లేవు. స్పేస్ నుంచి అగ్రికల్చర్ వరకు, ఇంటర్న్షిప్స్ వరకు, అంటే ఆకాశం నుంచి భూమి వరకు హద్దు లేని అవకాశాలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మనం ఒక రైట్ వేలో ఈ అవకాశాలని పొందుపరుచుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి నా కోరిక, ఆకాంక్ష. అదేవిధంగా దీన్ని ప్రోత్సహించాలని చెప్పి పైనుంచి కూడా గవర్నర్ గారు అన్ని యూనివర్సిటీస్కి లెటర్ రాశారు, హయ్యర్ ఎడ్యుకేషన్ రాశారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ రాశారు, స్కూల్ ఎడ్యుకేషన్ రాశారు, అందరూ లెటర్స్ రాశారు, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా రాశారు. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ కలెక్టర్స్కి రాశారు. సో మనకు గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి చేశారు. మనం ఏం చేయాలంటే జస్ట్ రిజిస్టర్ అయ్యి అందులో ఉన్న యాక్టివిటీస్లో ఎన్రోల్ అయ్యి పార్టిసిపేట్ చేసి మీకు ఒక మంచి ఎక్స్పీరియన్సెస్ రావాలి, మంచి యువత ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను.
1: చాలా సంతోషం సార్. మైభారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారు చాలా విలువైన సమాచారం అందించారు. నమస్కారం సార్.
0: నమస్తే సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు, యువతకు అవగాహన ఈ అంశం గురించి మై భారత్ కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ రాష్ట్ర సంచాలకులు శ్రీ కె వెంకట్ ఉజ్వల్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యారావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు విద్దాం. ముందుగా హలో ఫ్రెండ్ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి పల్లవి పాడిన భువనచంద్ర గీతం, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

హై హై నాయిక చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మంజునాథ్ పాడిన ముళ్ళపూడి శాస్త్రగీతం, సంగీతం మాధవపతి సురేష్.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో పార్లమెంట్లో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. వార్తల వివరాలు. పార్లమెంట్లో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతిపక్షాలు లేవనెత్తే ప్రతి అంశానికి స్పందించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించవద్దని ఆయన ప్రతిపక్షాలను కోరారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఎస్సీ సమావేశం అనంతరం పార్లమెంటు ప్రాంగణంలో విలేకరులతో కిరణ్ రిజిజు ఈరోజు మాట్లాడుతూ విద్యార్థుల నిరసనలపై కేంద్ర మంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేసేందుకు వీలుగా సభ సజావుగా పనిచేసేందుకు అనుమతించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. పార్లమెంటరీ చర్చలకు కేంద్ర ప్రభుత్వం ఎన్నడూ వెనుకాడలేదని ఆయన ఈ సందర్భంగా వెల్లడిస్తూ
1: दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं। मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूरी तरह से सुनेंगे.
0: బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. లోక్సభ ఇప్పటికే ఈ బిల్లును ఆమోదించింది. ప్రస్తుత బ్యాంకింగ్ వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా చట్టపరమైన వ్యవస్థను ఆధునీకరించడమే లక్ష్యంగా ఉన్న ఈ బిల్లును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. బ్యాంకర్ల పుస్తకాలకు సంబంధించిన సాక్ష్యాల విషయంలో ఒక చట్టాన్ని తీసుకురావడం, దానిని సమకాలీన డిజిటల్ బ్యాంకింగ్ పద్ధతులకు అనుగుణంగా మార్చడం ఈ బిల్లు లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ బిల్లు ఒక గొప్ప సంస్కరణాత్మక చర్య అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లడంలో సహాయపడుతుందని తెలిపారు. నేడు భారతదేశం తన ఆర్థిక వ్యవస్థను డిజిటలైజ్ చేయడంలో అద్భుతమైన పురోగతి సాధించిందని నిర్మలా సీతారామన్ పేర్కొంటూ
2: The bill, among various other things that it wants to do, provides for a technology-neutral legal framework for bankers' books. It recognizes electronic and digital banking records. It standardizes the certification process, facilitates the admissibility of electronic banking records. It permits authentication through manual, digital and electronic signatures. It also therefore strengthens the statutory protection.
0: భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్

0: రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బయోటెక్నాలజీ లైఫ్ సైన్సెస్ రంగాలలో స్వదేశీ ఉత్పత్తులు సాంకేతికతలను ప్రోత్సహించేందుకు, పరిశ్రమల విస్తరణను బలోపేతం చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యం అవసరమన్నారు. ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి నుండి వాణిజ్యీకరణ దశకు వేగంగా చేరుకోవడానికి భారతదేశ స్వదేశీ బయోటెక్నాలజీ సామర్థ్యాలు, పరిశ్రమ పెట్టుబడిదారుల మధ్య బలమైన సంబంధాలను నిర్మించాల్సిన అవసరం ఉందని జితేందర్ సింగ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. గత దశాబ్దంలో ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ జెమ్ స్థూల వాణిజ్య విలువ 422 కోట్ల రూపాయల నుండి 155,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ పోర్టల్లో 12 లక్షలకు పైగా ఎంఎస్ఎంఈలు, వాటిలో 2 లక్షలకు పైగా మహిళల నేతృత్వంలో ఉన్నాయని, అలాగే 42,000కు పైగా అంకుర సంస్థలు నమోదయ్యాయని సామాజిక మాధ్యమ పోస్టులో ఆయన ఈరోజు పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో ఈ ప్లాట్ఫామ్ పోటీని పెంచిందని, ధరల నిర్ధారణను మెరుగుపరిచిందని కేంద్ర మంత్రి చెప్పారు. వోకల్ ఫర్ లోకల్, మేక్ ఇన్ ఇండియా దార్శనికతను ప్రోత్సహిస్తూనే ఈ ప్లాట్ఫామ్ ప్రభుత్వ మార్కెట్లను ఎంఎస్ఎంఈలు, స్టార్టప్లు, మహిళా పారిశ్రామికవేత్తలకు మరింత అందుబాటులోకి తెచ్చిందని పీయూష్ గోయల్ వెల్లడించారు. హర్ఘర్ తిరంగా ఉద్యమంలో దేశ ప్రజలు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వికసిత భారత నిర్మాణానికి తమ సమిష్టి సంకల్పాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. దేశానికి త్రివర్ణ పతాకం గర్వకారణమని సామాజిక మాధ్యమంలో నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంవత్సరం వందే మాతరం గేయం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ట్రిబ్యునల్ సంస్కరణల బిల్లు 2026ను లోక్సభ ఈరోజు ఆమోదించింది. ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఈ బిల్లు ఎటువంటి చర్చ లేకుండానే ఆమోదం పొందింది. ఉదయం లోక్సభ ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాల నిరసనల మధ్య సభ పలుమార్లు వాయిదా పడింది. మధ్యాహ్నం 2 గంటలకు సభ తిరిగి సమావేశమైనప్పుడు ప్రతిపక్షాల ఆందోళనల మధ్యే కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు 2026ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రిబ్యునల్ సంస్కరణ బిల్లు ఉద్దేశం కోర్టుల స్థానాన్ని భర్తీ చేయడం కాదని, ఆధునిక పాలనలో వాటికి అనుబంధ సంస్థలుగా పనిచేయడమేనన్నారు. స్వతంత్ర ఏకరీత ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఈ బిల్లును తీసుకువచ్చామని తెలిపారు. పాలన, నియామకాలు, సంస్థాగత స్వాతంత్ర్యం, పారదర్శకత, సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే ఈ బిల్లు లక్ష్యమని మేఘ్వాల్ వివరిస్తూ,
1: I want to move or leave to introduce a bill to improve the efficiency, ensure independence, transparency and uniformity in the qualification, appointment, term and conditions of service of chairperson and members of various tribunals, the administration and functioning of the tribunal, to establish a national tribunal commission and to make consequential amendment in related enactments and for matters connected therewith or incidental thereto.
0: మారుతున్న మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా భారతీయ నేత కార్మికులు, రూపకర్తలు వ్యవహరించాలని కేంద్ర జౌళిశాఖ కార్యదర్శి నీలం షామీరావు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన జాతీయ చేనేత డిజైనర్ల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చేనేత రంగంలో డిజైన్కు కీలక పాత్ర ఉందని పేర్కొన్నారు. ఉత్పత్తుల డిజైన్లను మెరుగుపరచడం ద్వారా నేత కార్మికులు తమ అమ్మకాలను పెంచుకోవచ్చని సూచించారు. చేనేత రంగంలో విశేష ప్రతిభ కనబరుస్తున్న దేశవ్యాప్త నేత కార్మికులు, రూపకర్తలను ఆమె ఈ సందర్భంగా అభినందించారు. ఈ సంవత్సరం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు, జాతీయ గేయం వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలతో పాటు 2047 నాటికి వికసిత్ భారత నిర్మాణంలో యువశక్తి కృషిని ప్రముఖంగా చాటిచెప్పనున్నాయి. న్యూఢిల్లీలో పాత్రికేయులతో ఈరోజు రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం వేడుకల్లో వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాలు ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని చెప్పారు. ఎర్రకోటపై నుంచి దేశ ప్రజలనుద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగం చేసిన అనంతరం ఎన్సీసీ క్యాడెట్లు, మైభారత్ వాలంటీర్లు జాతీయ గీతాన్ని ఆలపిస్తారని తెలిపారు. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో MI-17 హెలికాప్టర్లు పాల్గొంటాయని రాజేష్ కుమార్ సింగ్ వెల్లడించారు. వాతావరణం. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం IMD ఆరెంజ్ అలర్ట్ హెచ్చరిక జారీ చేసింది. రేపటి వరకు హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, విదర్భ, మేఘాలయ, అసోంలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, కేరళం, మాహే, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో మరో 24 గంటల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగుతాయని IMD తెలిపింది.

0: రానున్న 2 రోజుల్లో ఒడిశా, పుదుచ్చేరి, రాయలసీమ, తెలంగాణ, గుజరాత్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. స్టాక్ మార్కెట్. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు స్వల్ప లాభంలో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 78,499 పాయింట్ల వద్ద ప్రారంభమై చివరకు 43 పాయింట్ల లాభంతో 78,542 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల లాభపడి 24,583 వద్ద స్థిరపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కు విలువ 95.31 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 84.33 డాలర్ల వద్ద కొనసాగుతుండగా బంగారం ఔన్స్ ధర $4,340 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్లమెంటులో సమగ్ర చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. బ్యాంకర్ల పుస్తకాల సాక్ష్య బిల్లు 2026కు రాజ్యసభ ఈరోజు ఆమోదం తెలిపింది. స్వతంత్ర ఏకరీతి ట్రిబ్యునల్ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బిల్లును తీసుకువచ్చామని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. భారతదేశ బయోటెక్నాలజీ ఎకోసిస్టంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని పెంచాలని కేంద్ర మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 విజయవాడ కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక ఫిల్మ్ గీతం.

మీరింతవరకు ఫిలిం గీతం విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విందాం. ముందుగా భాజీగర్ చిత్రం కోసం ఆశా భోంస్లే వినోద్ రాథోడ్ పాడిన జఫర్ గోరంకర్ గీతం.

గోకులంలో సీత చిత్రం కోసం చిత్ర మాల్గుడి శుభ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, సంగీతం కోటి.

మీరు వింటున్న పాట హ్యాపీ డేస్ చిత్రం కోసం రంజిత్ సునీత సారథి పాడిన వనమాలి గీతం. సంగీతం మిక్కీ జె మేయర్.

0: కీచురాళ్ళు చిత్రం కోసం ఉషా ఉతపన్ పాడిన వేటూరి గీతం, సంగీతం ఇళయరాజా.
1: Good evening, ladies and gentlemen, and hi everybody. Welcome to the Youth Panorama, and welcome to all of us here on stage. Welcome to Keechuraalu. Come on, everybody, hit the beat. Hit the beat. Dum cha dum dum cha cha dum cha cha dum cha dum cha dum dum cha cha dum cha cha dum cha dum.

గాంధీవం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర శ్రీకుమార్ పాడిన వేటూరి గీతం, సంగీతం ఎంఎం కీరవాణి.

శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం రేపటి మా ప్రసార వివరాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఆంజనేయ స్తుతి వింటారు. 6:30 వినతకు మాట వినిపిస్తున్నవారు శ్రీ ఎం నాగభూషణం. 6:35 సేద్యపు శుద్ధులు అంశం మల్బరీ పట్టుపురుగులను పెంచే రైతులకు ప్రభుత్వ రాయితీలు అందిస్తున్నవారు పట్టు పరిశ్రమాధికారి శ్రీ ఎస్ఏ ఫిరోజ్ బాషా. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం ఆరోగ్యమే మహాభాగ్యం శీర్షికన చిన్నపిల్లలు ఆరోగ్య సూత్రాలు, డాక్టర్ ఎస్ విష్ణువర్ధన్ గారి సూచనలు, రసనీ కుంజం ప్రత్యేక కార్యక్రమం సహకారం శ్రీమతి పి అనురాధ, నిర్వహణ కె శృతి ప్రియాంక గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 ఏలూరు జిల్లా సమాచార లేఖ.

రచన శ్రీ ఏవిఎస్ ప్రసాద్. 8:35 చిత్రసీమ సినిమా పాటలు. 9:00 తరిమి కొట్టిన జ్ఞాని, చీకటిని తరిమి కొట్టిన జ్ఞాని, థామస్ ఆల్వా ఎడిసన్ సైన్స్ రూపకం. రచన డాక్టర్ సివి సర్వేశ్వర శర్మ. నిర్వహణ శ్రీ బేత రామసూర్య ప్రకాశ్రావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో. 9:30 న్యాయశాఖ వారి ప్రాయస్త కార్యక్రమం. 10:00 హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై ప్రత్యేక ముఖాముఖి. అతిథి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర. పరిచయకర్త రావలసాయి సురేష్. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. 10:25 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. ఇక సాయం ప్రసారంలో 5:00 లేపాక్షి. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 5:30 మీ హాస్యం మా గీతం ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 ప్రసార వివరాలు. 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో వరిలో సాగు ఖర్చు తగ్గించే పద్ధతులు. మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎంవి కృష్ణాజీ గారితో పరిచయం. ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. 7:45 వికసిత్ భారత్ విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 అభిలాష. శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు. 8:15 పార్లమెంటులో జరిగిన కార్యకలాపాలపై సమీక్ష ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:45 నాటిక చన్నీళ్ళు. రచన శ్రీమతి టి కామేశ్వరి.